ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 22వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీ గురువారం 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం బ్యాండ్పై నేటి ప్రసారాలు ప్రారంభం. ఈ ప్రసారాల్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. స్టూడియోలో సమయం 5:55 దాటి 55 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఇంతవరకు శ్రీ సాయి లీలా గాన ఝరి విన్నారు. ఇంతటితో ఇల్లటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:40. ఇయాల్టి కార్యక్రమాలు మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుంచి ఈరోజు పొద్దు నిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో ఏడుంపావుకు అంబటాళ్ల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన కీటక జనిత వ్యాధులు నివారణ జాగ్రత్తలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్పెల్లి వారి ప్రసంగం ఉంటుంది. ఎడం చేతి వాటం వారి సృజనాత్మకత ఆలోచనాత్మక ప్రతిభ గురించి ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ పేరు మీదే ఒక వెబ్సైట్ ను నడిపిస్తున్న సందీప్ విష్ణోయ్ చెప్పిన మాటలు వింటారు. ఇంకా న్యాయం చట్టం శీర్షికన మహిళలకు ఆస్తిలో హక్కు గురించి ఆదిలాబాద్ కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో ముచ్చట మొదలైన అంశాలుంటాయి. 8:00 హిందీలో వార్తలు, 8:30 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక పఠనం 62వ భాగం, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు కమలాకర్ రెడ్డి. 8:45 న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9:00 సింగిడిలా సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి 10:00 కొనసాగుతాయి. పొద్దుగల 10:00 పగటికి 3:00 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పగటికి 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. 2:00 ఆంగ్లంలా, 2:15 హిందీలా వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. పగటికి 3:00 పొద్దుమట 5:00 హిందీ వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు అనే కథల సంపుటి నుంచి కోతి గొలుసు కష్టాలు అనే కథను వినిపిస్తారు ఈ వరలక్ష్మి. ఈ కథ రచన చంద్రప్రతాప్ కంతేటి. ఆ తర్వాత కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు అనే కథల సంపుటి నుంచి సీతా గీత అనే కథను వినిపిస్తారు జి జ్యోతి. పొద్దుమట 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో భోరజ్ గ్రామానికి చెందిన చిటిమెల్లి రమేష్ బృందం పాడిన ఉయ్యాల పాటలుంటాయి. ఆ తర్వాత జైనత్కు చెందిన బనుమెల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు ప్రసారమవుతాయి. పొద్దుమట్టు 7:00 కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడులో సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటుంటది. ఇంకా రైతు అంతరంగం శీర్షికన సోయా చిక్కుడు పంట సాగులో అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు చింతలపల్లి లస్మన్నతో ముచ్చటుంటది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 8:00 నుంచి 8:45 దాకా హుషారైన తెలుగు సినిమా పాటలు వినొచ్చు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:30 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హెచ్ఆర్ నాగశాస్త్రి దిల్ రుబా వాదనం ఉంటుంది. 10:30 మధురిమలో హాయైన తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇవి ఇలా పొద్దునిండా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే అమరావతిని విజయవాడ మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన 4 వరుసల వంతెన్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రాయపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల గృహ సముదాయాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కడప బేసిన్లోని వేంపల్లె పరిసరాల్లో లిథియం గాలియం నిక్షేపాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ సంస్థతో ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలి విడతగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్ ద్వారా ప్రభుత్వం సొంత ఇళ్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 4 టవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లను నిర్మిస్తామని తెలిపారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమక్షంలో ఐఐటి మద్రాస్తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 323 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తీర ప్రాంత రక్షణ గోడకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాసు చేపట్టనుంది. తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి రక్షణ నిర్మాణాల రూపకల్పన చేయనుంది. పాత్రికేయులు సామాజిక బాధ్యతతో వార్తా కథనాలను రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పత్రికా సమాచార కార్యాలయం పిఐబి విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రయోజన సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలని, సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: ప్రతి జిల్లాకి జిల్లాలో ఉన్న పాత్రికేయులకి వర్క్షాప్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. చాలా ముఖ్యం మనమందరూ కూడా ఎక్కువ తెలుసుకోవటం, చదువుకున్నా సరే ఇంకా అదనంగా కొత్తది ఏమున్నాయి మన ఫీల్డ్లో తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ప్రతి ఒక్క జాబ్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ఆ జాబ్ లో ఉన్నటువంటి కంటెంట్.
0: అంతకుముందు పీఐబి విజయవాడ డైరెక్టర్ జి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రామాణిక సమాచారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి, విలేకరులకు పీఐబి ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు. వివిధ పథకాలు, ప్రణాళికలు, అభివృద్ది కార్యకలాపాలపై మీడియాకు విస్తృత అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలియజేస్తూ,
2: వన్ ఆఫ్ ద మెయిన్ ఏమో వర్క్ షాప్ ఇస్తూ అవి కూడా తెలుసుకొని ప్రజలకు ఇంకా మంచి పద్ధతుల్లో అందించే విధంగా మేము రిఫర్ చేద్దాం ఉద్దేశంతో ఈ ఒప్పందం చేయడం జరిగింది. సో కొత్తల పవన్ వస్తాం ఒప్పందం చేస్తున్నాం, ఇంతలో ఒప్పందం చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇన్సర్ట్ ప్రజెంట్ దిస్ వర్క్ షాప్.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, జిల్లాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని ఆమె నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం 14% ఉందని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో 113 ప్రాంతాల్లో సుమారు 13 లక్షల విత్తన బంతులు చల్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలో కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్దికి అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ది కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర్య సమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జరిగిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः। संसदा राष्ट्रीय सहकारी विकास निगम विधेयकं 26,000 सर्वसम्मत्या पारितम्। अनेन विधेयकेन निगमाय स्वकीयानि कार्याणि औद्योगिक पण्येषु अपि विस्तारयितुम् अनुमन्यन्ते। अथ च राज्य सर्वकाराः सहकारिता विकास कार्ये संस्थापिताय कस्मैश्चित् अपि निकायाय अस्याः संस्थायाः वित्तीय साहाय्यं दातुम् अधिकृताः। एतद् अतिरिच्य संसदा संविधानस्य प्रथम अनुसूच्यां केरल इति राज्यस्य नाम परिवर्त्य केरलम् इति विधातुं केरल नाम परिवर्तन विधेयकं 26,000 अपि स्वीकृतम्। अपरतः वैदेशिक अनुदानानाम् उपयोगम् अधिकाधिकं पारदर्शिकम् उत्तरदायित्वपूर्णं च विधातुम् आनीतम्। वैदेशिक अंशदान संशोधन विधेयकं 26,000 विस्तृत सूक्ष्म परीक्षणार्थं संयुक्त संसदीय समितये प्रेषितम्। संसदीय कार्य मंत्री किरेन रिजिजुः अवदत् यत् गृहमंत्री अमित शाहः लोकसभाध्यक्षाय ओम बिरला महोदयाय पत्रं लिखित्वा नीट प्रश्नपत्र गोप्यता भंग विषये प्रदर्शनकाले घटितानां विविधानां घटनानां उपरि पुनः एकवारं विस्तृत चर्चायै स्वकीयां सम्मतिं प्राकटयत्। संसद परिसरे पत्रकारैः सह सम्भाषमाणः मन्त्री अकथयत् यत् सर्वकारः स्वयं वदति यत् सः चर्चायै सन्नद्धः अस्ति तथा च प्रश्नानाम् उत्तराणि दास्यति, किन्तु विपक्षः उत्तराणि श्रोतुं न वाञ्छति, चर्चायाश्च पलायनं करोति।
5: सरकार डिस्कशन चाहते हैं पार्लियामेंट में और ओपोजिशन भाग रहे हैं, ये कल्पना करना मुश्किल है, क्योंकि पार्लियामेंट डेमोक्रेसी में ओपोजिशन पार्टी डिस्कशन के लिए डिमांड करते हैं और सरकार जवाब देते हैं। यहाँ तो सरकार खुद ही कह रहे हैं कि हम डिस्कशन करेंगे, जवाब देंगे, और ओपोजिशन जवाब सुनने नहीं चाहते और भाग रहे हैं। ऐसा परिस्थिति आप कल्पना कर सकते हैं? लोकतंत्र के लिए ठीक नहीं है।
4: भारतीय रेल विभागेन पश्चिम रेल विभागस्य गेरातपुर अहमदाबाद खंडे चतुर्मार्गीय उपरि सेतोः निर्माणार्थं 53,00,000 कोटि रूप्यकाणां परियोजना स्वीकृतास्ति। रेल मंत्रालयेन सूचितं यत् एषा परियोजना पश्चिम रेल विभागस्य अम्ब्रेला वर्क इत्याख्यस्य छत्रक कार्यक्रमस्यान्तर्गतं मार्गीय परिष्कारार्थं सेतूनां पुनर्निर्माणार्थं स्वीकृता अस्ति। मंत्रालयेन उक्तं यत् रेल सेतु भागस्य समग्र दीर्घता 100 मीटर भविष्यति। अस्मिन् 53 मीटर परिमितं प्रत्येकमपि द्वौ संयुक्त गीडर भागद्वयं समाविष्टमस्ति। हर घर तिरंगा इत्यभियानस्य भागरूपेण जम्मू कश्मीरस्य रियासी मंडल प्रशासनेन जनसामान्यानां हृदयेषु देशभक्ति भावनायाः संवर्धनाय चिनाब नद्याम् एका विशाल तिरंगा नौका यात्रा आयोजिता। स्वतंत्रता दिवसात् पूर्वं एतत् अभियानं समग्रे देशे तीव्र गतिं भजते, यत्र विविध प्रदेशेषु देशभक्तिपूर्ण यात्राणां सांस्कृतिक कार्यक्रमाणां अन्येषां च विविधानां आयोजनानां उत्सवः आचर्यते। भारत ऋतु विभागेन उत्तर बंगाल खात्याः उपरि न्यून चाप क्षेत्रस्य निर्माणस्य पूर्वानुमानं प्रकटितमस्ति, येन अद्य ओडिशा राज्ये गांगेय पश्चिम बंगाल प्रदेशे च अत्यधिक वृष्टिः भवितुम् अर्हति। ह्यः नाइजीरिया देशस्य लागोस नगरे कॉमनवेल्थ चैंपियनशिप क्रीडायाः तृतीये दिने भारतीय फेंसिंग इत्यनेन दलेन विभिन्नेषु वरिष्ठ व्यक्तिगत स्पर्धासु त्रीणि स्वर्ण पदकानि, एकं रजत पदकं, एकं कांस्य पदकं च प्राप्तम्। इति वार्ताः।
6: आकाशवाणी हैदराबाद केंद्रम्। హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు, లేఖ అందిస్తారు శ్రీ పి నాగేంద్ర బాబు.
7: హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో బ్రహ్మకుమారి మై భారత్ సంయుక్తంగా నిర్వహించిన 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ మెగా రక్తదాన ఉద్యమాన్ని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ లావాదేవీలపై దర్యాప్తునకు ఫోరెన్సిక్ ఆడిట్ తో ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రభుత్వ శాఖల నిరుపయోగ స్థలాలను సేకరించి ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని సూచించారు. మొదటి విడతగా 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సేవాలాల్ బంజారా భవన్ లో ఈఎస్ఐ కోసం నూతనంగా ఎంపికైన 247 మంది నర్సింగ్ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే మరో 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు పారామెడికల్ సిబ్బందిని నియమించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక రక్షణ కల్పించే చారిత్రాత్మక ఇందిరమ్మ భీమా పథకాన్ని కూడా ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలోని ఎస్సీ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అథ్వాలే భరోసా ఇచ్చారు. హైదరాబాద్ లో పర్యటించిన ఆయన్ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ విద్యార్థుల వసతులు విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం 300 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి పెండింగ్ లో ఉన్న 150 కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేసేందుకు అంగీకరించారు. అలాగే 300 కోట్ల ప్యాకేజీపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ వేదికగా 14 నుండి 16 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్ 2026 విజయవంతంగా ముగిసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా భాగ్యనగరంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న హైటెక్ సిటీ స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వేడుకలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. గత 12 ఏళ్లలో రైల్వే ముఖచిత్రం మారిందని, రాష్ట్రంలో 4,900 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, త్వరలోనే హైదరాబాద్ కు 3 బుల్లెట్ రైళ్లు రాబోతున్నాయని రామచంద్రరావు తెలిపారు. 7.5 కాలంలోనే హైటెక్ సిటీ స్టేషన్ లో ఆధునిక వసతులు పూర్తి చేశామని, మిగిలిన స్టేషన్ల పనులు కూడా వేగంగా సాగుతున్నాయని జీఎం వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లి అంతరిక్ష పరిశోధనల్లో ఒక సరికొత్త యుగానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సాంకేతిక నైపుణ్యంతో రూపొందించిన ఈ రాకెట్ 18 జూలై శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి విజయవంతంగా నింగికెగిరింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రయోగం ఘన విజయం సాధించడంతో భారత అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రైవేట్ కంపెనీలకు కొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ విజయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు స్కైరూట్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన భారీ కల్తీ మసాలాల ముఠా వ్యవహారంపై సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సిపి సజ్జనార్ ప్రకటించారు. HFASTC బృందం జరిపిన దాడుల్లో 13 సంస్థల నుంచి 25 టన్నుల కల్తీ మసాలాలు, 89 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాము జీలకర్రల్లో ప్రమాదకర ఫ్యాబ్రిక్ డైలు, టాల్కం పౌడర్ వాడినట్లు వెల్లడించారు. ఇవి తింటే క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు వస్తాయని హెచ్చరించిన సిపి ఇప్పటికే 3 అరెస్ట్ చేశామని, బాధ్యులపై ఆహార భద్రతా చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
6: ఇంతవరకు శ్రీపి నాగేంద్రబాబు అందించిన హైదరాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం విశ్వాసాలపైనే

0: ఈ బిల్లును సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుండి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను శీతాకాల సమావేశాల మొదటి వారపు చివరి రోజులోగా సభకు సమర్పిస్తుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. టీబీ నిర్మూలన వ్యూహంలో వినూత్నంగా కేసులను గుర్తించే పద్దతులు, ముందస్తు రోగ నిర్ధారణ, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ టీబీ సేవల లభ్యతను, నాణ్యతను సమీక్షించాలని, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్సకు మద్దతుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక స్థిరమైన ప్రజా ఉద్యమంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం, సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. ఇటీవల ముగిసిన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయకమైన సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలు పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, వారి పాత్ర తాలూకు కథనాలు పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ జ్ఞాన సేతు యాప్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్లోని గ్రంథాలయాలను అనుసంధానించడానికి ఈ యాప్ను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పిల్లల్లో చదవడం, నేర్చుకోవడం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో వీలైతే పాఠశాలల సమీపంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 63 గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం 752 గ్రంథాలయాలు ఈ యాప్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయని అమిత్ షా వెల్లడించారు. సుమారు 280,000 పుస్తకాలను కలిగి ఉన్న 4 గ్రంథాలయాలను ఈ గ్రామీణ గ్రంథాలయాలతో అనుసంధానించినట్టు తెలియజేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మరింత పెద్ద సంఖ్యలో పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హోంమంత్రి చెప్పారు. కుటుంబాలు, ముఖ్యంగా గృహిణులు తమ ఖాళీ సమయాన్ని జ్ఞానార్జనకు ఉపయోగించుకోవాలని, పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన, సమతుల్యమైన ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఒప్పందాలు ఖరారవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎస్ఏసియు దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ఈ ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
1: భారత్ మే ఉభర్తి హుయి తాకత్ ఆజ్ పూరి దునియా దేఖ్ రహీ హై. పూరి దునియా భారత్ కే సాథ్ వ్యాపారిక సంబంధ బఢానా చాహ్, పూరి దునియా కే ధ్యాన్ మే ఆ గయా హై. యే 4 ట్రిలియన్ డాలర్ కీ ఆజ్ కీ ఇకానమీ 2047 మే జబ్ హమ్ 100 వర్ష్ ఆజాదీ కే మనాయేంగే తబ్ యే 30 ట్రిలియన్ డాలర్ కీ ఇకానమీ కమ్ సే కమ్ బన్ జాయేగీ.
0: బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గత జూలైలో నిర్వహించిన ఫార్మసీ ఆఫీసర్స్ నియామక పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఉదంతంపై పంజాబ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ఈ పరీక్షపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించిందని, పరీక్షను ముందుగా ఎందుకు ఆపలేదని, దీనిని మళ్లీ నిర్వహించాలా వద్దా అని ప్రశ్నిస్తూ

0: కఠినమైన వ్యాఖ్యలు చేసిందని ఆయన తెలిపారు. పేపర్ లీక్ కాలేదని, కేవలం అవకతవకలు మాత్రమే జరిగాయని, పంజాబ్ ప్రభుత్వం గతంలో చేసిన వాదనకు ప్రస్తుత పరిణామాలకు పొంతన లేదని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్, ఆప్ పార్టీలవి ద్వంద్వ ప్రమాణాలని ఆరోపించారు. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్దికి ప్రధాన యంత్రాంగాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫైల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమారేశన్ పద్మగిషో నిధి కాంస్య పతకం గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:15 దాటి 30 సెకండ్లు. అంబట్యాల సంగతులు. రోజు పొద్దుగల మీకోసం ఎన్నో ముచ్చట్లను వినిపించే అంబట్యాల సంగతులు కార్యక్రమంలో ఈయల్ల పానం పదిలం శీర్షికన కీటక జనిత వ్యాధులు నివారణ జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ మెత్పెల్లి వారి ప్రసంగం, ఇడం చేత్యం వాటం వారి సృజనాత్మక ఆలోచనాత్మక ప్రతిభ గురించి, ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ పేరు మీదే ఒక వెబ్సైట్ నడుపుతున్న సందీప్ విష్ణోయ్ చెప్పిన మాటలు, న్యాయం చట్టం శీర్షికన మహిళలకు ఆస్తిలో హక్కు గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో ముచ్చట మొదలైన అంశాలుంటాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఇయల్టి తిథివార నక్షత్రాలు శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి, బృహస్పతి వారం, మఖ నక్షత్రం, గురువారం.

మేఘావృతమై ఉండి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెంటీగ్రేడ్ గాను ఉంటుంది. గాలిలో తేమ 80% ఉంది. గాలి నాణ్యత 30 పాయింట్లతో సంతృప్తికరంగా ఉంది.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈ ప్రసారాన్ని మీరు రేడియో సెట్లపైనే కాకుండా మీ మొబైల్ ఫోన్లోనే వినవచ్చు. అది కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా వినవచ్చు. అందుకు మీరు చేయవలసిందల్లా మీ మొబైల్ ఫోన్లో న్యూస్ ఆన్ ఎయిర్ అనే ఒక చిన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకొని, అది ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని తెరిచి పైన కనిపించే లైవ్ రేడియో అనే మీటర్ నొక్కి కింద వచ్చే కేంద్రాల పట్టికలో ఆకాశవాణి ఆదిలాబాద్ అనే కేంద్రాన్ని ఎంచుకొని నొక్కితే ఈ ప్రసారాలు మీకు వినిపించడం మొదలవుతాయి.

రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మునిగిల రఘువీర్. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ లో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే తండి, వానాకాలంలో ముఖ్యమైన పంటగా పత్తిని సాగు చేస్తారు. ఇది మనకు సుమారు ఒక 4 లక్షల ఎకరాల్లో ఉంటుంది. ఈ గడ్డి మందులు పిచికారి చేయడంతో పాటు అంతర కృషి, మన దగ్గర డవర కొట్టడం అంటారు. సో ఈ అంతర కృషిని కూడా మనం వారం నుంచి 10 రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేసినట్టయితే ఈ కలుపు సమస్య మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మొక్కల దగ్గర వేరు వ్యవస్థ దగ్గర మంచి గాలి ఆడడం వల్ల నీటిని నిల్వ ఉంచుకునే శక్తి పెరుగుతుంది. దాంతోపాటు మొక్క తగినంత తేమని మరియు పోషకాల్ని సులువుగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా వారం నుంచి 10 రోజులకు ఒకసారి అంతర కృషి అనేది చేసుకోవాలి. లేదు, మనకిప్పుడున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసుకున్నట్టయితే మనకు ప్రతిరోజు వర్షం పడ్డట్టే పడ్డది. అలాంటి సమయంలో ఏంటంటే మనకు ఈ అంతర కృషి అనేది సాధ్యం కాకపోవచ్చు. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ అంతర కృషితో పాటు ఈ ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనం వివిధ రకాలైన గడ్డి జాతులు పిచికారి చేసుకున్నట్టయితే పత్తిలో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ కలుపు వల్ల మనం ఇంతకుముందు అనుకున్నట్టు వివిధ రకాల పురుగులకు లేదా రోగాలకు ఇది ఏంటంటే ఒక హోస్ట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి వీటిని మనం తగిన సమయంలో తీయకపోతే

0: ఈ కలుపు వల్ల మనకేందంటే మొక్కకు నీటి కోసం, పోషకాల కోసం, గాలి కోసం, వెలుతురు కోసం మరియు ప్లేస్ కోసం అనేది కాంపిటీషన్ ఉంటుంది. దాంతోపాటు ఈ రకరకాల పురుగులు మరియు రోగాల యొక్క స్థావరం ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుందండి.
1: పత్తి పంటలో అంతర కృషి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువులో తామరా బురద పుల్లా సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండ. ఈరోజు 13వ తేదీ, ఈరోజుకున్న విశేషాలని గమనిద్దాం. విప్లవకారుడు ఫిడెల్ కాస్ట్రో జయంతి, అలాగే నటి శ్రీదేవి జయంతి, నటీ గాయని ఎస్ వరలక్ష్మి జయంతి, అలాగే నటి వైజయంతిమాల పుట్టినరోజు. ఇంకా ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల దినోత్సవాన్ని కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ఇది మనయాస మనబాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఇది వర్షాకాలం. ఎక్కడ చూసినా నీటి నిల్వలు, కాలువలు, మురికి కాలువలు ప్రవహిస్తూ ఉండే కాలం. ఈ కాలంలో ఎక్కువగా కీటకాలు, అంటే ఈగలు, దోమలు తదితర కీటకాలు ఎక్కువ వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ సందర్భంగా ఈరోజు వినిపిస్తున్నాం, కీటక జనిత వ్యాధులు నివారణ జాగ్రత్తలు. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్పెల్లివారు గారి ప్రసంగం ఇయలటి పానం పదిలం కార్యక్రమంలో విందాం, పాటిద్దాం.
4: ఈరోజు మనం వర్షాకాలంలో సంభవించే వ్యాధుల గురించి తెలుసుకోబోతున్నాము. వర్షాకాలంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే వెక్టర్బోన్ డిసీజెస్ అంటాం, కీటకజనిత వ్యాధులు అత్యధికంగా సంభవించే అవకాశం ఉన్నది. కీటకజనిత వ్యాధుల్లో ముఖ్యంగా మన ప్రాంతంలో మలేరియా, డెంగ్యూ, చికున్గునియా, జాపరిస్ ఎన్సెఫలైటిస్, ఫైలేరియా, ఈ వ్యాధులు అత్యధికంగా మన ప్రాంతంలో సంభవిస్తున్నవి. అయితే మనము మన ప్రాంతంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల కానీ, లేకపోతే వాటర్ అవైలబిలిటీ, నీరు ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల కానీ ఈ కీటకజనిత వ్యాధులు అత్యధికంగా సంభవించే అవకాశం ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ గత సంవత్సరం గణాంకాలు కనుక మనం చూసుకున్నట్టయితే మనకు ఆదిలాబాద్ జిల్లాలో 366 డెంగ్యూ కేసులు నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా మలేరియా చూసుకున్నట్టయితే మనం కేవలం 2 కేసులకే మనం పరిమితం అవడం జరిగింది. మలేరియా అనేది చాలా వరకు అదుపులో ఉన్నది జిల్లాలో. కాకపోతే డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరగడం అనేది కొంచెం మనం అలర్ట్ కావాల్సిన విషయము. అయితే మనము ఆదిలాబాద్ జిల్లాలో లాస్ట్ 5 సంవత్సరాల గణాంకాలని మనము పరిశీలించి హైరిస్క్ ఏరియాలను గుర్తించడం జరిగింది. టోటల్గా మొత్తంగా జిల్లాలో 237 హైరిస్క్ ప్రాంతాలని మనం గుర్తించడం జరిగింది. దాంట్లో అర్బన్ ప్రాంతంలో మనము 68 హైరిస్క్ ఏరియాలు, అదేవిధంగా రూరల్ ప్రాంతంలో 169 హైరిస్క్ ఏరియాలని మనం గుర్తించడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయిలో మనం చూసుకున్నట్టయితే అత్యధికంగా చూసుకుంటే ఆదిలాబాద్ అర్బన్ మండలంలో ఎక్కువ కేసులు రావడం జరిగింది. అదేవిధంగా ఉట్నూరు, ఇందరవెల్లి, గుడిహాతునూరు, బేల, ఆదిలాబాద్ రూరలు, జైనత్, తలమడుగు, బజారత్నూరు మొదలైన మండలాల్లో లాస్ట్ 5 సంవత్సరాల్లో అత్యధికంగా కేసులు నమోదవడం జరిగింది. ఈ కీటకజనిత వ్యాధుల గురించి మనం కొంచెం బ్రీఫ్గా వెళ్తే మనకు మొదటగా మలేరియా. మలేరియా అనేది ఒక ప్రోటోజోవల్ వ్యాధి. ఇది అనాఫిలెస్ అనే దోమ ద్వారా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపిస్తుంది. అంటే ఇక్కడ అనాఫిలెస్ అనే దోమ మలేరియాని ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము డెంగ్యూ చూసుకున్నట్టయితే డెంగ్యూ అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి డెంగ్యూ రావడం అనేది అడీస్ ఎజిప్టి దోమ ద్వారా సంభవిస్తుంది. ఈ అడీస్ ఎజిప్టి దోమ ఎవరైతే డెంగ్యూ వచ్చిన వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని గనక ఆ దోమ గుట్టడం వల్ల ఆ వైరస్ ఆ దోమ లోపలికి ఎంటర్ అవుతుంది. అదే దోమ మళ్ళీ ఆరోగ్యవంతుడైన ఇంకో వ్యక్తిని గనక గుట్టినట్టయితే ఆ వ్యక్తికి కూడా డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా డెంగ్యూ అనేది అడీస్ ఎజిప్టి అనే దోమ ద్వారా వ్యాపిస్తున్నది. అదేవిధంగా చికెన్ గుండియా అని మనం చూసుకున్నట్టయితే ఈ చికెన్ గుండియా కూడా అడీస్ ఎజిప్టి అనే దోమ ద్వారా వ్యాపిస్తున్నది. అదేవిధంగా జాపనీస్ ఎన్సెఫలైటిస్ కానీ ఫైలేరియాసిస్ కానీ క్యూలెక్స్ అనే దోమ వల్ల వ్యాపిస్తున్నది. మనం మలేరియాని చూసుకున్నట్టయితే మనము ఎక్కువగా మలేరియా అనేది ఆగస్టు నుంచి సెప్టెంబర్ మంత్లో ఎక్కువగా ఉంటుంది. మనము డయాగ్నోసిస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే డయాగ్నోసిస్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే మలేరియా అనే టెస్ట్ చేయాలంటే మనం ర్యాపిడ్ కిట్ డయాగ్నోస్టిక్ కిట్ అనేది మనం వాడుతున్నాము. మలేరియాని టెస్ట్ చేయడానికి ర్యాపిడ్ కిట్స్ని సహజంగా మనం ఫీల్డ్లో వాడడం జరుగుతున్నది. అదేవిధంగా పెరిఫరల్ బ్లడ్ స్మీర్ కూడా మలేరియాని టెస్ట్ చేయడానికి తీయడం జరుగుతున్నది. డెంగ్యూ విషయానికి వస్తే మనకు డెంగ్యూలో ర్యాపిడ్ కిట్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నది. కాకపోతే డెంగ్యూని ఖచ్చితంగా మనం నిర్ధారించుకోవాలంటే మాత్రం మ్యాక్ ఎలిసా టెస్ట్ అనేది కంపల్సరీ. ఈ మ్యాక్ ఎలిసా టెస్ట్ అనేది కేవలం మనకు రిమ్స్లో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. అందుకని మనం దీన్ని ఏంటంటే సెంటినల్ సైట్ హాస్పిటల్గా మనం గుర్తించడం జరిగింది. అయితే మనము జిల్లాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ అందరికీ, ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. ఎక్కడైనా మీరు ర్యాపిడ్ కిట్ ద్వారా మీరు డెంగ్యూని నిర్ధారించడానికి వీల్లేదు. ఎక్కడైనా మీకు డెంగ్యూ అనుమానిత కేసులు కానీ ర్యాపిడ్ కిట్ ద్వారా పాజిటివ్ వచ్చిన కేసులు కానీ ఉంటే ఖచ్చితంగా వారందరూ కూడా రిమ్స్కు వారి పేషెంట్ శాంపుల్ని ప్రాపర్ వివరాలతోటి ఆ శాంపుల్ని రిమ్స్కు పంపించాల్సి ఉంటుంది. అక్కడ రిమ్స్లో మనం మ్యాక్ ఎలిసా టెస్ట్ చేసి దాన్ని ఖచ్చితమైన డెంగ్యూ కేసుగా నిర్ధారించడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడా మనం శాంపుల్స్ కలెక్షన్ చేస్తున్నాము. ఎక్కడైతే అనుమానిత పేషెంట్లు ఉంటున్నారో వాళ్లకు డెంగ్యూ నిర్ధారణ అనేది మనం రిమ్స్లో చేయడం జరుగుతున్నది. అయితే డెంగ్యూని మనము పూర్తిగా కంట్రోల్ చేయాలన్నా, ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పూర్తిగా చేయాలనుకున్నా కానీ ఈ వెక్టర్ బోన్ డిసీజ్ని చేయాలనుకుంటే మనకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు మనకు మిగతా డిపార్ట్మెంట్స్ సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అదే పట్టణ ప్రాంతంలో మున్సిపల్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై వారు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, ICDS కానీ, ఈవెన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, వీరందరూ కూడా సమన్వయంతో పనిచేస్తేనే ఇది మనము ఈ వర్షాకాలంలో వెక్టర్ బోన్ డిసీజ్ని ఖచ్చితంగా మనం 100% అరికట్టగలుగుతాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే 4 దశల్లో మనం దీన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయొచ్చు. దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలంటే ఈ వెక్టర్ బోన్ డిసీజ్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటే మనము ముఖ్యంగా మస్కిటో లైఫ్ సైకిల్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యంగా ఈ ఎడీస్ ఎజిప్టి కానీ అనాఫిలిస్ కానీ ఈ దోమలకు ఉండే స్వభావం ఏంటంటే ఈ అడీస్ ఎజిప్టి అనే దోమ ఏదైతే స్మాల్ వాటర్ పాకెట్స్, నిల్వ ఉన్న నీరు కానీ ఎక్కడైనా ఆగి ఉన్న నీరు, స్టాగ్నేషన్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో దాంట్లో 100 నుంచి 150 X అనేది పెట్టడం జరుగుతున్నది. దాని తర్వాత 2-3 రోజుల్లో ఏమవుతుందంటే ఈ ఎగ్స్ నుంచి లార్వా కింద కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ లార్వా అనేది ఒక 2-3 రోజుల్లో ప్యూపా దశకు చేరుకుంటుంది. ఈ ప్యూపా ఒక 2-3 రోజుల్లో అడల్ట్ మస్కిటోగా కన్వర్ట్ అవుతుంది. అంటే మొత్తంగా మనం చూసుకున్నట్టయితే మే ఒక 1 వారం రోజుల్లో ఒక్క దోమ నుంచి 100 నుండి 150 వేరే దోమలు వృద్ధి చెందడం జరుగుతుంది. సో దీని లైఫ్ సైకిల్ మొత్తం కంప్లీట్ కావడానికి మనకు ఒక 1 వారం పడుతుంది. అందుకుగాను మరి ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక డ్రైడే అనే కాన్సెప్ట్, ఫ్రైడే డ్రైడే అనే కాన్సెప్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని వెక్టర్ బోన్ డిసీజ్ని మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్గా మొదటి స్టెప్లో మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది ఏంటంటే ఈ దోమలకు బ్రీడింగ్ సోర్స్ అనేది లేకుండా చేయాలి. దాన్నే మనం ఏంటంటే సోర్స్ రిడక్షన్ మెజర్స్ అంటాము. ఈ సోర్స్ రిడక్షన్ మెజర్స్లో మనం ఏం చేస్తామంటే ఈ దోమలకు ఎక్కడ కూడా నిలువ ఉన్న నీరు అందుబాటులో లేకుండా చేయాలి. మరి అది మనం ఏ విధంగా చేస్తామంటే వారానికి ఒక్కసారి డ్రైడే యాక్టివిటీ చేస్తాం. ఫ్రైడేని మనం తీసుకొని ఆ ఫ్రైడే రోజు మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో డ్రైడే యాక్టివిటీలు మనం చేయడం జరుగుతుంది. మనకేదైతే ఆరోగ్య శాఖ కార్యకర్తలు కానీ, అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ కానీ మున్సిపల్ వారు కానీ ఇంకా వేరే ఇతర శాఖల సిబ్బంది అందరు కూడా ఒక క్యాంపెయిన్ మోడ్లో డ్రై డేకు ప్రతి ఇంటిని వాళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రతి ఇంటిని విజిట్ చేసినప్పుడు ఎక్కడైతే ఇంట్లోకి సంబంధించిన చిన్న పూల కుండీలు కానీ ఏదైనా పాత సామాన్లు కానీ ఇంకా ఇంటి పైకప్పు కానీ పాత టైర్లు కానీ ఇంకా ఏమైనా వస్తువులు దాంట్లో వర్షం పడి నీరు నిల్వ ఉంటుందో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం డ్రై డే అంటాం. ఇది ఒక క్యాంపెయిన్ మోడ్లో జరుగుతుంది వారానికి ఒకసారి. అదేవిధంగా ఇతరత్ర శాఖలకు కూడా కొన్ని బాధ్యతలు అనేటివి ఉండడం జరిగింది. ప్రజలు వీటిని కూడా గమనించాలి. ఈ ఎలిమినేషన్ ఆఫ్ బ్రీడింగ్ ప్లేసెస్ అంటాం. అయితే ఎక్కడైతే నిల్వ నీరు ఉందో వాటిని మనము నిల్వ నీరు అనేది లేకుండా చేయాలి. చేయాలంటే కొన్ని చోట్ల మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. దాంట్లో మొదటగా చూసుకున్నట్టయితే ల్యాండ్ ఫిల్లింగ్ చేయాలి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు చిన్న చిన్న గుంతలు కానీ ఉంటాయో దాన్ని మొరంతో ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తారు. ముందుగానే వర్షం పడక ముందే అక్కడ మొరం కానీ గ్రావెల్ పోసి ఆ ల్యాండ్ ఫిల్లింగ్ చేసి ఈ స్టాగ్నేషన్ వాటర్ బాడీస్ కాకుండా చూడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మనకు గ్రామాల్లో చూసుకున్నట్టయితే చిన్న చిన్న వాడల్లో చూసుకున్నట్టయితే నాళాలు ఉంటాయి. ఈ నాళాలని రెగ్యులర్గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ నాళాలు ఒకవేళ రెగ్యులర్గా క్లీన్ చేయనట్టయితే వర్షం పడిన తర్వాత వాటర్ అంతా స్టాగ్నేషన్ అయ్యి మళ్ళీ అక్కడ కూడా ఒక బ్రీడింగ్ సోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కొన్ని జనరల్ శానిటేషన్ మెజర్స్ కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. లైక్ ఏంటంటే రెగ్యులర్గా వారానికి ఒక్కసారి ఈ ఏదైతే చెత్త చెదారం ఉంటుందో గార్బేజ్ అనేది లిఫ్టింగ్ అనేది చేయాలి. ఈ గార్బేజ్లో కూడా మనం చూసుకున్నట్టయితే ఈ వాడి పడేసిన డిస్పోజల్ గ్లాసులు కానీ ఇంకా వేరే పదార్థాలు కానీ వేరే ఐటమ్స్ కానీ ఉండడం వల్ల వర్షం పడ్డ తర్వాత దాంట్లో వాటర్ కలెక్షన్ అవుతుంది. వాటర్ కలెక్షన్ అయ్యి అది కూడా ఒక బ్రీడింగ్ సోర్స్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రెగ్యులర్ లిఫ్టింగ్ ఆఫ్ గార్బేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టైమ్లీ డివిడింగ్ అంటాం. టైమ్లీ డివిడింగ్ అంటే ఎక్కడైతే ముళ్ళ కంపలు కానీ పొదలు కానీ బుషెస్ కానీ ఉన్నాయో వాటిని కట్ చేస్తూ ఉండాలి. లేకపోతే వర్షపు నీరు వర్షం పడ్డ తర్వాత దాంట్లో వాటర్ స్టాగ్నేషన్ అది కూడా ఒక బ్రీడింగ్ సోర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఏదైతే రూరల్ వాటర్ సప్లై వారు కూడా కొన్ని విషయాలు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే బోర్వెల్స్ కానీ నల్లలు కానీ ఉన్నాయో వాటర్ పైప్స్ ఉన్నాయో ఆ లీకేజెస్ అనేటివి లేకుండా కూడా చూసుకోవాలి. అదేవిధంగా రూరల్ వాటర్ సప్లై వారు కొన్ని ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ట్యాప్స్ కానీ బోర్వెల్స్ కానీ అక్కడ వాటర్ పైప్స్ కానీ వాటర్ లీకేజ్ కాకుండా చూసుకోవాలి. ఈ వాటర్ లీకేజ్ అవడం వల్ల అక్కడ కూడా ఒక ఫ్రెష్ వాటర్ చిన్న స్టాగ్నేషన్ వాటర్ బాడీ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు బోర్వెల్స్ కానీ ట్యాప్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో గ్రామాల్లో దాని సరౌండింగ్ ఏరియా కూడా మంచిగా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మళ్ళీ దాని ప్లాట్ఫామ్స్ ఏదైతే బోర్వెల్ కానీ నల్లాలు కానీ దాని ప్లాట్ఫామ్ బ్రేకేజ్ అనేది లేకుండా చూసుకోవాలి. ఆ ప్లాట్ఫామ్ విరిగిపోవడం వల్ల ఏమైతే అక్కడ కూడా మళ్ళీ ఈ నీరంతా లీకేజ్ అయ్యి ఒక స్టాగ్నేషన్ వాటర్ బాడీ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కొన్ని గ్రామాల్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే రెగ్యులర్గా వాటర్ సప్లై చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ప్రజలు ఏం చేస్తారంటే ఎక్కువ ఇప్పుడు వారానికి ఒక్కసారి వాటర్ వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ కంటైనర్స్లో వాళ్ళు నీటిని నిల్వ చేసుకుంటారు, అంటే స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. దీనివల్ల మస్కిటో బ్రీడింగ్ అనేది కూడా అవుతుంది. అయితే మనం ఏంటంటే రెగ్యులర్గా వాటర్ సప్లై మన ఏరియాలో ఉండేటట్టు చూసుకోవాలి. రెగ్యులర్గా సప్లై ఉన్నదంటే ఎవరు కూడా స్టోర్ చేసి పెట్టుకోరు. సో దీని ద్వారా కూడా మనం ఏంటంటే ఈ బ్రీడింగ్ సోర్సెస్ని మనం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనం ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే యాంటీ లార్వల్ ఆపరేషన్స్ అని మనం అంటాం. అయితే ఏదైతే ఒక్కసారి మస్కిటో బ్రీడింగ్ చేసిన తర్వాత 2 రోజులకు అది లార్వా రూపం దాలుస్తుంది. ఆ లార్వాని కూడా మనము ఎప్పటికప్పుడు మనము రిమూవ్ చేసే ప్రయత్నం చేయాలి. దీంట్లో కూడా డ్రై డే అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మనకు వైద్య ఆరోగ్య శాఖ కానీ మున్సిపల్ శాఖ కానీ పంచాయత్ శాఖ నుంచి ఏం చేస్తారంటే కొన్ని రకాల కెమికల్ కంట్రోల్ మెథడ్స్ అనేటిది మనము ఫాలో అవుతున్నాము. దాంట్లో థెమిఫాస్ కానీ డైఫ్లూబెంజిరాన్ కానీ ఈ కెమికల్ని మనం ఏం చేస్తామైతే ఎక్కడైతే మనకు నిల్వ ఉన్న నీరు ఉంటుంది దాంట్లో లార్వా ఉంటుందో దాన్ని వారంకొకసారి మనం వాటిల్లో స్ప్రే చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ వారంకొకసారి చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న లార్వా చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ 2 శాఖల నుంచి కూడా కొన్ని ఏదైతే పెద్ద స్టాగ్నేషన్ వాటర్ బాడీస్ ఉంటాయో దాంట్లో మనకు వాళ్ళు ఆయిల్ బాల్స్ అనేటివి వేయడం జరుగుతుంది. ఈ ఆయిల్ బాల్స్ వేయడం వల్ల కూడా అక్కడ దాంట్లో ఉన్న లార్వా ఆక్సిజన్ అందకుండా ఆ లార్వా చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం బయాలజికల్ కంట్రోల్ మెథడ్ అనేది కూడా మనం ఫాలో అవుతాము. ఇది మనము ముఖ్యంగా చెప్పాలంటే అక్టోబర్ అండ్ నవంబర్ ఎప్పుడైతే వర్షాలు మొత్తం ఆగిపోతాయో ఏది పెద్ద పెద్ద వాడుక లేని బావులు కానీ, పెద్ద చిన్న చిన్న కులనులు కానీ, అట్లాంటి చిన్న చెరువులు కానీ ఏమైనా ఉంటే దాంట్లో మనం గ్యాంబూజియా ఫిష్ అనేది వేయడం జరుగుతుంది మనకు ఫిషరీస్ డిపార్ట్మెంట్ సహకారంతో. ఆ గ్యాంబూజియా ఫిష్ ఏం చేస్తుంది అంటే ఈ మస్కిటో లార్వాని తినేయడం జరుగుతుంది. సో అది దాని బేసిక్ ఫుడ్ ఏంటంటే మస్కిటో లార్వా. సో ఈ విధంగా అన్ని రకాల మెజర్స్ తోటి మనము ఈ యాంటీ లార్వా ఆపరేషన్స్ అనేది కూడా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసరికి యాంటీ అడల్ట్ మెజర్స్ అంటాము. దీంట్లో ఏంటంటే ఆల్రెడీ తయారైన దోమల్ని చంపడం కోసం కొన్ని రకాల స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అనేది కూడా మనం చేయడం జరుగుతున్నది. స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ ఫాగింగ్ యాక్టివిటీస్ కానీ చేయడం జరుగుతున్నది. అయితే మనకు డొమెస్టిక్ యూజ్లో మనకు ప్రజలందరూ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదైతే మస్కిటోస్ ఉన్నదో మస్కిటో ప్రివెన్షన్ మెజర్స్ కూడా మీరు అందరు కూడా పాటించాలని చెప్పి కోరుతున్నాము. ఏదైతే మనకు మస్కిటో ఆల్అౌట్ ఉంటాయో, ఆల్అౌట్ కానీ టాటాయిస్ కానీ ఓడోమస్ కానీ ఇట్లాంటి మస్కిటో రిపెలెంట్స్ని అందరు కూడా వాడాలి. సో ఈ ఏదైతే ఈ మూడు రకాల సోర్స్ రిడక్షన్ మెజర్స్ కానీ, యాంటీ లోరల్ ఆపరేషన్స్ కానీ, యాంటీ అడల్ట్ మెజర్స్ కానీ, వీటన్నిటినీ కూడా ఎఫెక్టివ్గా అందరు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఖచ్చితంగా అవేర్నెస్ యాక్టివిటీస్ అనేటిది జరగాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని విస్తృత స్థాయిలో అవగాహన అనేది కలిగించుకొని ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయితేనే మనము ఈ వెక్టర్ బోన్ డిసీజెస్ ని 100% కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
1: కీటక జనిత వ్యాధులు నివారణ జాగ్రత్తలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ మిట్పెల్లి వారు చెప్పిన విశేషాలవి. శ్రోతలారా, వీటిని మరి మీరు మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా, మీ మిత్రులకు బంధువులకు వినిపించాలనుకున్నా కూడా సాధ్యమే. ఎందుకంటే ఈ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, మీరు దాన్ని మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వినవచ్చు, షేర్ చేయవచ్చు కూడా ఎవరికైనా. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అందులో మేముంచే కార్యక్రమాలని వింటూ ఉండండి.
5: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటరు బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఈరోజు ప్రపంచ ఎడమ చేతి వాటం ప్రజల దినోత్సవం. ప్రతి సంవత్సరం 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఎడమ చేతి వాటం ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై ప్రధానంగా ప్రపంచంలో అధిక శాతంలో ఉన్న కుడి చేతి వాటం ప్రజల కారణంగా కృత్రిమంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలపై అవగాహన కలిగించి వాటిని అధిగమించడానికి ఎడమ చేతి వాటం ప్రజలకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించబడింది ఈ దినోత్సవం. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 1976 ఆగస్టు 13వ తేదీన అంతర్జాతీయంగా ఎడమచేతి వాటం ప్రజలచే నిర్వహించబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 13వ తేదీన జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు విందాం ఎడమచేతి వాటం వారి సృజనాత్మక ఆలోచనాత్మక ప్రతిభ గురించి. ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ పేరు మీదనే ఒక వెబ్సైట్ను నడిపిస్తున్న సందీప్ విష్ణోయ్ మాటలు.
6: ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ పేరు మీదే ఒక వెబ్సైట్ను నడిపిస్తున్నారు శ్రీ సందీప్ విష్ణోయ్. వీరు ఔరంగాబాద్లో దైనిక్ భాస్కర్ పత్రికకు బిజినెస్ హెడ్గా కూడా పనిచేస్తున్నారు. అయితే ఇయాల ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం సందర్భంగా శ్రీ సందీప్ విష్ణోయ్ ఎడమచేతి వాటం వారి సృజనాత్మకత, ఆలోచనాత్మక ప్రతిభ గురించి, వారికి తరచుగా అనవసరంగా ఎదురయ్యే వివక్ష, చిన్నచూపుల గురించి ఫోన్లో చెప్పిన మాటలు ఇనున్రి.
7: నమస్కారం, మేరా నామ సందీప్ విష్ణోయ్ హే ఔర్ మే భారత్ మే लेफ्ट हैंडर लोगों के लिए एक क्लब चलाता हूँ जिसका नाम इंडियन लेफ्ट हैंडर क्लब है, जिसका मैं फाउंडर प्रेसिडेंट हूँ। इस क्लब की शुरुआत मैंने करीब आज से 10 साल पहले गोवा में की थी, और वहां उस समय जो मुख्यमंत्री थे दिगंबर कामत जी, उसने हमारे इस क्लब की विधिवत शुरुआत की, और तब से लेके आज तक हमारा ये क्लब लेफ्ट हैंडर लोगों को एक प्लेटफॉर्म देने के लिए, उनके इश्यूज को एड्रेस करने के लिए काम करता है। हम लोग साल भर में लेफ्ट हैंडर लोगों के लिए कई गतिविधियां, जैसे लेफ्ट हैंडर बच्चों के लिए स्कॉलरशिप एग्जाम्स और लेफ्ट हैंडर्स डे का सेलिब्रेशन जो कि आज 13 अगस्त, आज लेफ्ट हैंडर्स डे है, इस तरह के कई काम हम लोग इस क्लब के माध्यम से करते हैं। और करीब करीब आज खुशी की बात यह है कि करीब 3 से 4 लाख एक्टिव मेंबर जो लेफ्ट हैंडर्स हैं वो आज पूरे देश में इस क्लब के मेंबर हैं। तो हम लोग लेफ्ट हैंडर्स के लिए जो देश में समाज में जो भी भ्रांतियां हैं, जो भी लोगों के मन में कुछ ऐसे प्रश्न हैं कि लेफ्ट हैंडर्स क्या नॉर्मल नहीं होते या क्या लेफ्ट हैंडर्स सच में एक्स्ट्राऑर्डिनरी होते हैं, तो उनके मन में जो भी शंकाएं या जो भी प्रश्न होते हैं उसको उत्तर देने की कोशिश करते हैं, समाज में लेफ्ट हैंडर लोगों को एक प्लेटफॉर्म देने की कोशिश करते हैं। और लेफ्ट हैंडर होना मेरे आधार पे जितना मैंने रिसर्च और जानकारी इकट्ठी की, तो लेफ्ट हैंडर होने के अगर समाज को कुछ डिसएडवांटेज लगते हैं पर इसके साथ साथ कई एडवांटेजेस भी हैं। अगर आप माना जाए तो इस दुनिया की सिर्फ 10% आबादी लेफ्ट हैंडर है, और वो 10 से 12% आबादी अपने हेमिस्फीयर गवर्न ब्रेन के कारण अपने आप को अलग साबित करती है। जैसे मेरा ऐसा मानना है कि लेफ्ट हैंडर लोग ज्यादा क्रिएटिव होते हैं, वो ज्यादा इनोवेटिव होते हैं, वो लोगों का विजुलाइजेशन कैपेसिटी राइट हैंडर से ज्यादा होती है। उसका साइंटिफिक कारण भी है क्योंकि उनका राइट ब्रेन ज्यादा डोमिनेटिंग होता है, और अपना राइट ब्रेन बेसिकली क्रिएटिविटी का कारक होता है। इसी तरह से ये भी देखा गया है कि लेफ्ट हैंडर लोग मल्टीटास्किंग में बहुत ज्यादा बेहतर होते हैं, वो अगर आप उनको कई ऐसे असाइनमेंट दें तो वो उसमें राइट हैंडर से बेहतर परफॉर्म करते हैं। लेफ्ट हैंडर होने का एक बहुत बड़ा एडवांटेज स्पोर्ट्स में भी देखा गया है। जो लेफ्ट हैंडर लोग स्पोर्ट्स में स्पेशली रैकेट गेम्स में अगर आप देखें तो उसमें उनका परफॉर्मेंस बहुत ही ज्यादा अच्छा होता है। देश के अगर आप उदाहरण देखें तो सचिन तेंदुलकर, गौतम गंभीर, काफी ऐसे नाम हैं जिन्होंने, या युवराज सिंह, इन्होंने अपना नाम लेफ्ट हैंडर होने के साथ साथ अपने इस विशेष खेलने की प्रतिभा के कारण नाम रोशन किया। इसके अलावा आप थॉट लीडरशिप में लेफ्ट हैंडर लोगों के बारे में अगर आप ये कहें कि उनकी सोच अलग होती है, इसमें बिल्कुल गलत नहीं। आप इस देश के राष्ट्रपिता महात्मा गांधी की बात कहें, इस देश में पूरा देश जब आजादी की लड़ाई लड़ रहा था, सिर्फ महात्मा गांधी जी ने एक नई थॉट, एक नया विचार लोगों के सामने रखा, वो था अहिंसा का मार्ग। तो इस तरह से नई सोच को लेके भी उनकी जो थॉट लीडरशिप है उसमें भी लेफ्ट हैंडर लोग डेफिनेटली राइट हैंडर से कुछ अलग सोचने की क्षमता रखते हैं और अपनी लीडरशिप को स्थापित करते हैं। इस तरह के कई उदाहरण देखे गए हैं। वर्तमान में जो अपने देश के ऊर्जावान प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं, वो भी मूलतः लेफ्ट हैंडर हैं। इसलिए आप उनकी कार्यशैली को देखें तो उनके सोचने का तरीका और उनके काम करने की शैली लोगों से अलग है, और वो उनकी लीडरशिप को और मजबूत बनाती। इसी तरह से लेफ्ट हैंडर लोगों को अगर आप देखें तो लेफ्ट हैंडर लोग आर्टिस्टिक फील्ड में बहुत अच्छा काम करते हैं। अगर उनका करियर किसी भी रूप में आर्ट से जुड़ा हो, अगर वो किसी भी रूप में कलाकार हो, अगर वो अभिनय की बात हो तो अमिताभ बच्चन की बात अगर करें, अभी एक हास्य की बात करें तो कपिल शर्मा की बात करें, या कोई भी ऐसी फील्ड, म्यूजिक की बात करें, आशा भोसले जी की बात करें, ऐसे कई ऐसे फील्ड जहां पे आर्ट या कला जुड़ा है, वहां पे लेफ्ट हैंडर लोगों का परफॉर्मेंस बहुत अच्छा होता है। क्योंकि वो उसका भी साइंटिफिक कारण यही है कि राइट ब्रेन जो है वो इमोशंस का भी कारक है, तो जब आप डिवोशन के साथ काम करते हैं तो एक अच्छे कलाकार के रूप में अपने आप को स्थापित कर सकते हैं। तो इस तरह से लेफ्ट हैंडर होने के मेरे हिसाब से बहुत सारे एडवांटेज हैं, और एडवांटेज तो छोड़िए, मैं तो अंत में यही कहूंगा कि लेफ्ट हैंडर अगर आप हैं तो आप किसी से कम नहीं है। अगर राइट हैंडर या लेफ्ट हैंडर जो भी आपको ईश्वर ने बनाया है, अगर आप स्पेशल एडिशन है, तो उसको उस बच्चे को, उस परिवार को, इस समाज को समझना होगा, और राइट हैंडर और लेफ्ट हैंडर को मिलकर इस देश को, इस दुनिया को और भी ज्यादा बेहतर बनाना होगा। यही मेरा आज आप सभी के साथ में एक छोटी सी संदेश कहना था। धन्यवाद।
1: ఇంతవరకు ఎడమచేతం వాడటం వారి సృజనాత్మక ఆలోచనాత్మక ప్రతిభ గురించి ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్స్ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ పేరు మీదనే ఒక వెబ్సైట్ను నడిపిస్తున్న సందీప్ విష్ణోయ్ చెప్పిన మాటలు విన్నారు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఈరోజు క్యూబా రాజకీయ నాయకుడు విప్లవకారుడు ఫిడెల్ అలెహండ్రో క్యాస్ట్రో రుజ్, అంటే ఫిడెల్ క్యాస్ట్రోగా పిలుచుకుంటాం, ఈయన జయంతి. ఆగస్టు 13వ తేదీ 1926 ఈయన జన్మించారు. క్యాస్ట్రో క్యూబాను 1959 జనవరి నుంచి 2008 ఫిబ్రవరి వరకు పరిపాలించారు. ఈయన క్యూబా నియంత బ్యాటిస్టాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టారు. క్యూబాను పశ్చిమార్ధ భూగోళంలో మొట్టమొదటి సామ్యవాద దేశంగా మార్చారు. ఈయన అమెరికాకు బద్ధ వ్యతిరేకి. అమెరికా గూఢచార సంస్థ సిఐఏ క్యాస్ట్రోను హత్య చేయడానికి మొత్తం 6 విఫల యత్నం చేసింది. ఇతడు కాల్చే చుట్టలో బాంబు పెట్టి ఇతని స్కూబా డైవింగ్ సూట్లో ప్రాణాంతకమైన ఫంగస్ను ఉంచడం వంటి పలు వినూత్న విధానాలతో హత్యా ప్రయత్నం చేసింది అమెరికా. మాఫియా తరహాలో క్యాస్ట్రోను కాల్చివేయడానికి కూడా ప్రయత్నించింది. ఆఖరికి అతని మాజీ ప్రియురాలు మారిటా లోరెన్స్ ద్వారా కూడా ఇతనిని హత్య చేయించడానికి సిఐఏ ప్రయత్నించింది. కానీ ప్రతిసారి క్యాస్ట్రో మృత్యుంజయుడై బయటపడి అమెరికాకు పక్కలో బల్యమయ్యారు. 2016 నవంబర్ 25వ తేదీన ఈయన సహజ మరణం పొందారు. అంబటాళ్ళ సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయం చట్టం శీర్షికన మహిళలకు ఆస్తిలో హక్కు. ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది రజిత రెడ్డితో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు జి జ్యోతి.
8: ఈ రోజుల్లో మహిళలు తల్లిదండ్రుల వారసత్వ ఆస్తిలో తన హక్కును గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే కొడుకుతో సమానంగా ఆస్తి హక్కును తీసుకోవాలి అనే చట్టాన్ని తీసుకొచ్చింది ఈ మధ్యనే సుప్రీంకోర్టు. దాని గురించి మనతో మాట్లాడేటందుకు ఆదిలాబాద్ లోని బార్ అసోసియేషన్ కు మొట్టమొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి రజితా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం.
9: నమస్తే మేడం.
8: చెప్పండి, ఈ మధ్య కాలంలోనే మనకి ఈ హక్కు అనేది వచ్చింది కదా, అయితే కొడుకుతో సమానంగా ఆస్తి హక్కును తీసుకోవాలి అనే చట్టాన్ని వచ్చిన తర్వాత ప్రతి మహిళకు అవగాహన కలిగిందంటారా? మరి ఈ హక్కును ఈ మధ్య కాలంలో పొందినారా, పొందగలుగుతున్నారా, ఎలా పొందొచ్చు అనే విషయాలను చెప్పండి.
9: ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యాక్ట్ అన్నది 2005 అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ యాక్ట్ కన్నా గానీ ముందు ఎందుకు తెచ్చిండ్రు అన్నది మనం తెలుసుకుంటే యాక్ట్ ఎందుకు మహిళలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్న దాన్ని మొదటి పాయింట్ నేను అనలైజ్. అంటే యాక్ట్ 2005 యాక్ట్ డాటర్ కి ఈక్వల్ రైట్ అన్న యాక్ట్ 2005 తీసుకొచ్చారు. దాంట్లో ఏమంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి హిందూ సాంప్రదాయం ప్రకారం కొడుకుకే ఆస్తి, బిడ్డని పెళ్లి చేసి పంపించాలి, పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లిలో బహుమతి ఇవ్వడంతో లాస్ట్, వరకట్నం గాని మనం బహుమతి అంటాం, ఏదన్నా వాళ్ళు ఇష్టపూర్వకంగా తల్లిదండ్రులు ఇచ్చేసిన తర్వాత, పెళ్లైన తర్వాత కూతురుకు ఇంకా తల్లిదండ్రుల ఆస్తిలో ఎలాంటి హక్కు లేదన్న ఒక అభిప్రాయంతో మన హిందూ సాంప్రదాయం నడిచింది. దీంతో ఆడపిల్ల భారం లెక్క చూసేండ్రు సొసైటీ, హిందూ సొసైటీ మన సమాజంలో ఏమైందంటే ఆడపిల్ల పుట్టే అంటే భారం లెక్క, అయ్యో బాధపడేవాళ్ళు, అయ్యో ఈమె పెళ్లి చేయాలా, కట్నాలు ఇవ్వాలా, మళ్ళీ పంపించాలన్న. అది ఇచ్చేయడానికి, అది ఒక ఉమెన్ కి డైరెక్ట్ రైట్ ఇస్తే బాగుంటది అన్న దానితోని ఈ 2005 యాక్ట్ డాటర్ కి ఈక్వల్ రైట్ ఇన్ ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ గాని వారసత్వ ఆస్తిలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎనాక్ట్మెంట్ అయింది, పార్లమెంట్ లో ఇంప్లిమెంటేషన్ అయింది. అది తెలుసుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఎట్లుంటదంటే మన వ్యవస్థలో ఈ కోర్టులో ఫైల్ చేశాయంటే ఏ అప్లికేషన్ గానీ ఒకటేసారి తీసుకోరు. సివిల్ డిస్ప్యూట్ అంటే ఇంకా చాలా ఏండ్లు పడుతుంది, అదొక మైనస్ పాయింట్. కానీ అది ప్రొసీజర్, ఎందుకంటే ఎవరన్నా తప్పు కేసు వేసిండా రైట్ కేసు వేసిండా డిసైడ్ చేయడానికి టైం పడుతుంది. సో ఆ టైం కన్స్యూమింగ్ ఒకటే ప్రాబ్లం, కానీ రైట్ అన్నది ఇచ్చినప్పుడు ఎన్కో ముందు వస్తుంది, కరెక్ట్ గా అన్ని పేపర్స్ ఉంటే అన్ని వస్తాయి. ఒకటి ఏమి అంటే ఉమెన్ ని ఎంపవర్మెంట్, ఈక్వాలిటీ దేవతను ఒక కొడుకుతోని కూతుర్ని సమానంగా

0: గా చూడడానికి ఈ ఎనాక్ట్మెంట్ తెచ్చింది. కంపల్సరీ మీరు ఎవరైతే ఏ తల్లిదండ్రులైతే బిడ్డని మామూలుగా తల్లిదండ్రులు అందరు ఇస్తారు, ఎంత ఇయ్యాలనో శాయశక్తిలా బిడ్డకు కూడా ఇవ్వాలని చూస్తున్నారు ఇస్తున్నారు. కొందరు ఉంటారు సమాజంలో ఏదన్నా ఉంటది కాబట్టి ఈ యాక్ట్ వచ్చింది, ఎవరైతే పొందలేని వారికే ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం మనకి ఇచ్చింది. ఎవరన్నా గాని కూతురు వాళ్లకు తల్లిదండ్రుల ఆస్తిలో వారసత్వం ఆస్తిలో ఎవరన్నా ఇవ్వరు అన్నప్పుడు తప్పకుండా మా దగ్గరికి వస్తే మేము ఏ సహాయం చేయాలన్నా చేస్తాము. కంపల్సరీ రైట్ ప్రకారం ఆమెకు అన్ని ఆస్తిలో హక్కు పొందగలవచ్చు. ఇంప్లిమెంట్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది.
1: అంటే దాదాపు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత మీరు అన్నట్టు భారం అని చెప్పేసి వదిలేస్తారంటే మా బాధ్యత అయిపోయింది, ఇక మాకు వాళ్ళతో సంబంధం ఏం లేదు అనేది వాళ్ళు కొడుకుల ముందర కూడా అలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ తలలో కూడా అది ఎక్కుతుంది సాధారణంగా. కాబట్టి ఈవెన్ తల్లిదండ్రులతో సమానంగా కొడుకులు కూడా అట్లనే చేస్తారు, బిడ్డలకు ఆస్తి హక్కు అనేది ఇవ్వకుండా ఉండేటట్టు చూస్తారు. అయితే అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ మహిళ ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఆ ఆస్తి హక్కును ఎలా పొందగలుగుతుంది?
0: ఆస్తి హక్కు అన్నది మనం కోర్టు ద్వారానే సివిల్ సూట్ వేస్తే మనం పొందవచ్చు. ఎందుకంటే ఆస్తి మనం మా తండ్రిది అని నేను డైరెక్ట్ పోయి నేను చైన్ లోకి పోతే అది పోలీస్ డిస్ప్యూట్ అవి అవుతుంది, కాబట్టి కోర్టు ని అప్రోచ్ కావాలి. దట్ ఈస్ ద కరెక్ట్ ప్రొసీజర్ అన్నట్టు. కోర్టుకు మనం అన్ని కాగితాలన్నీ పెట్టేస్తే అది చూసి జడ్జిమెంట్ వస్తుంది, జడ్జిమెంట్ ప్రకారం మళ్ళీ అమ్మాయికి ఆ ఆస్తిని పొందవచ్చు. అంతే, అది ఒక ప్రొసీజర్ ఉంటది దీనికి. ఇప్పుడు ఒకటి ఏమంటే మహిళలు బెంగపడాల్సిన అవసరం లేదు, ఆడబిడ్డలు గాని ఎవరన్నా గాని బెంగపడాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఎప్పుడైతే మీకు ఏదైతే తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు కల్పించట్లేదో లేకుంటే వాళ్ళు మిమ్మల్ని దూరం చేస్తున్నా అని చూసినప్పుడు ఒక మంచి సివిల్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పకుండా తోచూస్తారు. కొంచెం టైం పడుతుంది కన్స్యూమింగ్ ప్రాసెస్ గానీ తప్పకుండా వాళ్ళకి రైట్స్. ఇప్పుడు భయం మన రాజ్యాంగమే ఇచ్చింది, ఇంకా దీంట్లో టెన్షన్ పడాల్సిందేం లేదు, కొంచెం మనం కష్టపడాల్సింది ఉంటది. ఎందుకంటే హక్కు అన్నది ఎవరు నీకు చేతిలో పెట్టరు, నువ్వు పోరాడి తీసుకోవాల్సిందే. దానికి కొంచెం మీరు పేపర్ వర్క్ అన్ని తీసుకపోతే ఒక మంచి లాయర్ ని పెట్టుకుంటే వాళ్లే చేసిస్తారు. మళ్ళీ మామూలుగా కోర్టు అంటే తిరగాల్సిన అవసరం లేదు సివిల్ కేసెస్ కి, అన్ని ఇచ్చేస్తే లాయరే చూసుకుంటారు. అంటే చాలా మందికి కోర్టు అంటే అబ్బా ఎన్నిసార్లు తిరగాలని అదొక బెంగా ఉంటది, అది అబ్బా ఇంత అవసరమా అని కాకుండా సివిల్ డిస్ప్యూట్ అంటే ఏం లేదు, మనం ప్రతి పేషికి గానీ ప్రతి అడ్జోన్మెంట్ కి కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మనం ఆ పేపర్స్ అన్ని ఏదైతే అడ్వకేట్ గారు గానీ లాయర్ గారు చెప్తారు అవన్నీ తీసుకొచ్చి సమర్కూర్చి ఇవ్వడమే. తర్వాత ఏదో ఒక చాలా తక్కువ సార్లు కోర్టుకు వెళ్లాల్సి ఉంటది, వేరేదంతా అడ్వకేటే ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతారు. సో మనము మన రాజ్యాంగం ఇచ్చినప్పుడు మీకైతే ఎప్పుడైతే మహిళలు అనుకుంటారో ఎవరో ఒకరు, అంటే తల్లిదండ్రులే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు ఎవరో ఒకరు ఎవరన్నా కావచ్చు, తల్లి కూడా ఒక్కోసారి కొడుకు మీద ప్రేమతో బిడ్డకి ఇయ్యా అనుకున్నప్పుడు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి తప్పకుండా ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు అడ్వకేట్ ని అప్రోచ్ అయితే వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు, తప్పకుండా వస్తుంది.
1: అయితే ఆస్తి హక్కును మహిళగా తీసుకోవడం ఓకే వచ్చింది చట్టం, అయితే ఆ హక్కుతో పాటు బాధ్యత కూడా ఉంటది కదా, ఇప్పుడు చేయాలి కదా.
0: ఇప్పుడు ముందేమంటే తల్లిదండ్రులను మెయింటెనెన్స్ అంటే కొడుకు చూసుకోవాలన్న బాధ్యత ఉండే, ముందు ఆస్తి కొడుక్కే బాధ్యత కొడుక్కే. ఎప్పుడైతే మనం మహిళలు, ఇప్పుడు నేను కూడా ఒక మహిళనే, ఇప్పుడు మనం ఆస్తి తీసుకుంటున్నామంటే మళ్ళా అన్నయ్యకు కొడుకుకే లేక బిడ్డే తీసుకున్నప్పుడు బిడ్డ కూడా సేమ్ సమానము బాధ్యత ఉంటది. ఆమె ఆరోగ్యం, తల్లిదండ్రుల ఆరోగ్యం గాని వాళ్ళ పర్యవేక్షణ ఎవ్రీథింగ్, వాళ్ళకి ఏం అవసరం ఉన్నా సమకూర్చే బాధ్యత బిడ్డ పైన. ఎప్పుడైతే ఆస్తి తీసుకుంటుందో హక్కుతో పాటు బాధ్యత కూడా తీసుకోవాలన్నది నా ఉద్దేశం. యాక్చువల్లీ అది సొసైటీకి కూడా మంచిది. మళ్ళా ఎప్పుడైతే మహిళలు వీళ్ళు తీసుకోవడానికి మొదలు ఉంటారు కానీ చేయడానికి వెనుకంజ ఉండొద్దని నేను మహిళలకు ఇచ్చేది ఒకటే ఏమంటే నేను కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఆస్తి తీసుకుంటామో కంపల్సరీ బాధ్యత కూడా తీసుకోవాల్సిందే. అప్పుడే సమాజం ఈ రైట్ మనకు మహిళలకు ఇచ్చిండ్రు ఏమంటే మన బలం కోసం, మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మీరు దేంట్లో తక్కువ గారు మీకు ఆస్తిలో కూడా సమానమని. సో దాంతో మన బాధ్యత కూడా మనకు పెరిగింది. ఇప్పుడు మహిళలకు ఇప్పుడు అత్తగారిళ్ళు కాకుండా తల్లిగారింట్లో కూడా చూసుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఆస్తి మనం అక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ తీసుకుంటున్నాం, మనకి ఎంపవర్మెంట్ ఇచ్చింది. సో సొసైటీ ఎప్పుడైతే ఉమెన్ దగ్గర ఎంపవర్మెంట్ ఉంటుందో సమాజం కూడా బాగుంటుంది నా అభిప్రాయం.
1: అయితే మరి మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా అలాంటి సందర్భాల్లో, ఇలా
0: అయితే చాలా తక్కువ కేసెస్ లో మిస్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదన్నా అంటే ప్రతి యాక్ట్ మంచి ఉద్దేశంతోనే తెస్తారు, మిస్యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ చాలా తక్కువ. నేను చూసిన నా అనుభవం ప్రకారం ఆ మిస్యూజ్ అయ్యేది చాలా తక్కువ. మన చేతిలో అది అది థింకింగ్, ఒక మనిషి థింకింగ్ ప్రాసెస్. సో దాన్ని మనము అదుపులో ఉంచలేము కాబట్టి అది కానీ ఇది మాక్సిమం బెటర్మెంట్ ఆఫ్ ఉమెన్, బెటర్మెంట్ ఆఫ్ మహిళల కోసం తెచ్చిన యాక్ట్ కాబట్టి ఇది చాలా వరకు ఈ యాక్ట్ ఇప్పుడిప్పుడు దీని ఎఫెక్ట్ చూపిస్తున్నది. చాలా మందికి భయం వేసింది, అంటే ఎందుకు ఇప్పుడు ఆమెతో మంచి ఉండకపోతే, ఇప్పుడు ఆడబిడ్డని తల్లిగారింటికి వచ్చినప్పుడు నేను చూడకపోతే, ఆమె వేస్తే ఆస్తి సగం తీసుకుపోతే, ఆ భయం ఎవరన్నా కానీ ప్రేమ, ఇప్పుడు ఫైనల్లీ మనకేం ప్రేమ అనురాగాలు కావాలా, ఎప్పుడైతే మనకు ఆ రెస్పెక్ట్ దొరకకుంటేనే రైట్ దగ్గర దాకా పోతారు. ఆ రెస్పెక్టే ఉంటే ఆడబిడ్డ ఇచ్చే దానికి ఏం లేదు, రైట్ అన్నది ఉన్నది, అది యూజ్ చేసుకుంటామా లేదా అన్నది. ఇప్పుడు దాంతోనే అందరికి అవగాహన వచ్చినప్పుడు కరెక్ట్ అందరిలో మార్పు వస్తుంది. ఉమెన్ ని ఇది తీసుకొచ్చింది ఎందుకు అంటే రెస్పెక్ట్ ఉండాలి ఉమెన్ కూడా, ఏం దేంట్లో తక్కువ కాదు, అన్ని ఉన్నాయి ఈమెకు అన్న చెప్పడానికి రైట్ తెచ్చిర్రు. అందరూ అది రెస్పెక్ట్ ఇస్తే ఈ చట్టాలు అన్నది మన సమాజం మంచి కోసం. సో నేననేది ఏమంటే మిస్యూజ్ తక్కువ అవుతుంది, మంచి కోసమే తెచ్చిర్రు.
1: అయితే దీనివల్ల ఇంకోటి లాభం కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా, ఏంటంటే డొమెస్టిక్ వయలెన్స్ కూడా తగ్గేట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా,
0: డౌరీ డెత్స్ కానీ. ఎందుకంటే రైటే, ఇప్పుడు అమ్మాయికి ఆస్తి ఇంత వస్తుంది డైరెక్ట్, ఇప్పుడు మగవాళ్ళల్లో కూడా ఈమె తల్లిదండ్రులకు ఇంత ఉన్నది, కొడుకు ఇంత, ఒక కూతురు ఒక కొడుకున్నారు అనుకోండి, ఆమెకు అంటే తీసుకుంటారా తీసుకో రైట్ అనేది ఒక అడిగే కూడా ఎందుకు, అవసరం పడితే ఆమె కూడా అడిగితే అన్న కేసేస్తాను వస్తుంది అని చెప్పేసి. అందుకే ఇది డౌరీని ఇచ్చేయడానికి, మన ఇండియాలో డౌరీ అన్నది ఎక్కువ ఉన్నది, అది తీసేయడానికి డైరెక్ట్ మనమే ఆడపిల్లలకు హక్కు ఇస్తే ఇవి తగ్గుతాయి అన్న ఉద్దేశంతోనే ఈ యాక్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్
1: ఆస్తి హక్కు రావడం మహిళకు అనేది కూడా మన మంచికి జరిగింది అని అంటారు.
0: తప్పకుండా
1: చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. మహిళల హక్కు, తల్లిదండ్రుల నుంచి వారసత్వ ఆస్తిలో తన హక్కును పొందడం అనేది మంచి విషయమే, దీని ద్వారా కూడా మహిళకు చాలానే లాభాలు చేకూరుతున్నాయి. ఓకే మేడం, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు న్యాయం చట్టం శీర్షికన మహిళలకు ఆస్తిలో హక్కు ఈ అంశం గురించి ఆదిలాబాద్కు చెందిన మహిళా న్యాయవాది రజితారెడ్డితో ముచ్చట విన్నారు. వారితో ముచ్చట పెట్టినరు జి జ్యోతి. ఈ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇంతటితో ఎలటి అంబటి అల్ల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అమటాల సంగతులు కార్యక్రమంలో మరిన్ని అంశాలుంటాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఆ తర్వాత 8:15కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

0: चलते नोट सुलगते सवाल जनसत्ता सहित कई अखबारों की सुर्खी है। लोकसत्ता ने प्रधानमंत्री नरेंद्र मोदी की युवाओं को दी गई सीख प्रकाशित की है। रील के दौर में युवा शॉर्टकट नहीं मेहनत का रास्ता चुनें। प्रधानमंत्री ने कहा, रेलवे स्टेशन पर लिखी बात अवश्य याद रखें, शॉर्टकट आपको नुकसान पहुंचा सकता है। कर्नाटक में गुटखा पान मसाला बनाने बेचने और रखने पर रोक, स्वास्थ्य के लिए सरकार का बड़ा फैसला, राजस्थान पत्रिका की खबर है। पत्र लिखता है, भारत में तंबाकू जनित बीमारियों से हर वर्ष करीब 13 लाख से अधिक मौतें होती हैं। हिंदुस्तान ने संपादकीय पन्ने पर शिक्षा से जुड़ा लेख प्रकाशित किया है। पत्र लिखता है, केवल पाठ्य पुस्तकों पर निर्भर ना रहें स्कूली पढ़ाई, चित्रों और शब्दों को मिलाकर अपनी कहानी गढ़ने समझने जैसी प्रक्रिया अपनाई जाए तो ये खेल खेल में सीखने जैसी प्रक्रिया होगी। दैनिक जागरण ने CBSE द्वारा पूरक परीक्षा के परिणाम जारी करने का समाचार दिया है। पत्र लिखता है, CBSE 12वीं की पूरक परीक्षा का परिणाम जारी, 53.8% विद्यार्थी हुए पास। डिजी लॉकर और CBSE की वेबसाइट पर देख सकते हैं परिणाम। सुप्रीम कोर्ट ने वरिष्ठ नागरिकों की सुरक्षा के लिए बच्चों को घर से निकालने का आदेश सही बताया। कहा, बुजुर्गों को मिलने वाले सम्मान से ही सभ्य समाज की होती है पहचान। पीठ ने कहा, अनुभवों का खजाना होते हैं बुजुर्ग, अमर उजाला की खबर है। आज विश्व अंगदान दिवस पर नवभारत टाइम्स ने विशेष खबर प्रकाशित की है। पत्र लिखता है, देश में अंगदान की कमी बनी चुनौती, भारत में मृतक अंगदान की दर प्रति 10 लाख की आबादी पर एक से कम। पत्र ने एक और सुर्खी दी है, ट्रांसप्लांट के बाद दवाएं मुफ्त देने की संसदीय समिति की सिफारिश, साल भर में जितने किडनी ट्रांसप्लांट उससे 5 गुना मरीज अब भी कतार में।
1: धन्यवाद मुकेश। और अंत में मुख्य समाचार एक बार फिर। विदेशी अंशदान विनियमन संशोधन विधेयक समीक्षा के लिए संयुक्त संसदीय समिति को भेजा गया। कलकत्ता उच्च न्यायालय ने पश्चिम बंगाल में तृणमूल कांग्रेस सरकार द्वारा संशोधित विनियमों के तहत जारी सभी अन्य पिछड़ा वर्ग प्रमाण पत्र रद्द किए। उच्च न्यायालय ने संगठित पेपर लीक के आरोप में पंजाब फार्मेसी ऑफिसर भर्ती प्रक्रिया पर रोक लगाई। उत्तरी बंगाल की खाड़ी में कम हवा के दबाव का क्षेत्र बनने के कारण उड़ीसा और पश्चिम बंगाल में आज तेज वर्षा चेतावनी। बलूचिस्तान के सूरत जिले में पाकिस्तान के हवाई हमलों में महिलाओं और बच्चों सहित 30 से अधिक नागरिक मारे गए। और BCCI ने सितंबर में भारत और अफगानिस्तान के बीच T20 क्रिकेट श्रृंखला की पुष्टि की। इसके साथ ही समाचार प्रभात का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: आकाशवाणी प्रेजेंट्स मॉर्निंग न्यूज। गुड मॉर्निंग, आई एम सरबजीत कौर। द हेडलाइंस। फॉरेन कंट्रीब्यूशन रेगुलेशन अमेंडमेंट बिल रेफर्ड टू जॉइंट पार्लियामेंट्री कमिटी फॉर फर्दर स्क्रूटनी। कलकत्ता हाई कोर्ट कैंसल्स ऑल ओबीसी सर्टिफिकेट्स इशूड अंडर रिवाइज्ड रूल्स इंट्रोड्यूस्ड बाय प्रीवियस तृणमूल कांग्रेस गवर्नमेंट इन वेस्ट बंगाल। पंजाब फार्मेसी ऑफिसर्स रिक्रूटमेंट स्टेड बाय हाई कोर्ट ओवर एलिगेशंस ऑफ ऑर्गेनाइज्ड चीटिंग। IMD predicts heavy rainfall in Odisha and Gangetic West Bengal due to formation of low pressure area over North Bay of Bengal. More than 30 civilians, including women and children, killed in Pakistani airstrikes in Surab district of Balochistan. And in cricket, BCCI confirms India versus Afghanistan T20 international series in September. And now the news in detail. Both Houses of Parliament have given their approval to refer the Foreign Contribution Regulation Amendment Bill 2026 to the Joint Parliamentary Committee, JPC, for further scrutiny. The bill aims to further amend the Foreign Contribution Regulation Act 2010. The objective of the bill is to make the use of foreign contributions more transparent and accountable. Minister of State for Home Nityanand Rai moved a motion in the Lok Sabha to refer the bill to a JPC comprising members of both the houses for wider consultations. The committee will consist of 21 members from the Lok Sabha nominated by the Speaker and 10 members from the Rajya Sabha nominated by the Chairman. The committee will submit its report to this House by the last day of the first week of the winter session. The Rajya Sabha also approved the motion to nominate 10 members from its side to the Joint Committee for consideration of the FCRA Amendment Bill 2026. Today is the last day of the monsoon session of Parliament. The session, which began on the 20th of last month, will conclude today. The Rajya Sabha is scheduled to take up the Mines and Minerals Development and Regulation Amendment Bill 2026 today for consideration and passage. Both Houses of Parliament are also scheduled to take up private members' business today. The Calcutta High Court has cancelled OBC All certificates issued under the OBC A and OBC B classifications introduced by the previous Trinamool Congress government in West Bengal. We have more details on this from our correspondent.
3: The Calcutta High Court has cancelled OBC certificates issued under the OBC A and OBC B classifications introduced by the previous Trinamool Congress government in West Bengal. A divisional bench of Justice Rajashekhar Mantha and Justice Anuj Singh said the two classifications no longer exist in the state and certificates issued under the earlier system have lost their validity. Holders of these certificates will now be treated as belonging to the general category. The controversy dates back to 2010 when the state divided OBC communities into OBCA and OBCB categories. In 2024, the High Court had struck down the inclusion of 66 communities in the OBC list and ordered a fresh survey. After the BJP government came to power in 2026, it abolished the OBCA and OBCB classification and introduced a single OBC category. Shondipan Dashgupta, Akashvani News, Kolkata.
2: The Punjab and Haryana High Court has stayed the appointment process for the posts of 454 pharmacy officers over allegations of a paper leak in the recruitment, the examination for which was held on July 19 this year. The posts were advertised by Baba Farid University of Health Sciences, Farid Court. The next hearing of the case has been scheduled on September 17th. Our correspondent brings us the details.
4: The stay orders of Punjab and Haryana High Court have come amid a political storm over the examination. Within few hours of the alleged paper leak through high-tech pen cameras and other instruments, Punjab police claimed to have busted an interstate cheating racket after its crackdown across 25 examination centers in Faridkot, Kotkapura and Ferozpur. The police arrested 7 key conspirators then and 28 candidates who were directly involved in this case. The probe revealed that the cheating racket charged desperate candidates exorbitant sums ranging between 3.5 lakh rupees and 13 lakh rupees to guarantee passing marks. Nearly 7,000 candidates had appeared for the post. Rajesh Bali, Akashwani News, Jalandhar.
2: BJP spokesperson Sambit Patra has alleged that the Punjab government misled the public over the alleged paper leak in the pharmacy officers' recruitment examination conducted by Baba Farid University of Health Sciences in July. Talking to reporters, he said that the Punjab and Haryana High Court has stayed the examination and made stern observations, including questioning why the exam was not stopped earlier and whether it should be conducted afresh.
5: The government of Punjab was trying to mislead the public and serving lies, although the paper was leaked. Punjab Chief Minister Bhagwant Mann repeatedly stated in front of the TV that no paper was leaked in the pharmacy exam, and this was merely a matter of irregularities. When the court took cognizance of this entire matter, the truth came out before the public and the student who were working hard day and night.
2: The protest by candidates over alleged irregularities in the 14th JPSC examination in Jharkhand is continuing. The demand for transparency in the exam process and the lathi charge on students has now moved from the streets of Ranchi all the way to the Parliament complex in Delhi. Here's a report on this from our correspondent.
6: The candidates are fully mobilized, demanding an impartial investigation into the alleged discrepancies in the 14th JPSC exam and action against those responsible. In this regard, an important meeting of the core committee of the JPSC-JSSC Reform Forum was held in Ranchi. The future strategy of the movement was discussed in detail during the meeting, and the students reiterated their resolve to continue their protest until their demands are met. Meanwhile, The issue of the lathi charge on protesting students a few days ago has now reached Delhi. BJP MPs staged a protest in the Parliament complex, strongly opposing the Jharkhand government and reiterating their demand for a CBI probe into the entire controversy. For Akashvani News, this is Poonam Kerketa reporting from Ranchi.
2: This is Akashvani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Welcome back. You're listening to the morning news. President Draupadi Murmu will confer the Sangeet Natak Academy Fellowships and Awards for 2024 and 2025 over 115 artists in a special investiture ceremony today in New Delhi. Union Minister of Culture Gajendra Singh Shekhawat and Minister of State for Culture Rao Inderjeet Singh will remain present on the occasion. More details from our correspondent.
7: The Academy Awards have been conferred since 1952. These honors not only symbolize the highest standard of excellence and achievement, but also recognize sustained individual work and contribution. The honor of Academy Fellow carries a purse money of 3 lakh rupees, while the Academy Award carries a purse money of 1 lakh rupees, besides a Tamrapatra and Angavastra. The fellows and awardees selected represent the nation as a whole and belong to different states and union territories. These eminent artists cover the entire gamut of the performing art forms expressed in the form of music, dance, drama, folk and tribal art, puppetry and allied theatre art forms. With Arzu, Rishu Jaiswal, Akashvani News, Delhi.
2: In Kerala, music programs by armed forces bands will be held at 3 venues across the state today as part of the Independence Day celebrations. More details from our correspondent.
8: Naval and Air Force band will perform in Thiruvananthapuram, Kannur and Kochi today with the aim of fostering national unity through the power of music. Patriotic and popular songs will be performed against the backdrop of highly precise movements, coordination and discipline. The Air Force Band will perform at Nishagandhi in Thiruvananthapuram, the Kochi Southern Naval Command Band at Lulu Mall in Ernakulam and the Elimala Naval Academy Band at Thale Chowa in Kannur. The programs will begin at 6 p.m. today. Smithy M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
2: The India Meteorological Department, IMD, has issued a red colour warning for heavy to very heavy rainfall with isolated extremely heavy rainfall over Gangetic West Bengal and Orissa today following the formation of a low pressure area over the North Bay of Bengal. A low pressure area over the northwest Bay of Bengal is likely to intensify into a depression today, triggering intense rainfall over Orissa. North Orissa is witnessing incessant heavy rain with Balasore, Mayurbhanj and Kyonjhar among the worst affected districts. Several other districts have also received heavy rainfall, while a lightning strike has claimed one life in Koraput. More details from our correspondent.
9: The low pressure area over the northwest Bay of Bengal is likely to intensify into a depression today, according to the India Meteorological Department. Its influence has brought incessant heavy rain to North Odisha, particularly Balasore, Mayurbhanj and Kyonjhar. Balasore received around 137 millimeters of rainfall in the last 24 hours. Heavy rain was also recorded in Bhadrak, Angul, Jajpur and Dhenkanal districts. The IMD has forecast widespread rainfall over Odisha with heavy to very heavy rain at several places. Meanwhile, one person died after being struck by lightning at Daringbada village under Nandapur block in Koraput district. The IMD has advised people to remain alert amid the continuing adverse weather conditions. Prakash Das for Akashvani News, Bhubaneswar.
2: Pakistan Air Force carried out airstrikes in Balochistan's Surab district yesterday, killing more than 30 civilians, including women and children, and injuring dozens others. In a statement, Republic of Balochistan Group claimed that Pakistani Army and Air Force carried out extensive bombing and firing in civilian areas of the Gudar locality of Surab and surrounding areas, causing casualties and damage to civilian property. The organization alleged that injured civilians were taken into custody by security forces and local residents and authorities were prevented from carrying out relief and rescue operations. We spoke to Pakistan watcher Om Prakash Das about the incident.
10: Airstrikes in Surab marks continuation of Pakistan's policy of firing at unarmed civilians, same as they are doing in POGK. The cowardly action of Pakistan military to deny medical treatment to the injured Baloch people amounts to genocide, something the international community needs to acknowledge and condemn outright. The Baloch are a brave community with the demonstrated standards of uprightness. They will neither be intimidated nor be defeated, despite the use of disproportionate and unjustifiable force by Pakistan.
2: The Board of Control for Cricket in India, BCCI, and the Afghanistan Cricket Board, ACB, have confirmed that Afghanistan will host India for a three-match T20 international series at the Arun Jaitley Cricket Stadium in Delhi from 13th to 17th of next month. The series is part of Afghanistan's Future Tours program and will be played in India, where Afghanistan has hosted its home fixtures in recent years. And now for a look at today's newspapers, it's over to Saira Mushtaba.
11: Thank you, Sarabjit. Most newspapers today open with details of proceedings in Parliament. Parliament passes NCDC, Keralam bills, Lok Sabha clears mines, minerals bill. FCRA bill sent to JPC amid opposition din. Is the lead in the Asian age? Shah ready to debate student protest, notes the Tribune. Speaking at the release of former President Ramnath Kovind's autobiography, PM hails Kovind's journey from humble beginnings to the presidency, says the statesman. The Indian Express on its editorial page under the caption, "The Next Step to the Moon," talks about India-US partnership in space cooperation. The two space agencies, ISRO and NASA, have never worked so closely together. With NASA asking ISRO to join its moon-based program, an ambitious project to establish a permanent research station on the moon where astronauts can live, work and carry out experiments for extended periods of time. And finally, catching the Gen Z mode, Delhi police goes kuchu-puchu to warn against deadly mancha, mentions the Pioneer. And with that, it's back to you, Sarabjit.
2: Thank you, Sarah. And now before we end the bulletin, the headlines once again. Foreign Contribution Regulation Amendment Bill referred to Joint Parliamentary Committee for further scrutiny. Calcutta High Court cancels all OBC certificates issued under revised rules introduced by previous Trinamool Congress government in West Bengal. Punjab Pharmacy Officers recruitment stayed by High Court over allegations of organized cheating. IMD predicts heavy rainfall in Odisha and Gangetic West Bengal due to formation of low pressure area over North Bay of Bengal. More than 30 civilians, including women and children, killed in Pakistani airstrikes in Surab district of Balochistan. And in cricket, BCCI confirms India versus Afghanistan T20 international series in September. And with that, we end the morning news. Have a nice day.
12: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 8:30 దాటి 15 సెకండ్లు. ఇది నవలతో సమయం. నవలతో కార్యక్రమంలో గత కొద్ది వారాలుగా ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలా ధారావాహిక వింటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు విందాం ఆకుపచ్చ సూర్యోదయం నవలా ధారావాహిక 62వ భాగాన్ని. నవల రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తున్నారు కమలాకర్ రెడ్డి. అన్నవరంలో రామరాజు పట్టపగలు తిరుగాడడం, ఆ ఉదంతానికి విపరీతమైన ప్రాచుర్యం రావడం, ఆంధ్రపత్రిక ఇంటర్వ్యూ అచ్చువేయడం పోలీసు యంత్రాంగాన్ని చాలా చికాకు పరిచింది. గాంధీజీ అహింసా మార్గమే ఉత్తమమని చెప్పుకునే ప్రదేశాల్లో కూడా శ్రీరామరాజు కనిపిస్తే ప్రజలు సాష్టాంగ పడుతున్నారు. ఇదెక్కడి వింత అనిపిస్తోంది. పైగా ఇదివరకు కనిపిస్తున్నంత సాత్వికత రామరాజు మనుషుల్లో కనిపించడం లేదు. ఎవరెవరో కొత్త వాళ్లు వచ్చి చేరుతున్నారు. పోకడలు మారుతున్నాయన్నమాట కూడా వచ్చేసింది. మే నెలలో గూడెం డిప్యూటీ తహసీల్దారు మూర్తెన్న పంతులు కొయ్యూరు వెళితే అక్కడ పట్టుకుని కొట్టారు. జూన్ 8వ తేదీన రామరాజు మల్కన్గిరి వెళ్లాడు. డిప్యూటీ తహసీల్దారును పిలిచి మరీ మాట్లాడాడు. ఆ డిప్యూటీ తహసీల్దారుది భయమా భక్త అంతుపట్టక తలలు పట్టుకున్నారు తెల్ల అధికారులు. మళ్లీ 17వ తేదీన గూడెంలోనే ఏజెన్సీ కమిషనర్ స్వేణిని రమ్మని కబురు చేశాడు రామరాజు. స్వేణి వెళ్ళలేదు కానీ వెళ్ళి ఉంటే ఏమై ఉండేదోనని అంతా అనుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఆయుధాలు లేకుండా జాగ్రత్త పడుతూ తుపాకులు కొండదలం చేతుల్లో పడకుండా చేయాలన్న ఎత్తు ఫలించింది కానీ పోలీసులు పన్నిన ఈ వ్యూహాన్ని కూడా రామరాజు తనకు అనుకూలంగా మలుచుకుని తనేమిటో నిరూపిస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో తుపాకుల్ని కాపాడుకోలేక దాచుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదా అనుకోవడం ఎప్పుడో మొదలైంది. అలాగే రామరాజు పెద్ద పెద్ద తెల్ల అధికారుల్ని ఫలానా చోటికి రమ్మని ఆదేశించడం, అధికారులు హడలెత్తిపోవడం కూడా జనానికి నవ్వు తెప్పిస్తోంది. ఇవన్నీ శ్రీరామరాజంటే జనం రహస్యంగా ఆరాధించే దేవుణ్ణి చేశాయి. ఇది జరిగిన 5 రోజులకే మల్లుదొర, అగ్గిరాజు ఈబోలు అనే కొండ గ్రామానికి వెళ్లారు. అగ్గిరాజు తీసుకువెళ్లమంటే మల్లు తీసుకుని వెళ్లాడు. 4 ఉద్యమకారుల్ని పోలీసులకు అప్పగించి బహుమానం తీసుకున్న ఆ ఊరి మునసభకు బుద్ధి చెప్పాల్సిందేనని అగ్గిరాజు నిశ్చితాభిప్రాయంతో ఉన్నాడు. అడుగడుగునా నిఘా. అయినా జూన్ 21వ తేదీ అర్ధరాత్రి ఆ ఇద్దరూ, మరో 10 కొండదళం సభ్యులు ఈబోలు చేరుకున్నారు. మునసభకి కబురు పెట్టారు. మునసభ వచ్చాడు. చాలా పెడసరంగా మాట్లాడుతున్నాడు. పోలీసు యంత్రాంగం మొత్తం తను కూర్చోమంటే కూర్చుంటుందని, లేచి నిలబడమంటే నిలబడుతుందని చెబుతున్నాడు. ఇంతకీ ఆ 4 ఎందుకు పట్టించావు మునసభు? వాళ్ళు నీకు చేసిన ద్రోహమేంటి? విసిగిపోతూ అడిగాడు మల్లు. పితూరిదారులు ఊర్లో తిరుగుతూ ఉంటే పట్టివ్వక కిరీటమెడతావా? పిడసరంగా జవాబిచ్చాడు మునసభు. ఒరే దరిద్రుడా, వాళ్ళది ఉద్యమం పితూరి కాదు, వాళ్ళది త్యాగం స్వార్థం కాదు. నీ సాటి కొండవాడిని, అడవిని దొంగల నుంచి రక్షించుకోవడం కోసం ఉద్యమంలోకి వచ్చిన నీ సోదరుణ్ణి పట్టివ్వడానికి సిగ్గులేదురా? బాస్టియన్ లాంటి వాడిని మీ పీకల మీద కూర్చోబెట్టి మీ ఆత్మగౌరవాన్ని దుమ్ములో కలిపేసిన ప్రభుత్వం మీద ఎందుకురా నీకంత భక్తి? నీ మంచి కోసం సర్వం వదులుకున్నవాడికంటే మీ భార్యల తోబుట్టువుల మానాలను హరిస్తున్నవాడు మీకు పూజనీయుడా? గప్పీదొర బంగ్లా దగ్గర నీ జాతి ఆడవాళ్ల గుండెల మీద మిరపముద్ద రాసిన వాడి చంక మీకు తీయగా ఉందా మునసబు గారు? ఒరే నికృష్టుడా, మరోసారి ఇలాంటి పనిచేశావంటే ఇంకెవరినీ పట్టివడానికి ఆ 2 మిగలవు. థూ వెదవ బతుకు థూ! ఆవేశంతో ఊగిపోతూ అరిచాడు అగ్గిరాజు. ఎరా వినిపించిందా? అన్నాడు మల్లు. ఈ ఊరొచ్చిన పితూరిదారులను పట్టించక తప్పదు అన్నాడు మనసబు మొండిగా. తప్పదా? చాలా తీవ్రంగా అన్నాడు మల్లు. తప్పదు, అంతే తీవ్రంగా అన్నాడు మనసబు. ఆవేశంతో ఊగిపోతూ సాచికొట్టాడు మల్లు. అగ్గిరాజు మల్లుని ఆపుతూ, రామరాజు ఆశయం మర్చిపోవద్దు, ఇలాంటి తుచ్చులను ఏమీ చేయనక్కర్లేదు. పోలీసుల్ని గుడ్డిగా నమ్ముకుంటే ఏమవుతుందో ఏదో ఒకరోజు పోలీసుల వల్లే తెలుస్తుందిలే. మంచి చాతుర్యం, నువ్వే రెచ్చగొట్టి మళ్ళీ నువ్వే ఆపుతున్నావే వాణ్ణి, ఏం చేస్తారేంటి అన్నాడు మునసబు. వీడికి బుద్ధి చెప్పాలి, ఇప్పుడే బుద్ధి చెప్పాలి అంటూ బొడ్డులో ఉన్న చాకు తీసి విసురుగా వెళ్లాడు మల్లు. వద్దు వద్దు అంటూ అగ్గిరాజు ఆపుతున్నా ఆగకుండా మునసబు జుట్టు పట్టుకుని ఒక్క దెబ్బతో చెవి నరికేశాడు. కెవ్వున అరిచాడు మునసబు. ఓలమ్మో ఓలమ్మో అంటూ 4 ఆడవాళ్లు బెదిరి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అగ్గిరాజు మల్లును బలవంతంగా వెనక్కి నెట్టి జబ్బ పట్టుకుని లాక్కు వెళ్లాడు. వెనకాల ఎవరో అనడం వినిపించింది. సాములోరుంటే ఇలాగవదు. మరునాడు చెవి నరికిన సంగతి తెలిసి మన్యంలో కూడా అదే మాట. ఇతడు ప్రభుత్వం మనిషి, ఉద్యమకారులకు మన్యవాసులకు మధ్య దూరం పెంచడానికి వచ్చాడని చాలామంది అనుమానించడం మొదలుపెట్టారు. దీనికి పోలీసులు వంతపాడారు రహస్యంగా. ఒక తపోవనాన్ని మరిపిస్తూ మాటలకి అందనంత ప్రశాంతంగా ఉంటుంది కొండలయ్య గొంది పూజ బస. సరిగ్గా సగానికి కోసినట్టు ఉంటుంది అక్కడ కొండ. అందుకే శిథిలమైన కోటగోడలా కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి కిందికి చూస్తే లోయ. అక్కడ నిర్మించారు ఆ పూజ బస. మంద్రంగా వీచే గాలి, పక్షులు జంతువుల అరుపులు తప్ప బయట ఏమీ వినిపించదు. పచ్చదనం తప్ప మరేమీ కనిపించదు. పూజ బసలో మల్లుదొర, ఎర్రేసు వంటి వారి మాటలు తప్ప మిగిలిన వారి గొంతు వినిపించదు. పడాలు గంతన నోటి నుంచి కూడా మాట రాదు. అలాంటిది ఆ రోజు పడాల గొంతు బిగ్గరగా వినిపించింది. పాపం పండింది, ఇది ఆడికి చాలా చిన్న శిక్ష అన్నాడు మల్లుదొర పెదవిరుస్తూ. అప్పుడే ఎక్కడైంది, అసలు శిక్ష దేవుడే ఇస్తాడు నమ్మకంగా అన్నాడు గంతనదొర. ఎన్ని మల్లగుల్లాలు పడిందో ఏమో. మొత్తానికి ఏజే హెపెల్ నివేదికని 1923 సెప్టెంబర్ 1వ వారంలో ప్రభుత్వం బయటపెట్టింది. మన్యంలో అశాంతికి, ఆ అశాంతి నుంచి మరో తిరుగుబాటు తలెత్తడానికి ప్రధాన కారకుడు బాస్టియనేనని ఆ నివేదికలో అంగీకరించక తప్పలేదు. అంటే బాస్టియన్ దోషి అని ప్రభుత్వమే ప్రకటించినట్టయింది, కాబట్టి చర్య తప్పదు. ఆ సంగతి తెలిసి ఉప్పొంగిపోయారు ఉద్యమకారులు. తన కుటీరంలో ఉన్న రామరాజు దగ్గరికి వెళ్లి చెప్పారు ముగ్గురు. విన్నాను, ధర్మమే గెలిచింది, గెలుపు ఎప్పుడూ ధర్మానిదే. ఇంకొక విషయం, రంప డిప్యూటీ తహసీల్దారు తొందరలోనే మునసబులందరినీ కృష్ణదేవిపేటకి పిలిచి మాట్లాడతాడట. బాస్టియన్ ఆకృత్యాల మీద సాక్ష్యాల కోసమే ఆ సమావేశం. ఆ మునసబులతో తర్వాత మనం కూడా మాట్లాడాలి, అదొకటి చూడండి అన్నాడు రామరాజు. బాస్టియన్ మీద ఇక ప్రభుత్వం చర్య తీసుకోక తప్పదన్న సంగతి మల్లుని పెద్దగా సంతోషపెట్టలేకపోతోంది. ఇంత ఉద్యమం తర్వాత కూడా వాడు బతికి ఉండటం అవమానకరంగా ఉంది అతనికి. కానీ స్వామిదయ, అందుకే ఇలా బతికి ఉన్నాడు. వాడికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయనుకుంటూనే ఇంతకాలం సరిపెట్టుకుని ఉన్నాడు మల్లు. మన్యం ప్రజల్ని పశువుల కంటే హీనంగా చూసిన ఆ నరపశువు రక్తం కళ్ళజూడలేకపోయానన్న బాధ మల్లుని చాలాకాలం నుంచి బాధిస్తోంది. ఇప్పుడు ఇంటికే పంపుతారో మరో చోటికి పంపుతారో, ఇక్కడైతే ఉండడు, అవకాశం చేజారిపోతోందని బాధ. అది మల్లిని జీవితాంతం వెంటాడుతుందేమో కూడా. నిజానికి గంతన్నా పడాలు మనోగతం కూడా అదే. కానీ రామరాజుకి ఇచ్చిన మాటతో మౌనం దాల్చారు. తెల్లవాడిని తప్ప ఇతరుల ప్రాణాలకు హాని చేయబోమని అంతా రామరాజుకి మాట ఇచ్చారు. బాస్టియన్ చేసిన అవమానాలు గుర్తుకొస్తున్నాయి మల్లుకి. వాడు తిట్టిన తిట్లు చెవుల్లో మార్మోగుతూ గుండెలను మండిస్తున్నాయి. రామరాజుతో గంతన్న, పడాలు, బాస్టియన్ దాష్టికాల గురించే మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి లేచి వచ్చేశాడు మల్లుదొర. అడవిదారిలో ఒక్కడే నడిచి వెళుతున్నాడు, గమ్యం తెలియకుండా. ఎదురుగా వస్తున్న వాళ్ళని, వెనుక నుంచి వచ్చి దాటుకుని వెళుతున్న వాళ్ళని ఎవరినీ పట్టించుకోవడం లేదు. ఉడుకుతున్న రక్తం ప్రతీకారం తీర్చుకోమని పోరుతోంది. మల్లనా, బాగున్నావా? ఎదురుగా ఎవరో పిలిచారు. అప్పుడు తలెత్తి చూశాడు. మల్లు స్వగ్రామం బట్టి పనుకులవాడే, పేరు బండయ్య. నెత్తిమీద తట్ట పెట్టుకుని వెళుతున్నాడు. ఆప్తులు బంధువులు కనిపిస్తే మైమరిచిపోతాడు మల్లు. ఏరా బండా, బాగున్నావా? ఊళ్ళో అంతా బాగున్నారా? అన్నాడు ఆనందంగా. ఎర్రబుట్టలోళ్ళ గోల తప్ప అంతానే బాగానుంది, చంపుకు తినెత్తానరు నాయాళ్ళు అన్నాడు బండయ్య. ఇంకెంతకాలం లేరా, తన్ని తగలేస్తాం అంటూనే వాసన పసిగట్టి అడిగాడు. ఎవరికరా సారా పట్టుకుపోతున్నావు? ఓలో అమ్మడానికే అన్నాడు బండ. సరే పో అనేసి అడుగు ముందుకేశాడు మల్లు. బండయ్య తన దారిన తాను పోతున్నాడు. అప్పుడు అరిచాడు మల్లు. బండయ్యా, వెనక్కి తిరిగి వడివడిగా అడుగులేస్తూ వచ్చాడు. డబ్బులు తర్వాత ఇస్తా గానీ రెండు డ్రాములు పొయ్యరా, తట్టమీద చేయి వేస్తూ అన్నాడు. తప్పు కదా మల్లన్న, పితూరిలో ఉన్నోళ్ళు కళ్ళు సారా ముట్టరాదని స్వామిలోరు ప్రమాణం చేయించారట కదా, మాట తప్పుతావా అన్నాడు బండయ్య. ఇప్పుడు అవన్నీ వద్దులేరా, నాకు రెండు డ్రాములు పోసెళ్ళు అన్నాడు మల్లు మొరటుగా. తట్టదింపాక రెండు డ్రాములు కాస్త నాలుగయ్యాయి. 10 నిమిషాలు నడిచేసరికి మత్తు ఆవహించింది. కొద్దిగా తూలుతూ వెళ్ళి చెట్టు కింద నెమ్మదిగా చతికిలపడ్డాడు మల్లు. మరో 10 నిమిషాలకు చెట్టుకు జారబడ్డాడు. తర్వాత తనకు తెలియకుండానే నేలమీద పడిపోయాడు. అలాగే గుర్రుపెట్టి నిద్రపోయాడు. అడవంతా నిఘా. అలా మత్తులో ఉన్నంతసేపు అటువైపు ఏ పోలీసు బృందం లేదా సిఐడి రాకపోవడం మల్లు చేసుకున్న అదృష్టం.
13: ఇంతవరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెంవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవలాధారావాహిక పఠనం 62వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించారు కమలాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం మా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వినవచ్చు, మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయవచ్చు. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఇప్పుడు విందాం న్యాయశాఖ వారి ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం.
14: We bring you a talk on mental health and access to justice, care and human dignity. This talk was part of a webinar organized by the Department of Justice.
15: जब तक एक इंडिविजुअल ये नहीं समझता कि मुझे मेंटल हेल्थ की इश्यूज हैं, मुझे हॉस्पिटल जाना है या मुझे किसी से कनेक्ट करना है, तब तक नेक्स्ट स्टेप आता ही नहीं है. We do not then talk about what rights he has or what where he can go. जब भी हम अक्सर स्वास्थ्य की बात करते हैं, फिजिकल हेल्थ, whether he is healthy or not, शारीरिक रूप से हम स्वस्थ हैं कि नहीं, and we usually ignore that the mental health aspect and the social. So the WHO has identified that mental health is integral to health. So when we are talking about mental health, what is mental health? It's a complex process. क्या हम समझ पा रहे हैं मेरे साथ जिंदगी में क्या हो रहा है, लाइफ में कितने सारे पड़ाव पड़ते हैं, आर वी एबल टू कोप अप विद दोस थिंग्स, आर वी प्रोडक्टिव डिस्पाइट हैविंग टू फेस वेरियस चैलेंजेस इन लाइफ. सो इफ वी आर एबल टू डू सो, वी वुड से दैट आई एम मेंटली हेल्दी, आई एम एबल टू डील विद माई मेंटल हेल्थ एडिक्वेटली. देयर आर वेरियस सिचुएशंस इन लाइफ, वेदर इट इज एट वर्क प्लेस, फैमिली, whether how we are connecting with other individuals, whether we are facing some legal battle or we are having shortage of funds, someone in the family is ill, or home environment or the school environment or the workplace is having problems. So in sab cheezon ko leke hum some individuals may feel stressful, some individuals may feel that this is part of life. To hamare reactions alag alag hote hain. And at the same time, we need to understand that some amount of stress is important to drive us to face those challenges. अगर हमारे पास एक बच्चे के सामने एग्जाम हो ही नहीं तो वो पढ़ेगा ही क्यों? तो एग्जाम एक तरह से उसके लिए स्ट्रेस भी क्रिएट करता है, पर दूसरे परस्पेक्टिव से उसको एक चैलेंज भी मिलता है कि मुझे आगे सीखना है. बट एट द सेम टाइम आफ्टर सर्टन अमाउंट ऑफ स्ट्रेस वी बिकम डिसफंक्शनल. जिसको हम कोप अप नहीं कर पा रहे हैं वो हमारे लिए एंजाइटी देता है, घबराहट देता है, एक हेल्पलेसनेस की फीलिंग देता है. दैट इज द टाइम व्हेन वी नीड टू सीक हेल्प. इफ वी आर एबल टू फेस द स्ट्रेस एडिक्वेटली वी आर फाइन, बट इफ वी आर नॉट एबल टू फेस द कोपिंग, वी आर नॉट एबल टू फेस दोज चैलेंजेस, देन वी स्टार्ट हैविंग हेडेक हो रहा है, मुझे बहुत थकान लगती है, मेरे को नींद नहीं आ रही है. सो दीज आर सम ऑफ द साइंस एंड कॉमनली रिपोर्टेड सिम्टम्स, वेदर दे आर इन द फॉर्म ऑफ फिजिकल इश्यूज, क्योंकि अक्सर हम मेंटल हेल्थ इश्यूज को भी फिजिकल का नाम देते हैं. हमें महसूस यही होता है कि हमारे शरीर में थकान है, बट एक्चुअली द कॉज मे बी एट द मेंटल लेवल. ये कहना कि कब उदासीपन, डिप्रेशन मतलब एक क्लिनिकल डिसऑर्डर बन जाता है, एक बीमारी का रूप धारण कर लेता है, बहुत कोई डिमार्केशन नहीं है. जनरली वी से दैट इफ इट इज परसिस्टेंट, आई एम जस्ट गिविंग एन एग्जांपल ऑफ सैडनेस डिप्रेशन व्हिच इज वेरी कॉमन मेंटल डिसऑर्डर, एंड इट इज सैडनेस या डिप्रेशन इज कॉमनली यूज्ड वर्ड अमंग द पब्लिक. सो हाउ डू वी रिकॉग्नाइज दीज साइंस? जैसा कि मैंने कहा, सबसे पहले हम शारीरिक कंप्लेंट्स देते हैं, मेरे हेडेक हो रहा है, मेरा मन नहीं कर रहा नहाने का, मेरा कोई नींद ठीक से नहीं आती, या मुझे भूख बहुत ज्यादा लगती है, या मेरा मन नहीं करता है खाना खाने को. सो दीज आर सम ऑफ द फिजिकल सोमेटिक कंप्लेंट्स दैट इफ वन इज फीलिंग दैट और वन इज रिपोर्टिंग, वी नीड टू टेक इट सीरियसली. सम ऑफ द बिहेवियरल साइंस इंक्लूड, देयर इज अ सडन, पेरेंट्स आके कहते हैं कि कई बार पता नहीं बिना प्रोवोकेशन के, बिना कोई किसी कॉन्टेक्स्ट के इरिटेबल हो जाता है, वापस जवाब देता है, या अननेसेसरीली शॉपिंग आजकल हो रही है, एक्सट्रीम्स ऑफ बिहेवियर विच वॉज नॉट देयर अर्लियर. सो एनी चेंज ओवर द टाइम विच इज नॉट देयर, विच इज नॉट एक्सेप्टेबल बाय द फैमिली, दैट मीन्स देयर इज सम दिस बिहेवियर नीड्स टू बी attended to. At the social level, we don't want to interact with people, we don't want to respond to people, respond to family members. Choti-choti cheezon ko leke hum nervous ho jate hain. Sometimes we say that mujhe lag raha hai ki bas zindagi ka ant aa gaya hai. So these kind of emotional responses also are a matter of concern, and may be an indication for mental illness. So, मोटे तौर से अगर हम देखें तो कुछ ऐसे signs होते हैं जो irrespective, they can be, these signs can be due to some physical illness and these can also be signs for some mental illness. हमारे रोज के रोजमर्रा का जो रूटीन है उसमें चेंजेस आ रहे हैं. बच्चा स्कूल नहीं जाना चाह रहा है, कॉलेज जाने में छुट्टी अक्सर आ रही है, हम वर्क प्लेस से कोई ना कोई बहाना लेके जल्दी वापस आ जाते हैं. वी आर नॉट ईटिंग वेल, आई गेट अप इन बिटवीन एट नाइट, और देयर इज अ चेंज इन माय इंटरैक्टिव. पहले बहुत ज्यादा सोशलाइजेशन होती थी, अभी मैं मेरा मन नहीं करता है. सो दीज आर ग्रॉस साइंस विच मे बी ड्यू टू एनी रीजन, but they are important to be paid. Some signs are specific to a particular disorder. ये सब common बीमारी है, बहुत ज़्यादा checking होती है, बहुत ज़्यादा लगता है कि बहुत गंदा हूँ तो बार बार नहाते हैं, या बहुत ज़्यादा hand washing होती है तो OCD, obsessive compulsive disorder. बच्चों में अक्सर स्कूल से रेफरल आते हैं कि बच्चे में बहुत ज़्यादा, वो सेवन्थ क्लास में पढ़ रहा है पर उसको अभी तक सेंटेंस बनाना नहीं आता, उसकी स्पेलिंग में एरर्स बहुत हैं, या मैथ्स में वो सेकंड क्लास का परफॉर्मेंस है. स्पेसिफिक लर्निंग डिसऑर्डर, तारे ज़मीन पर हम सब ने देखी है, एंड दैट इज वन वे ऑफ अंडरस्टैंडिंग वॉट दिस इज अबाउट. मैनी टाइम्स अनलाइक अदर इलनेसेस, पीपल डू रिपोर्ट मेरे को बहुत डिप्रेशन रहता है. It should be taken seriously. It's a cry for help that I am not feeling well. अक्सर देखा गया है कि individuals who do try to commit suicide, they do say, they verbalize their problems, their helplessness, and they seek help, which we most often in our peer groups we do not recognize. Later on, अरे उसने तो ऐसा कहा था. Sometimes individual report मुझे कुछ सुनाई देता है, हम हंस के उड़ा देते हैं बात को. These may be signs for psychosis. Sometimes we say that बहुत anxiety, बहुत घबराहट हो रही है तो मुझे लगता है कुछ मिनट को लगा कि मेरा तो अंत आ गया. It may be a panic attack. So we need to seek help rather than face that मेरा लोग मजाक उड़ाएंगे तो मैं नहीं जाता हूँ दिखाने. At times if it is possible तो teachers setting में या parents जो educated हैं, we have small self-administered questionnaire which can actually tell you कि ये इस 10 items में से इतना cut off 2 के ऊपर है, that means you need to consult a mental health professional. PHQ, GAD, 7 items, 9 items, it's hardly anything. Very simple items which can be used in community.
14: You have been listening to a talk on mental health and access to justice, care and human dignity. We slip into a short break.

సింగిడి సినిమా పాటల కార్యక్రమం. సింగిడి కార్యక్రమంలో ఇప్పటి నుంచి పదిగొట్టేదాకా తెలుగు సినిమా పాటల్ని వినిపిస్తాను నేను. మీరు కూడా మీకు నచ్చిన సినిమా పాటల్ని కోరవచ్చు, లేదా మీకు తెలిసిన మంచి విషయాల్ని, లేదా నలుగురిని నవ్వించే మంచి హాస్యోక్తుల్ని వినిపించవచ్చు. 2300081 లేదా 2950081 నంబర్లకు ఫోన్ చేసి, ఆదిలాబాద్ కోడ్ 08732. ఫోన్ నెంబర్లు మరోసారి 2300081 2950081, ఆదిలాబాద్ కోడ్ 07 08732.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఈరోజు

నిర్మాత ఏఎల్ శ్రీనివాస్ను పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. వీరు నటించిన కొన్ని సినిమాలు శ్రీరామచంద్రుడు, కోరుకున్న మగుడు, మూగకు మాటొస్తే, మదన మంజరి ఇలా మొదలైనవి. ఇప్పుడు మహామంత్రి తిమ్మరుసు ఈ సినిమాలో తాను నటించి పాడిన ఒక పాట విందాం. ఈ పాట సుశీల గారితో కలిసి పాడారు ఎస్ వరలక్ష్మి గారు.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. ఒక శ్రోత మనకు ఫోన్ చేశారు, లైన్లో ఉన్నారు, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో చూద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే. మీ పేరు ఊరు చెప్తారా?
1: నా పేరు వజ్ర పుచ్చన్న.
0: పుచ్చన్న గారు
1: ఆదిలాబాద్ మావాల గ్రీన్ వ్యాలీలో ఉంటాను నేను.
0: ఏం చేస్తుంటారు?
1: దివ్యాంగుల సంక్షేమ శాఖ సంఘానికి వైస్ ప్రెసిడెంట్ వర్క్ చేస్తాను. తర్వాత గ్రీన్ వ్యాలీలో వాచ్మెన్ డ్యూటీ చేస్తాను.
0: ఓకే. సో ఈరోజు ఫోన్ చేశారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు శ్రోతలందరితో?
1: సార్, రేస్ గ్రౌండ్లో నుంచి పాట వినాలనుకుంటున్నాను.
0: పాట వినాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకోవట్లేదు. ఓకే, రేసు గురంలో ఏ పాట కావాలి మీకు?
1: సినిమా సుఖిస్తా మామ.
0: మీకు మామ ఉన్నారా?
1: మా మామ చనిపోయాడు.
0: అయ్యో, సినిమా చూపించక ముందే వెళ్ళిపోయినట్టున్నారు. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. రేసు గురం సినిమాలో సినిమా చూపిస్తా మామ, రైట్? వస్తుంది మీ పాట, విందాం. మీతో పాటు మేము కూడా వింటాం. నమస్తే, థ్యాంక్ యూ.

0: ముఖాన మొటిమల
1: సై బాత్,
0: గజ్జా బొబ్బల
1: సై బాత్,
0: నడువుల తామర
1: సై బాత్,
0: బురద పుల్ల
1: సై బాత్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
6: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం మనసు నిండా. గీతాంజలి సినిమాలో ఒక పాట ఉంది, ఓం నమః హృదయ లయలకు, ఓం నమః జతుల గతులకు అని. ఆ పాటను ఇళయరాజా గారు ట్యూన్ చేసినప్పుడు ఏమనుకున్నారో ఏమో కానీ, నిజంగానే హృదయ లయల్ని ఆ పాట మొత్తం పెట్టేశారన్నమాట. ఆ పాట వింటూ ఉంటే మన గుండె చప్పుడు మనకు వినిపించినట్టుగా అనిపిస్తుంది. ధగ్ ధగ్ ధగ్ ధగ్ అంటూ ఆ పాట మొత్తం ఒక హార్ట్ బీట్ ఉంటుందన్నమాట. అండ్ వేటూరి గారు, వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎంత బాగా రాశారు. ఒక్క లైన్ నాకు బాగా నచ్చిన లైన్ ఏంటంటే, ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో అనే ఒక వాక్యం రాశారు. ఆ సినిమా కథకు ఈ వాక్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అసలు ఈ ఒక్క వాక్యంలోనే ఆ సినిమా మొత్తం అర్థం చేసుకోవచ్చు చేసుకునే వాళ్ళు ఉంటే. ఈ పాట వినండి, విన్న తర్వాత ఆ లైన్ ఎందుకు రాశారు అనేది నేను చెప్తాను. విందాం పాట.

0: ఎస్, ఈ మంచు బొమ్మల్లొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో అనే వాక్యం ఉంది కదా, ఆ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ సినిమాలో హీరోకు హీరోయిన్కు కూడా ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది. వాళ్ళు ఎంతకాలం బతుకుతారో తెలియదు. అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, మళ్ళీ వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారో తెలియదు, ఎక్కువ కాలం బతకరు అని తెలుసు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉంటారు, కలిసిపోతారు. సో ఈ మంచు బొమ్మలు, మంచు బొమ్మలు అంటే మంచుతో చేసిన బొమ్మలు ఎన్ని రోజులు ఉంటాయి అందరికి తెలుసు కదా, కరిగిపోతాయి అవి. ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో, అర్థమైపోయింది కదా సినిమా వృత్తాంతం మొత్తం. అది వేటూరి గారి గొప్పతనం, మణిరత్నం గారి గొప్పతనం కూడా ఉంది దాంట్లో, మణిరత్నం ఆ సినిమా దర్శకులు. అయితే మరో కాలర్ శ్రోత మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, చూద్దాం ఎవరు. హలో.
1: హలో సార్, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, శుభోదయం.
1: శుభోదయం సార్. సావంకర్ గంగాధర్, కుండల్వాడి నాందేడ్, మహారాష్ట్ర నుంచి సార్.
0: కుండల్వాడి నాందేడ్ నుంచి ఎంత దూరం అండి?
1: 77 కిలోమీటర్ సార్. నిజామాబాద్ 60 కిలోమీటర్లు, బాసర్ 32 కిలోమీటర్లు.
0: మీకు బాసరే దగ్గర నిజామాబాద్ కన్నా, నాందేడ్ కన్నా? కుండల్వాడి గురించి చెప్పండి, ఎంత పెద్ద ఊరు అది, లేదా ఎంత చిన్న ఊరు?
1: 25,000 పాపులేషన్, మున్సిపాలిటీ.
0: ఓ, చాలా పెద్ద ఊరే మరి.
1: శివాలయం మదర.
0: పురాతనమైందా అది?
1: పురాతకాలం.
0: స్వయంభూ శివాలయం. సో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే? 75% 25% మిగతా మరాఠీ కానీ హిందీ కానీ. బాగుంది బాగుంది. గంగాధర్ గారు, ఈరోజు ఏ పాట విందాం మనం?
1: సరే, ఇప్పుడు ఈరోజు నుంచి శ్రావణ సార్.
0: అవునండి,
1: ఇంతకు శుభాకాంక్షలు మీకు కూడా, రెండు వినేలు శ్రోతలకు.
0: అవును, మీకు కూడా శ్రావణ మాస ఆరంభ శుభాకాంక్షలు.
1: థ్యాంక్ యూ సార్. భక్త కన్నప్ప నుంచి
0: శివ శివ శంకర భక్త వశంకర. అసలు యాక్చువల్ గా రెండు పదాలు సేమ్ అనిపిస్తాయి కానీ అర్థాలు వేరు. శివ శివ శంకర భక్త వశంకర, వశంకర భక్తులకు వశమయ్యేవాడా అని. బాగుంది. ఇదే పాటలో ఇంకో రెండు పదాలు కూడా ఇట్లాంటివి వస్తాయి, ఒకే పదం కానీ అర్థాలు వేరు. రెండో చరణంలో మారేడు నీవని, మారేడు అంటే మా రాజు మా ప్రభు, మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ సేవకు. ఆ మారేడు, ఫస్ట్ మారేడు అంటే మా రాజు మా ప్రభు, సెకండ్ మారేడు అంటే మారేడు దళం, మారేడు పత్రి. ఇలా చాలా గొప్పగా రాశారు కవి. అలాంటి పాటను మీరు కోరారు కాబట్టి మీరు కూడా గొప్పవారే, విందాం పాట. నమస్తే. ఏదో మీలాంటి వాళ్ళ స్నేహంతో అట్లా అలవాటు అయిపోయింది
1: ఈ కార్యక్రమం. అంటే చాలా మంచి వస్తుంది. ఇట్లనే మా కేంద్ర సార్, మీకు స్టేషన్ డైరెక్టర్ ఉన్నప్పుడు మా నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఉంది సార్.
0: అవునవును అవును.
1: అయితే ఆయన నిజామాబాద్ లో ఆలోచన స్టార్ట్ చేయాలా సార్? కోరుతున్నాను.
0: నేను తెలియజేస్తాను.
1: ఎవరు స్టార్ట్ చేస్తలేదు సార్?
0: తప్పకుండా నేను వారికి తెలియజేస్తాను ఈ విషయము. రైట్ అండి. మీరు అడిగిన
1: మిత్రులు కుచన్ శ్రీహరి, మా ఆశీష్ భాయ్, ప్రవీణ్ కుమార్ నర్సాపూర్ నుంచి, అతనే రవీంద్ర బాబు గారు, అందరికోసం సార్, మీకోసం ఈ పాట.
0: రైట్ అండి, విందాం పాట.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు ఫోన్లు బాగానే చేస్తూ ఉన్నారు. మరో శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు, ఎవరో చూద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి. మీ పేరు ఊరు నేను తెలుసుకునే ముందు మీ రేడియో వాల్యూమ్ కొంచెం తగ్గించండి, నా మాట నాకే వినిపిస్తోంది. ఓకే, మళ్ళీ వినిపిస్తుంది నా మాట నాకే కొంచెం, లేకపోతే మీరు రేడియోకి దూరంగా ఉండండి, మీ మిత్రులు మీ ఇంటి వాళ్ళు వినాలంటే కనుక. చెప్పండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చించోలి. చించోలి అంటే నిర్మల్ దగ్గర కదా?
1: అవును.
0: ఓకే, ఏం చేస్తుంటారు మీరు చించోలిలో? రోజుకు ఎన్ని బీడీలు తయారు చేస్తారు మీరు? 1000 చేస్తుంటారు. అంటే ఈ ఆదిలాబాద్ చుట్టుపక్కల ఈ బీడీలు చేసేవాళ్ళు తక్కువ కాబట్టి కొంచెం బీడీలు ఎలా చేస్తారో కొంచెం ఆసక్తికరంగా చెప్పగలుగుతారా మీరు?
1: చెప్తాం.
0: ఆకుని ఫస్ట్ కట్ చేస్తారు, అంటే

0: ఎట్లా కట్ చేస్తారు దానికి? ఏదో సైజ్ కోసం
1: కట్
0: ఒక రేకు లాగా ఉంటుంది కదా,
1: సైజ్ ఉంటది,
0: సైజ్ ఉంటుంది,
1: వాళ్ళే ఇస్తారు.
0: ఆ సైజ్కు ఆకు కట్ చేసి
1: కట్ చేసి తంబాకేసి చెయ్యాలి.
0: ఈ తంబాకు ఆకు అంతా వాళ్ళు సప్లై చేస్తారు కదా కంపెనీ వాళ్ళు? సో మీరు బీడీలు తయారు చేసి బీడీ కట్ట కూడా మీరే కడతారా? ఒక ఒక కట్టలో ఎన్ని బీడీలు ఉంటాయి?
1: 25.
0: 25 ఎందుకు మరి, 26 ఎందుకు కాదు, 20 ఎందుకు కాదు? అన్ని కంపెనీలు అంతే ఉంటాయా? ఓకే, బీడీని కట్టే దారం ఒకటి ఉంటుంది, మళ్ళీ కట్టగట్టే దారం వేరే ఉంటుంది. అది ఆ దారం ఈ దారం ఒకటేనా? ఒకటే. ఆ ప్యాక్ చేయడం కూడా మీరు చేస్తుంటారా? కంపెనీలు జస్ట్ మీరు కట్టగట్టి ఇచ్చేస్తారనమాట. బాగుంది. ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు మరి?
1: దేవి సినిమాలో.
0: ఓకే, ఆ పాట ఎందుకు నచ్చిందో ఏమైనా చెప్తారా మీరు? బాగుంది కాబట్టి నచ్చింది మీకు అంతే. రైట్, వినండి పాట. మీరు అడిగిన పాట వస్తుంది, వినండి. నా పేరు కమలాకర్ రెడ్డి, వినండి. థ్యాంక్ యూ,
1: ధన్యవాదాలు.

0: మరో శ్రోత మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఊరు చెప్తారా?
1: నేను నందిలా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి నటని ప్రేమ్ మాట్లాడుతుంది.
0: సుబ్బారెడ్డిపాలెంలో ఏం చేస్తుంటారు నళిని ప్రియ గారు?
1: హౌస్ వైఫ్ అండి.
0: అయితే మీరు ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు, కానీ చాలా గ్యాప్ వచ్చినట్టుంది.
1: అవును, కొంచెం బిజీ అయ్యి ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యిందని ట్రై చేశానండి.
0: దేంట్లో బిజీ అయ్యారు మీరు?
1: ఇంతే పొలం పొందానండి.
0: మీకు వ్యవసాయ భూమి ఎంత ఉంది? మాగాణి అంటే రాయలసీమలో తక్కువ ఉంటుంది అంటారు. మాగాణి అంత మెట్ట ఉంటుంది అంటారు కదా ఎక్కువ? ఓకే. అయితే ఇప్పుడు కొంచెం తీరిక దొరికి ఫోన్ చేశారన్నమాట. అయితే చెప్పండి, ఇంకా మీ కుటుంబం గురించి చెప్పండి. వ్యవసాయ కుటుంబం కదా, ఎవరెవరు పనులు చేస్తుంటారు? వరేస్తుంటారా? అయితే ఏ పాట వినాలనుకుంటున్నారు ఈరోజు? తప్పకుండా తప్పకుండా, మీకోసం ఆ పాట వినిపిస్తున్నామండి. రైట్ అండి, విందాం. థ్యాంక్ యూ.
1: థ్యాంక్స్ అండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాన్ని. ఇది 100.2 FM. ఈ ప్రసారాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్పై కూడా వినవచ్చు. ఈరోజు ప్రఖ్యాత తెలుగు సినీ నటి శ్రీదేవి గారి జయంతి. ఈమె 1963 ఆగస్టు 13 తేదీన జన్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో వందలాది సినిమాల్లో కథానాయికగా నటించారు శ్రీదేవి. అందం, అభినయం, నటన అన్నిట్లో కూడా శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు పొందారు. ఈమె తమిళనాడులోని శివకాశిలో జన్మించారు. 2018 ఫిబ్రవరి 24 దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గదిలో స్నానపు తొట్టెలో ప్రమాదవశాత్తు మునిగి మరణించారు. ఇప్పుడు శ్రీదేవి నటించిన ఆఖరి పోరాటం సినిమాలోని ఒక పాట విందాం.

0: నాన్న, కాలేజ్ ఫీజ్ ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం.

0: ఖాతా యాక్టివ్ అయింది.
1: ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మీరు ట్యూన్ చేసుకున్నారు 100.2 FM, వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ ప్రసారాల్ని.

ఆ చక్కటి పాటని పూర్తిగా వినిపించలేకపోతున్నాం సమయాభావం వల్ల. ఇందరితో ఇలాంటి సింగిడి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలవుతోంది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మేడ్చల్ మల్కాజ్గిరిలో నోటీసులు లేకుండానే వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కాంపౌండ్ వాల్స్ ను హైడ్రా కూల్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కారమేనని పేర్కొంటూ సుమోటో కేసు నమోదు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారులపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మధుమేహ బాధితుల పాదాల పుండ్ల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఐసిటి శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటో ఫార్మాస్యూటికల్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విర్డిస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ధరణి పోర్టల్ అక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. పేదల భూములు లాక్కున్న బీఆర్ఎస్ నేతల పేర్లను వెల్లడించాలని కోరిన ఆయన, ఇంత పెద్ద భూ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇది స్వర్ణయుగమని బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు. సొంత జిల్లాకు వచ్చిన ఆయనకు సిద్దిపేటలో పౌర సన్మానం జరిగింది. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు సమక్షంలో ఆయన మాట్లాడుతూ, తాను బ్రిటన్ లార్డ్ అయినప్పటికీ మొదట మట్టిబిడ్డనేనని తెలంగాణ మట్టిబిడ్డనేనని తెలిపారు. తెలంగాణలో 2014-26 మధ్యకాలంలో 520 ఆర్ఓబి ఆర్యుబీలు నిర్మించినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. లోక్సభలో బుధవారం చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో 20 నిర్మించామని, కొత్తగా 43 కోట్ల రూపాయలతో 4 మంజూరు చేశామని చెప్పారు. ఇవి వికారాబాద్ పర్లీ సెక్షన్లో ఎల్సీ నెంబర్ 8923 వద్ద నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య పెంపుదల కోసం ఉద్దేశించిన మిషన్ కర్మయోగి పురోగతిపై లోక్సభలో ఎంపీ మాధవనేని రఘునందన్రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు. ఐగాట్ పోర్టల్లో 1.7 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయని, 23 భాషల్లో 5600కు పైగా కోర్సులు అందుబాటులో ఉంచి నిరంతర శిక్షణ అందిస్తున్నట్టు సభకు తెలిపారు. రాష్ట్రంలో ఈరోజు రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANewsHVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. నేను మీ ఆర్జే విశాలి. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 వరకు వచ్చిన సినిమాలలోని హిట్ సాంగ్స్ ను మీరు వినాలనుకుంటే మీ పేరు, పాట పేరు వివరాలను 04023240852 నంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు కోరుకున్న పాటలను వినేయండి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ముందుగా వస్తున్న పాట సరిలేరు నీకెవరో చిత్రం నుండి మధుప్రియ పాడిన పాట శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు నందిపేట నుండి వెంకటేష్, ఆర్మూరు చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మి జిందం, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, అంగూరు ఉదయ్, రేఖ, భాను, రియాన్స్, హన్మహిత్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట అలా వైకుంఠపురం చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట. సిరివేనల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ ఎలగొందల పద్మశాలి సిద్ధులు శారద పూజ మనోజ్ రాజయ్య అమ్మవాయి ఎల్లంకి గ్రామం జోగు ప్రవీణ్ సంధ్య అక్షయ్ గుణ కోరుతున్నారు. అలాగే కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా చిన్నపాసి అనితారాజు సునీతారాజు భానురాజు అమిత్ ఖన్నా అమ్మి కోరుతున్నారు. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించగలరంటూ కోరుతున్న శ్రోతలు మెట్పల్లి శివాజీనగర్ నుండి సంబారి శేఖర్ భూలక్ష్మి హరీష్ రష్మిత చైత్ర చక్రి వీరందరి కోసం ఈ పాట.

సరమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్న పిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోనంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085223 2324085 3, మరొక నంబర్ 29555093 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోనంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ గురువారం అనగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:15 దాటి 27 సెకండ్లు. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ఫిదా చిత్రం నుండి మధుప్రియ రామ్ కి పాడిన పాట వింటారు. శుద్ధాల అశోక్ తేజ సాహిత్యానికి శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ సంతోష స్పందన శివసాయి రాములు రాములమ్మ కోరుతున్నారు. అలాగే అప్పలరాజు లక్ష్మయ్య అనూష స్వాతి భాగ్యలక్ష్మి శంకిరెడ్డిపల్లి నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మహర్షి చిత్రానికి గాను దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. శ్రీమణి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్ విమల యష్ణ త్రివేది కోరుతున్నారు. అలాగే కొత్తగూడెం డిస్టిక్ట్ ఇల్లుందల నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి, అనితారాజు, సునీతారాజు, భానురాజు, అమిత్ ఖన్నా అమ్మి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్న శ్రోతలు మెట్పల్లి శివాజీనగర్ నుండి శంభారి శేఖర్, భూలక్ష్మి, హరీష్, రష్మిత, చైత్ర, చక్రి వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు అనగా గురువారం మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పేడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324852 2324852853, మరొక నంబర్ 2955052239 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:28. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట గీత గోవిందం చిత్రానికి చిన్మయి పాడిన పాట వింటారు. శ్రీమణి సాహిత్యానికి గోపిసుందర్ సంగీతం అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిద్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ కోరుతున్నారు. అలాగే మా కోసం ఒక మంచి పాట అంటూ పోచంపాడు నుండి అనూష, కరుణాకర్ రాజు, మోక్షిత

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10:32. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మరి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోని పాటలు మీరు కూడా వినాలనుకుంటే తెలుసు కదా మీ పేరు పాట పేరు వివరాలను 04023240852 నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు కోరుకున్న పాటను వినేయండి. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట శ్రీమంతుడు చిత్రానికి అజీజ్ నిజర్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సంగీతం, దేవిశ్రీ రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్రుత, మహాద్యుతి, శ్రీమన్విత, సమృత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ గురువారం అనగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి ప్రముఖ పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085232 మరొక ఫోన్ నంబర్ 295509923 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. గమనిక విన్నారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ధ్రువ చిత్రానికి గాను పద్మలత స్నిగ్గి పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందించారు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, మతీన్ భాయ్, షయిక్ చాంద్, ఫరూక్ షయీద్, ఖలీల్ ముబీన్ భాయ్, మూసా కరీం, షయిక్ సలీం నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట భరత్ అనే నేను చిత్రంలో ఓ వసుమతి అనే పాట కావాలి అంటూ కోరుతున్న శ్రోతలు మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లా నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధన్ మండలం పోచెర గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత్, నితిన్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మహానటి చిత్రానికి గాను మా కోసం మహానటి చిత్రం నుండి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న శ్రోతలు శ్రీరామ హనుమానులు, వసంత్ హరి, షరుణ్ హరి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాటను వినిపించండి అంటూ భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట టెంపర్ చిత్రానికి గాను రంజిత్ లిప్సికా పాడిన పాట కందికొండ్ల సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పోచర్ల గ్రామం నుండి కొట్టూరి లక్ష్మణ్, నవనీత, నిఖిత్, నితిన్ కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట అంటూ స్వర్ణలత, శ్రీనివాస్, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచే కోరుతున్నారు. అలాగే గుడ్ మార్నింగ్ మేడం అంటున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్, హరి వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వస్తున్న పాట రంగస్థలం మూవీ నుండి డిఎస్పి పాడిన పాట చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆదిభట్ల కరాడి నుండి గోపీకృష్ణ ఉమావతి కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జానకంపేట నుండి ఎంఎం లాల్ జగన్మోహన్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భూమి పూజ చేస్తారు. కేపీహెచ్బీ కాలనీలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. 16 నియోజకవర్గాల్లో 807.40 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం చేపడతారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతిపత్రం అందజేశారు. బీసీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ప్రారంభించనున్నారు. బీసీ మహిళలకు నియోజకవర్గానికి 1000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ నీటి వాటాల విషయంలో ఎక్కడ రాజుపడే ప్రసక్తి లేదని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉద్ఘాటించారు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమాపేశానికి హాజరై రాష్ట ప్రయోజనాల కోసం మన వాదనలను బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వశాఖ తెలిపింది. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను నిలిపేయాలని ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు సమావేశ ఎజెండాలో పెడితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వెంటనే అభ్యంతరం చెప్పలేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారిన గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడమే నిజమైన పరిపాలనా లక్షణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు పేర్కొన్నారు. రాష్టంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ డ్రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధ.

0: ఉప్పు అద్దతి సంగతి.
1: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03.
3: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సింగర్ ఎవరు అంటే, ఆమె గళం ప్రతి ఎదను మేటి సుస్వరాల విరిజనల్ని కురిపిస్తుంది. ఆ అమృత గానప మాధుర్యం అమితానందంతో అంబరాన్ని తాకుతుంది. తెలిమంచు తెరల పలకరింపుల అలసి సొలసిపోయిన హృదయాలకు స్వాంతిని చేకూర్చుతుంది. ఇంతకీ ఆ తేనెల స్వరం ఎవరిది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: తన సుమధుర గాత్రంతో శ్రోతలను రంజింపచేశారు వాణిజీరం. ఆమె సంగీత ప్రయాణంలో కొన్ని వేల పాటలు, ప్రతి పాట ఒక ఆణిముత్యమే. దొరకన ఇటువంటి స్వరం అంటూ సంగీత ప్రియులు వేణువుల పొగిడారు ఆమె స్వరాన్ని. ఆమె ప్రతి పలుకు తేలరూరించే ఒక రసగుళికే కాదంటారా. ఆ స్వరవాహినిలో పులకరించని తనువు లేదు. ఆ సేతు హిమాచలం మధుర గీతాలతో ఆబాల గోపాలాన్ని అలరించారు వాణిజీరం. మరి ఈరోజు ఆవిడ పాటలే విందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: Hey.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. సమయం 11:19 ఇక వాణిజ్యరం. తెలుగుతో సహా కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, బెంగాలీ, హరియాని, హిందీ ఇలా అనేక భాషల్లో వేల పాటలు పాడి వీణులు విందచేశారు. వందలాది భక్తి గీతాల ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడారు. జాతీయ ఉత్తమ గాయన పురస్కారం 3 సార్లు అందుకున్నారు. ఇక తమిళంలో అపూర్వ రాగంగల్, తెలుగులో శంకరాభరణ, స్వాతికిరణం చిత్రాలకు జాతీయ పురస్కారాలు దక్కయ్యామకు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: వినిపిస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 11:29. ఇక ప్రముఖ గాయని వాణి జయరామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక ఆవిడ తల్లి సంగీత విద్వాంసురాలు, అందుకనే చిన్నదన నుంచి ఇంట్లో సంగీత వాతావరణం ఉండేదట. ఇక బాల్యం నుంచి కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు ఆవిడ. 8 సంవత్సరాల వయసులోనే మన ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడారు. అది ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక తన కెరీర్లో తెలుగు సినిమా పాట ఎంతో ప్రత్యేకమని చెప్తారు వాణి జయరామ్. అభిమానవంతులు సినిమాలో ఇప్పటి వలె కాదురా స్వామి పాటతో తెలుగు శ్రోతలకు పరిచయమయ్యారు ఆవిడ. కోదండ పాండేశ్వరరావు పరిచిన ఈ పాటని ఇప్పుడు మనం విందాం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: ప్రముఖ గాయని వాణిజీరామ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇక 1975లో పూజ సినిమా వాణిజీరామ్కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని ఎన్నెన్నో జన్మల బంధం పాట సూపర్ హిట్ అయింది. ఇక కేవీసునాథ్ గారి శంకరాభరణంలో బ్రోచేవారెవరురా, దొరకునా ఇటువంటి సేవ, పలుకే బంగారం అయినే లాంటి పాటలు శ్రోతల మనసులు గెలుచుకున్నాయి. స్వాతికిరణం, మరో చరిత్ర, సీతాకొక చిలుక, సీతామాలక్ష్మి, మంగమ్మ గారి మనవుడు, ఇలా అనేక చిత్రాల్లోని ఎన్నెన్నో పాటలు ఆమె గాన మధురిమనుగో పంచాయి మనందరికీ. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ఇక వాణిజ్యరం ఏ తరహా పాటలనైనా పాడగల సత్తాగల గాయనిగా సంగీత దర్శకుల మెప్పు పొందారు. తెలుగులో ఇళయరాజా, కేవీ మహాదేవన్ల సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు ఆవిడకి బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఎంతటి క్లిష్టమైన పాటలనైనా శ్రోతలను ఆకట్టుకునేలా పాడారు ఆమె. కర్ణాటక హిందూస్థానీ సంగీతాల్లో శిక్షణ, సాంప్రదాయ సంగీతంలో అవగాహన ఉండడం వల్లే తనకు ఎలాంటి పాటలైనా పాడే నేర్పు అందించింది అంటారు వాణిజయరాం. ఇక ఒక బృందావనం సూయగం అంటూ పాడిన, బ్రోజేవారెవరు రాని గొంతెత్తిన, శ్రీ సూర్యనారాయణ అంటూ ఆలపించిన ఆమె గళం నుంచి మధుర గీతాలు వెల్లువెత్తాయి. 14 భాషల్లో వేలాది వైవిధ్యమైన పాటలు పాడడం ఆమె ప్రతిభకు, బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. ఇక వాణిజయరాం శాస్త్రీయ సంగీత కుటుంబ నేపథ్యం నుంచి రావడంతో ఆమె ఇంట్లో సినిమా పాటలపై పూర్తి నిషేధం ఉండేది. కానీ అలాంటి వాతావరణంలో కూడా సినీ గీతాలపై మక్కువ పెంచుకున్నారు వాణి. రేడియోలో తక్కువ సౌండ్ పెట్టుకుని రహస్యంగా పాటలు వినేవారట. జనరంజకమైన సినిమా పాటలు వింటూ ఎప్పటికైనా సరే సినిమాల్లో పాటలు పాడాలనే ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు.

పెళ్లి తర్వాతే తన సంగీత ప్రయాణం కీలక మలుపు తిరిగిందని చెప్తారు వాణి జయరాం. భర్తతో కలిసి ముంబైకి వెళ్ళాక పండిట్ రవిశంకర్ దగ్గర 6 ఏళ్ల పాటు కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు ఆవిడ. ప్రతిరోజు 18 గంటల పాటు సాధన చేస్తూ ప్రావీణ్యం సంపాదించారట. హిందుస్థానీ సంగీతం అయితే ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ గారి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పేవారు. విలక్షణ గాయని వాణి జయరాం. గాత్రం వింటేనే మనిషిని చూడాలనిపించేంతటి గాన సరస్వతి అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆధునిక భారతదేశపు మీరా అని అభిమానుల చేత పిలిపించుకున్నారు ఆవిడ. వన్నె తగ్గని స్వర మాధుర్యంతో శ్రోతలను అలరించారు వాణి జయరాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 చైతన్య స్ఫూర్తికి స్వాగతం. తమిళనాడు జిల్లా తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో వరి పంట బాగా పండుతుంది. కావేరి నది ప్రవహించే డెల్టా ప్రాంతాలకు దీటుగా ఇక్కడ కేవలం చెరువులు కాలువల సాయంతోనే వరి పండించుకుంటారు. అలాంటి జిల్లాలో మహానగరం విస్తరణలో పంట పొలాలు కుచించుకుపోవడం ప్రారంభమైంది. సమ్మర్ వస్తే చాలు, ఇక్కడ బోరు బావులు బావుల నుంచి నీళ్లు తోడి చెన్నైకి పంపిస్తూ ఉండేది ప్రభుత్వం. అలాంటిది క్రమంగా జలమట్టం తక్కువైపోయి సాగు కష్టమైంది రైతులకి. పొలాల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయానికి ఆ జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకున్న ప్రతాప్ అనే వ్యక్తి రైతుల పరిస్థితి చూసి చెలించిపోయాడు. ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324085239 నంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. ఇక చైతన్య స్ఫూర్తి వింటున్నారు. తమిళనాడుకు చెందిన కలెక్టర్ ప్రతాప్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక కలెక్టర్ ప్రతాప్ది కరువుకి పేరు మోసిన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా వత్రాయిరుప్పు అనే ఊరు. తండ్రి రైతు, వర్షాధారమైన తమకున్న కొద్ది పొలాన్ని సాగు చేసుకుంటూనే అనేక ఇబ్బందుల్లో ఉంటూ తండ్రి మురుగన్ కొడుకు ప్రతాప్ని కష్టపడి చదివించారు. కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న ప్రతాప్ సెకండ్ ఇయర్లోనే సివిల్స్పై ఆసక్తితో ప్రిపేర్ అయ్యారు. బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్తో పాటి సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు, తమిళనాడులోనే 1st ర్యాంకు సాధించారు. 22 ఏళ్లకే ఐఏఎస్గా సొంత రాష్ట్రానికి వచ్చారు. ఇక మొదటి నుంచి కరువు జిల్లాల్లోనే పనిచేశారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక సబ్ కలెక్టర్ గా ఒక్క నెలలోనే 30,000 సేద్యపు కుంటలు నిర్మించి జాతీయ రికార్డులు నెలకొల్పారు ప్రతాప్. తిరువళ్ళూరికి రాగానే జిల్లాలో తరుగుతున్న నీటి మట్టంపై దృష్టి పెట్టి గ్రామాల బాట పట్టారాయన. అప్పుడే 2-3 దశాబ్దాలుగా వృధాగా ఉండిపోయిన బోరుబావుల్ని వాని నీటిని సేకరించే వనరులుగా మార్చి నీటి మట్టాన్ని పెంచొచ్చిన ఆలోచన వచ్చింది ఆయనకి. అనుకున్నదే తడవుగా ప్రజల్ని తనతో పాటు నడిపించారు ప్రతాప్. ఇక కలెక్టర్ ప్రతాప్ చెరువుతో వృధాగా మారిన 1500 బోరుబావుల్ని జిల్లా యంత్రాంగమే బాగు చేసింది. వాటితో పాటే గ్రామాల్లోని క్యాచ్మెంట్ పాయింట్లో వాననీటిని పీల్చుకునే రీసైకిల్ యూనిట్స్ నిర్మించారు. తాటి చెట్లు వర్షపు జలాన్ని పట్టి ఉంచుతాయని పొలం గట్లపైన 20,000 మొక్కలు నాటించింది జిల్లా యంత్రాంగం. 16 హెక్టార్ల సాగు భూమికి ఉపయోగపడే 150 కిలోమీటర్ల మేర కాలవలన్నింటినీ బాగు చేశారు. అప్పటికే ట్యాంకర్లపైన ఆధారపడ్డ గ్రామాల్లో చేతి పంపులను కూడా ఏర్పాటు చేయించారు ప్రతాప్. దాంతో నీటి మట్టం పెరిగి వేసవిలో నీటి ట్యాంకర్ల వాడకం తగ్గింది. ఆయన ఊహించినట్లే తాగునీటికి చేతి పంపుల వాడకమూ పెరిగింది

ఇక కలెక్టర్ ప్రతాప్ శ్రమను ప్రభుత్వం గుర్తించింది. గ్రీన్ ఛాంపియన్ అవార్డును కూడా అందించింది. కేంద్ర ప్రభుత్వం అయితే జలశక్తి అవార్డుతో సత్కరించింది. ఇదే ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణకి గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో డాక్టర్, ఈ మధ్యాహ్నం 2:15 ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి.

0: లత. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు 25 రోజుల్లో 19 సార్లు సమావేశమై ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో అనేక రకాల శాసనపరమైన, జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026, జాతీయ గౌరవ అవమానాల నివారణ సవరణ బిల్లు 2026, ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026, పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026 వంటి అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. అయితే నీట్ పేపర్ లీక్ పై విద్యార్థుల నిరసనలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలు, అయోధ్య రామమందిర విరాళాల్లో జరిగినట్టు ఆరోపించిన అవకతవకలపై ఈ సమావేశాల్లో పదే పదే అంతరాయాలు ఏర్పడ్డాయి. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. మైనింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడంతో పాటు దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ విమర్శించారు. ప్రజాస్వామ్య, పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రతిపక్షాలు అగౌరవపరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె ప్రతిపక్షాల తీరును దేశమంతా చూసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గాని, పార్లమెంటరీ సాంప్రదాయాలపై గాని ప్రతిపక్షాలకు ఎటువంటి నమ్మకమూ లేదని ఆమె ఆరోపించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. లైబీరియా విదేశాంగ మంత్రి సారా బైసోలో న్యాంతి భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈరోజు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఆమె సమావేశమవుతారు. భారత్, లైబీరియాల మధ్య ఉన్న ఆత్మీయ, సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయ ప్రాంతంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యత, దేశభక్తికి ప్రతీకగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒకటవుతున్నారని ఆయన కొనియాడారు. దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి దేశ ప్రయోజనాలే ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
1: मुझे बहुत खुशी है और गर्व भी है. आज हमारे मंत्रालय में हमने तिरंगा यात्रा निकाला. ये हर घर तिरंगा कार्यक्रम हर राज्य में, गांव में व्यक्ति इसमें जुड़ रहा है. ये बहुत ही प्रेरणादायक है और ये जरूरी भी है. हम विकसित भारत 2047 तक जो हमारा लक्ष्य आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में हम आगे बढ़ रहे हैं, उसको पाने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన

0: కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటక రంగం, ఇతర అనుబంధ రంగాల్లో ప్రదర్శన కళలకు వారందించిన అత్యుత్తమ సేవలకు గాను ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. ఈ ఫెలోషిప్లు, అవార్డులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. అకాడమీ ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, దుశ్శాలువతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ 2024-25 వార్షిక నివేదికను నిన్న రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ చర్యలు, రాజ్యాంగ రక్షణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత యంత్రాంగాలను బలోపేతం చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను రాష్టపతి ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధనల పనితీరుపై ఈ నివేదిక సమగ్ర సమీక్షను అందజేస్తుందని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు, క్షేత్రస్థాయి పర్యటనలు, విస్తృత సమీక్షల నుంచి సేకరించిన కీలక అంశాలను ఈ నివేదిక పొందుపరిచింది. సామాజిక సంస్కర్త అహిల్యాబాయి హోల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేవాలయాల పునరుద్దరణ, పునర్నిర్మాణం నుండి పుణ్యక్షేత్రాల అభివృద్ది వరకు వారసత్వ పరిరక్షణలో అహిల్యాబాయి హోల్కర్ అసమానమైన సేవలందించారని కొనియాడారు. మహిళా విద్యను ప్రోత్సహించడం, వితంతు పునర్వివాహాలను సమర్థించడం ద్వారా మహిళలను సాధికారత వైపు నడిపించి ప్రజా సంక్షేమం, న్యాయం, సుపరిపాలనలో ఆమె ఒక ఆదర్శాన్ని సృష్టించారని హోంమంత్రి పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అహిల్యాబాయి హోల్కర్ ప్రజల కేంద్రంగా సాగిన పాలన, తిరుగులేని ధైర్యం, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలకు అసాధారణ ప్రతీకగా నిలిచారన్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ నిష్పాక్షికమైన సమతుల్యమైన ఒప్పందం భారత్ ఎస్ఏసీయు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
1: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती है. पूरी दुनिया के ध्यान में आ गया है कि ये $4 trillion की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के बनाएंगे तब ये $30 trillion की इकोनॉमी कम से कम बन जाए.
0: ओडिशा पश्चिम बंगाल लो ईरोजु भारी नुंची अति भारी वर्षाल कुरिसे अवकाश उंदनी భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్టాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు నిర్వధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40. సూపర్ హిట్ సాంగ్స్ విందాం.
3: తకిట తకిట తక దిన తక్ తక తకిట తకిట

0: हरे।
1: तक तक तक तक तक तक दिन तक।

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు సినీ గీతాలు. సమయం 12:48 నిమిషాలు. ఇక ఇప్పుడు విందాం శంకర్ మహాదేవన్ పాడిన పాట అత్తారింటికి దారేది సినిమా నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షా సమాపేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించారు.

నిర్ణయించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఎల్లంపల్లి దేవాదుల సీతారామ ప్రాజెక్టుల ద్వారా గరిష్టంగా నీటిని ఎత్తిపోయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే సుందిల్లా, అన్నారము, మేడిగడ్డల్లో నీటి నిల్వ చేయడం లేదని ఆ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. ముంపు గ్రామాల పరిహారం, పునరావాస చెల్లింపులను వేగవంతం చేసి బస్వాపూర్, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపాలని సూచించారు. అలాగే గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతుల సామర్థ్యం పెంపుపై అధ్యయనం చేయాలని, గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కన్సల్టెంట్ను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం కాని, రాష్ట ఎన్నికల అధికారి కార్యాలయం కాని ఇలాంటి సందేశాలు పంపవని స్పష్టం చేశారు. ఓటర్లు ఇలాంటి నకిలీ లింకులను నమ్మి మోసపోవద్దని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. జగిత్యాల జిల్లాలో అభివృద్ది పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లు అధికారులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంత్రి అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి పనికి స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. రోళ్లవాగు షట్టర్ పనులను ఆగస్టు నెలాఖరులోగా, అక్కేపల్లి లిఫ్ట్ పనులను వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ధర్మపురి పట్టణంలో గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ది పనులను ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తార్నాకా డివిజన్లో హర్ఘర్ తిరంగా అభియాన్లో భాగంగా నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుమారు 200 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో ఈ యాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్బంగా రామచంద్రరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుతో దేశవ్యాప్తంగా ఈ అభియాన్కు విశేష స్పందన లభిస్తోందని, దీనివల్ల రాష్టమంతటా దేశభక్తి, ఐక్యత నెలకొంటున్నాయని అన్నారు. రేపు హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద విగ్రహం వరకు భారీ తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఈరోజు ఖమ్మంలో ఎంతో ఉత్సాహంగా జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు 1000 అడుగుల జాతీయ జెండాతో అభిమానులు ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. అభిమానులు, స్వచ్ఛంద సేవ సంస్థలు, విద్యార్థిని, విద్యార్థులు వేలాది మందిగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో హర్ఘర్ తిరంగాలో భాగంగా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వయ్య హరీష్ బాబు అధ్యక్షతన తిరంగా ర్యాలీ నిర్వహించగా, బీజేపీ జిల్లాధ్యకుడు శ్రీశైలంతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొనగా, మార్కెట్ ఏరియాలో గల రాజీవ్ చౌక్ నుంచి మార్కెట్ వీధుల గుండా అంబేద్కర్ చౌక్ మీదుగా మళ్లీ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్లోని కుమరంభీం ఆదివాసీ భవన్లో జరిగే మైనారిటీస్ ఎక్సలెన్స్ సమ్మిట్కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కేపీహెచ్బీ కాలనీ క్యూర్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ గ్రామీణ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను న్యూఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో ఇళ్ల కోసం వచ్చిన 21 లక్షల దరఖాస్తుల్లో సర్వే అనంతరం అర్హులను గుర్తించామని తెలిపారు. కేంద్ర వాటాతో సంబంధం లేకుండా రాష్ట ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కింద 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించారు.
రాయదుర్గ్ పన్మక్తలోని వివాదాస్పద హెరిటేజ్ భూముల వేలాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో డిమాండ్ చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా ఈ భూముల రక్షణ కోసం కోర్టుకెళ్లిన రేవంత్ రెడ్డి నేడు సీఎం అయ్యాక వాటిని వేలానికి పెట్టడంపై మండిపడ్డారు.

0: సుమారు 2,000 కోట్ల రూపాయల విలువైన ఈ 10.63 ఎకరాల భూమిపై కోర్టు వివాదాలు, వక్ఫ్ హక్కుల సమస్యలు ఉన్నాయని చెప్పారు. వివాదాలు తేలకుండా వేలంలో పాల్గొని భూములు కొంటే భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ది పనులను ఆగమశాస్త్ర నిబంధనలు, భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆలయ అభివృద్దిపై నిన్న శృంగేరిలో పీఠాధిపతులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి విందుశేఖర స్వామి వార్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం కలిసింది. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావులు మాట్లాడుతూ,
1: ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారు ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకుని ముందుకు పోయే క్రమంలో గర్భాలయాన్ని అదేవిధంగా మహామండపాన్ని తొలగించేటువంటి ప్రయత్నాలు జరుగుతుందని చెప్పినట్టు ఒక ప్రచారం బయటకు వెళ్తున్న క్రమంలో ఆ అనుమానాలను నివృత్తి చేసే సందర్భంలో వారి దృష్టికి తీసుకుని పోవడం జరిగింది.
0: తెలంగాణ రాష్ట ప్రభుత్వం సమగ్ర ఓటరు సవరణ నమోదు కార్యక్రమంకు రాష్ట ప్రభుత్వం ఇస్తున్న ఫ్యామిలీ ధృవీకరణ పత్రం ఎఫ్ఆర్సీకు ఆమోదం తెలపడాన్ని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేషన్ కార్డు కుటుంబ సంక్షేమ పథకాలు అందడానికి మాత్రమే ఉపయోగించే ఎఫ్ఆర్సీని ఎస్ఐఆర్కు వాడితే ఓట్లను దుర్వినియోగం చేయడానికి రాష్ట ప్రభుత్వం చూస్తోందని ఆయన మండిపడ్డారు. ఎఫ్ఆర్సీని కేంద్ర ఎన్నికల సంఘం కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యకులు ఎర్ రామచంద్రరావు మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి హనుమాన్ల సంపత్ కుమార్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ,
2: గుర్తింపు కార్డులో 12 ఉన్నాయి. భారత ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తించేటట్టు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ గుర్తింపు కార్డు లేని వాళ్ళకి కూడా ఓటర్ లిస్ట్ లో ఓటు వచ్చేటట్టు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. రేషన్ కార్డు కోసమో లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్స్ ప్రభుత్వం రైస్ కోసమో ఇది వాడేది, కానీ ఇప్పుడు కొన్ని ఏరియాస్ మజ్లిస్ లాంటి ఏరియాస్ లో వాళ్ళ దగ్గర ఐడి కార్డు లేకపోతే ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ద్వారా ఓటర్ లిస్ట్ వాళ్ళ పేరు వచ్చేటట్టు ప్రయత్నం చేశారు.
0: మధుమేహ బాధితుల పాదాల పనుల చికిత్స కోసం పొడపత్రి మూలిక ఆధారంగా ఐఐసీటీ శాస్త్రవేత్తలు సరికొత్త ఫైటో ఫార్మసిటికల్ సాంకేతికతను అభివృద్ది చేశారు. అంతర్జాతీయ పేటెంట్ పొందిన ఈ సాంకేతికతను క్లినికల్ ట్రయల్స్ కోసం ముంబైకి చెందిన విరడీస్ బయోఫార్మా సంస్థకు బదిలీ చేస్తూ నిన్న ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మౌలిక వసతుల అభివృద్దికి కేటీపీఎస్ 7వ దశ సీఎస్ఆర్ నిధులతో చేపడుతున్న పనులకు సంబంధించి 3వ తుది విడతగా 95,90,802 రూపాయల నిధుల చెక్కును కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ బి శివరామరెడ్డి జిల్లా కలెక్టర్ అంకిత్కు అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్ బ్యాంకింగ్, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, పోలీసు ఉద్యోగుల కోసం 125 రోజుల ఉచిత ఫౌండేషన్ శిక్షణ అందిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశంలో గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఎన్నికల కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లను హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేపీ రాష్ట తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు పాల్గొన్నారు. తెలంగాణకు పీఎంఏవైజీ కింద ఒకేసారి 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని రాష్ట మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 1:20 షో టైం కి స్వాగతం. ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0402324085 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు. మరిక ఈనాటి మొదటి ప్రశ్న, సూపర్ స్టార్ కృష్ణ నటించిన బండోడు గుండమ్మ సినిమాలో ముందుగా కృష్ణను కాకుండా ఇంకో హీరోను అనుకున్నారు దర్శకులు దాసనారాయణరావు గారు, ఆయన పేరేంటి? సూపర్ స్టార్ కృష్ణ నటించిన బండోడు గుండమ్మ సినిమాలో ముందుగా కృష్ణను కాకుండా ఇంకో హీరో అనుకున్నారు, ఆయన ఎవరు? ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:26. ఇక నేను అడిగిన మొదటి ప్రశ్నకి సమాధానాలు పంపించారు చోడవరపు నాగేశ్వరరావు గారు. రాంగ్ ఆన్సర్ అండి. మాధవి ఆంజనేయులు భూతాన్ పూజంపల్లి నుంచి, పూలపల్లి శ్రీనివాస్ సంతోషి రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి, పుష్ప పాషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అంకుచాపుర నుంచి డోర్నాల్ సుదర్శన్, అడుపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. నెక్స్ట్ పుణ్యవతి పానుగంటి రవిగౌడ్ గారు, వీడి ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా డోర్నాల బాలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి, పొగ మార్కండేయ అనిత, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు అప్పలరాజు గారు పెడ నుంచి, కృష్ణకుమారి కమ్ ఫ్రమ్ ఖమ్మం, పెండియాల భాగ్యలక్ష్మి గారు ఏనుగల్లి నుంచి, గణేష్ వేదవతి హైదరాబాద్ నుంచి, జాప భూమేశ్వర్ వెల్లూరు నుంచి, కడప నుంచి వినయ్, గజ్వేల్ నుంచి శైర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామచరణ్, నాకెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, ప్రసాద్ రేఖా నాయక్ చెంచల్ కూడా హైదరాబాద్ నుంచి, పద్మావతి శిల్ప కూడా ఉన్నారు, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి, సుచిత్ర జనార్దన్ సుబ్బలక్ష్మి గారు ఎక్కడి నుంచి రాశారో తెలియదు కానీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కానూజుగూడ ఇంద్రానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, జిబ్లక్పల్లి నుంచి చిక్క చక్రపాణి చందన, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, పంతాడి శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. ఫొటోస్ పంపించొద్దండి, మీరు ఆన్సర్స్ టైప్ చేసి పంపించండి. ఆర్మూరు నుంచి రాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, కనకారావు గారు పెడల నుంచి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, కృష్ణరాజు గారిని ముందుగా బండోడు గుండమ్మ సినిమాలో హీరోగా అనుకున్నారు, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల హీరో కృష్ణతో తీశారు ఆ సినిమా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ ఈ సమస్య గురించి ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణకి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0852, 2324 0853, 2955 0923. ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణకి గారిని అడిగి నేరుగా సమాధానం పొందవచ్చు. ఇక షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:34. ఇక రెండో ప్రశ్న ఏంటి అంటే, ఎన్నో విశిష్ట పాత్రల్లో నటించి విలక్షణమైన క్యారెక్టర్లు పోషించిన నటులు నందమూరి తారక రామారావు గారు. అయితే ఈయన ఒక సినిమాలో అనాకారిగా కనిపిస్తారు. సినిమా మొత్తం ఒకే డ్రెస్ లో కనిపిస్తారు. ఆ సినిమా పేరేంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 నెంబర్కి వాట్సాప్ చేయండి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. మరిక ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో సినిమా మొత్తం అనాకారిగా కనిపిస్తూ ఒకే ఒక బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తారు, ఆ సినిమా పేరు ఏంటి అని అడిగాను కదా, మరి ఆన్సర్ ఒక్కరే కరెక్ట్ గా పంపించారు. కానేజ్గూడ ఇంద్రనగర్ నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మరి ఇంకెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే రాజు పేద సినిమా కరెక్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్, ఇంకెవరు పంపించలేదు. ఇంకా మరి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఇక మరి రాజు పేద సినిమాని కరెక్ట్ ఆన్సర్ పెండియాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు ఏనుగల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు.
2: చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టము.

ఆకాశవాణి స్టూడియోస్లో 1 గంట 45 నిమిషాలు మరి షో టైంలో తర్వాత ప్రశ్న. ఇప్పుడు నేను ఒక మ్యూజిక్ వినిపిస్తాను, ఆ మ్యూజిక్ విని ఆ పాట ఏ సినిమా లేదో ఆన్సర్ చేయండి.

మరి మ్యూజిక్ విన్నారుగా, ఏ పాట ఏ సినిమాలో అయితే తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. విండోనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇక మరి నేను ఒక మ్యూజిక్ వినిపించి ఆ పాట ఏ సినిమాలో ఉదయం అడిగాను కదా, మరి పోలేపల్లి నుంచి శ్రీనివాస్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నరేష్ రోజా గారు, దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి బిజలి వెంకటేష్ శ్యామల గారు, నెక్స్ట్ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆ సినిమా పేరు, ఆ సినిమా ఆ పాట ఏ సినిమాలో ఏదంటే మీరే వినండి. జోకర్ సినిమా నుంచి ఈ పాట.

0: మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి ఉద్దించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
2: ఇంకెవరు? నాన్నే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది, ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవత ఎవరు? కాదు కాదు కాదమ్మా, నీ అమ్మా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రోతలకు నమస్కారం. అప్పటి వరకు తల్లిదండ్రుల కళ్ల ముందు ఆడుతూ పాడుతూ నవ్వులతో ఎగిరి గంతేసే పిల్లలు ఒక్కసారిగా సడన్ గా కళ్లు తేలేసి చూస్తూ చేతులు కాళ్లు వణుకుతూ స్పృహ కోల్పోతే ఏ తల్లిదండ్రులకైనా ఒక్కసారిగా భయం మొదలవుతుంది. చిన్నపిల్లల్లో కనిపించే ఈ ఫిట్స్ లేదా మూర్ఛ సమస్యలు ఎన్నో సందేహాలను, భయాలను కలిగిస్తాయి. అయితే సరైన అవగాహన, సకాలంలో వైద్యుల సలహా పాటిస్తే, చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు అంటున్నారు. మరి ఫిట్స్ రావడానికి కారణాలేమిటి? ఫిట్స్ వచ్చిన ప్రతిసారి అది మూర్ఛ సమస్యగా మారుతుందా? మరేదైనా ఇంకా అనారోగ్య సమస్యల వల్ల కూడా ఫిట్స్ వస్తుందా? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? చికిత్స గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్

0: ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ఫిట్స్ సమస్యల గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ రమేష్ కోణంకి గారు.
1: నమస్తే అండి.
0: అసలు ఫిట్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటండి?
1: ఫిట్స్ లేదా మూర్చ రోగం, సో బ్రెయిన్ లో నరాలు ఏవైతే ఉంటాయో సడన్ గా, నరాలు అంటే మనకు అన్ని ఒక్కొక్క నరం కణం నుంచి ఇంకో కణాలకి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది నార్మల్ గా. సో ఇది సడన్ గా ఏదైనా ఒక భాగంలో కరెంట్ ఎక్కువ అయినప్పుడు దానికి మనకు బయటకు కనపడే లక్షణాలే ఫిట్స్ అంటాం మనం. సో అవి రకరకాలుగా ఉంటాయి. సో కాళ్ళు చేతులు కొట్టుకోవడం, కళ్ళు పాకి తేలేయడం కానీ, లేదా సడన్ గా ఒక్కసారి స్పృహ లేకుండా పడిపోవడం, ఇలా లక్షణాలు ఉంటాయి.
0: హలో, ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హలో,
0: నమస్తే అండి.
2: నమస్కారం మేడం.
0: మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు.
2: నా సమస్య కాదు మేడం, అయితే మా ఫ్రెండ్ కు ఫిట్స్ వచ్చి పడిపోతాడు కింద. అయితే తాళం చెవులు ఉంటాయి కదా, అవి చేతిలో పెడతారు, ఒక 10 నిమిషం లేస్తాడు, చల్లగా చెమటలు వస్తాయి, మళ్ళా యథావిధిగా అవుతాడు. అయితే కొంచెం అది ఎట్లా తగ్గే విధానము, అంటే వంశపారపర్యంగా ఉంటుందా, లేకుంటే అంటే ఏజీ ఎట్లా, అంటే చిన్న పిల్లలకు కూడా వస్తుంది అనేది అడగదలుచుకున్నాము.
0: శ్రోతలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం, ఇవాళ మన టాపిక్ చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్ఛ రోగం గురించి. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాటిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతలు అడిగే సందేహాలకు సిద్దంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 0923 ఈ నంబర్లకు కాల్ చేసి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో.
3: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, నా పేరు శ్యామ్ సుందర్, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి.
3: ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, 1 ఇయర్ నుంచి చిన్నపిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి ఫిట్స్, జ్వరం బాగా వచ్చిన ఫిట్స్ వస్తుందా అని. జ్వరం ఎక్కువ వచ్చి 1 hour ఎంత జ్వరం దాటిన తర్వాత ఫిట్స్ వస్తుంది పిల్లలకి, చిన్న పిల్లలకి తట్టుకోలేక, అది తెలుసుకుందామని చేసాం సార్.
1: ఒకటి నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో జ్వరం సడన్ గా పెరిగినప్పుడు ఫిట్స్ రావడం సాధారణమండి. 100 మంది పిల్లల్లో 5-6 మంది పిల్లల్లో ఈ సమస్య గమనిస్తాం మనం. సో 100, 101, 102 ఈ మాత్రం జ్వరం ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి ఫిట్స్ రావచ్చు. అయితే 5-6 సంవత్సరాలు దాటిన తర్వాత అది సహజంగానే అది తగ్గిపోతుంది.
3: లైఫ్ టైం వస్తుందా, లేకపోతే కొద్ది మాత్రం ఆ మధ్యలో చిన్న పిల్లలు పెద్ద అయ్యేంత వరకు వస్తుందా, లేకపోతే లైఫ్ టైం లో వచ్చే అవకాశం ఏమైనా ఉందా?
1: లేదండి, 100 మందిలో ఇట్లా జ్వరంతో ఫిట్స్ వచ్చే పిల్లల్లో 99% పిల్లలకి 5-6 సంవత్సరాల లోపల కంప్లీట్ గా తగ్గిపోతుంది.
0: సార్, అసలు ఫిట్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్, అసలు ఎందుకు వస్తుంది, దీని కారణాలు ఏంటి?
1: సో ఫిట్స్ రావడానికి వయసు బట్టి కారణాలు వేరువేరు ఉంటాయండి. ఇప్పుడు పుట్టిన పిల్లల్లో చూసుకుంటే, న్యూబార్న్ బేబీస్ లో 90% పిల్లల్లో డెలివరీ సమయంలో ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు, అంటే మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, రక్తం సరిగ్గా అందకపోయినా, లేదా పుట్టిన పిల్లల్లో ఒక్కొక్కసారి 2-3 రోజు షుగర్ లెవెల్స్ పడిపోతాయి, అంటే పాలు సరిగ్గా తీసుకోకనో, లేదా బరువు తక్కువ పుట్టడం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ పాలు సరిగ్గా తీసుకోకపోతే షుగర్ లెవెల్స్ పడిపోయి రావచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ పుట్టిన పిల్లల్లో. ఇవి సాధారణమైన కారణాలు. అయితే కొంచెం పెద్ద పిల్లల్లో, 1-2 సంవత్సరాల పిల్లల్లో చూస్తే జ్వరం వల్ల రావచ్చు. అవి కాకుండా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, తలకు దెబ్బ తగిలి బ్రెయిన్లో ఏమైనా వాపు రావడం, వీటి వల్ల రావచ్చు. కొంతమంది పిల్లలకి జన్యుపరంగా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
0: సార్, ఇప్పుడు మూర్చ రావడం అంటారు, ఫిట్స్ అంటారు, ఎపిలెప్సీ అంటారు, అంటే ఈ మూడు ఒకటేనా లేదా వీటి మధ్యలో ఏదైనా తేడాలు ఉంటాయా డాక్టర్ గారు?
1: సో ఇప్పుడు ఫిట్స్ అన్నా మూర్చ అన్నా మనం ఒక్కసారి వచ్చిన స్పృహ కోల్పోయే పరిస్థితిని మూర్చ అంటాం. అయితే

0: ఎవరికైనా రిపీటెడ్గా అంటే తరచుగా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటే వాటిని ఎపిలెప్సీ అంటాం. సో రెండు మించుమించు ఒకటే అనుకోవచ్చు.
1: ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చిన్న పిల్లలకు మూర్చ వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయి, అంటే లక్షణాలు ఎలా ఉంటాయి, మూర్చ వస్తున్నట్టు ఎలా తెలుసుకోవాలి?
0: సో ఫిట్స్ వచ్చే ముందు కనిపెట్టడం చాలా మటుకు కష్టమే. అయితే కొంతమంది పిల్లల్లో కొన్నిసార్లు మబ్బు అయినట్లు కానీ లేదా కొంచెం కలర్స్ కనపడడం లేదా సడన్గా కొంచెం డల్ కావడం, ఈ లక్షణాలు కనపడవచ్చు. బట్ చాలామంది పిల్లల్లో ముందే చెప్పడం కష్టమే.
1: మీరు వింటున్నారు చిన్న పిల్లల్లో ఫిట్స్ అలాగే మూర్చ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్చ రోగం గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు పిల్లలకి మూర్చ వచ్చినప్పుడు లేదా ఫిట్స్ వచ్చినప్పుడు చాలా మంది పేరెంట్స్ ఫస్ట్ చేసేది ఏంటంటే పిల్లల నోట్లో చెంచా పెట్టడము, అలాగే చేతిలో ఇనుప తాళాలు పెట్టడము లేదా నోట్లో వేలు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయొచ్చా, ఈ పద్ధతి సరైందేనా?
0: ఓకే, సో వాస్తవం ఏంటంటే చాలా మందికి ఫిట్స్ వచ్చినప్పుడు ఒకటి లేదా రెండు నిమిషాల్లో ఫిట్స్ అవెంతకవే ఆగిపోతాయి. అవి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అయితే ఇది ఈ ఇనుప వస్తువులు పెట్టడం కానీ స్పూన్స్ పెట్టడం ఇది ఒక అపోహ మాత్రమే. సో సైంటిఫిక్గా ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా మందికి మనం వెళ్ళి ఎత్తుకొని వచ్చి ఆ ఇనుప సామాన్ పెట్టే లోపలే ఒకటి రెండు నిమిషాలు అయిపోతాయి. సో చాలా మంది అనుకుంటారు ఇది పెట్టడం వల్ల ఆగిపోయిందని. కొన్నిసార్లు ఇది హానికరం కూడా. ఎలా అంటే ఇప్పుడు స్పృహల్లో ఉండరు వీళ్ళు ఫిట్స్ వచ్చేటప్పుడు చిన్నపిల్లలు. మనం నోట్లో ఏదైనా వస్తువులు పెట్టినప్పుడు పొరపాటుగా అది గొంతులో అడ్డుపడి ప్రాణానికి ప్రమాదం కావచ్చు. సో ఫిట్స్ వస్తున్న పిల్లల్లో నోట్లో వాళ్ళు మొత్తం స్పృహలో వచ్చే వరకు నోట్తో ఏం పెట్టద్దండి నోట్లో.
1: డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలకి మీరు చెప్పారు రెండు నిమిషాలు ఆటోమేటిక్ గా తగ్గిపోతుందని, అలా తగ్గిపోతే ఓకేనా లేకపోతే ఇంకేమన్నా ఇంట్లో ప్రథమ చికిత్స లాంటివి చేయొచ్చా, చేస్తే ఎలాంటివి చేయాలి?
0: ఖచ్చితంగా ఫిట్స్ వచ్చే ప్రతి ఫ్యామిలీలో కూడా అంటే పిల్లలు ఉన్న ఫ్యామిలీలో ఫస్ట్ ఎయిడ్ ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి, ప్రథమ చికిత్స. సో ఇందులో ముఖ్యమైన విషయాలు రెండు మూడు ఉన్నాయండి. సో ఫిట్స్ వస్తున్నప్పుడు ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే ఫిట్స్ వస్తున్నాయో అక్కడి నుంచి కొంచెం ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టండి పిల్లవాడిని లేదా పాపని. ఇది ఎందుకంటే ఆ చేతులు కాళ్ళు కొట్టుకున్నప్పుడు తగులుకొని దెబ్బలు తగలకుండా. సో ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి రెండు మూడు నిమిషాల వరకు మనం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మటుకు అవెంతకవే తగ్గిపోతాయి. ఒకవేళ మూడు నిమిషాల్లో కూడా ఫిట్స్ తగ్గకపోతే ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఒకటి స్ప్రే వస్తుంది, ముక్కులో చేసే స్ప్రే, మెడజోలాం స్ప్రే అంటాం. ఇది చాలా చోట్ల డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు రాస్తారు, ఇది ప్రిస్క్రిప్షన్లో రాసి పెడతారు. ఒకవేళ ఎక్కువసేపు ఫిట్స్ వస్తే ఈ ముక్కులో ఒక స్ప్రే చేస్తే తొందరగా ఆగిపోతాయి అని.
1: డాక్టర్ గారు, ఇప్పుడు అలా స్ప్రే చేసిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎంతసేపటిలోపు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది?
0: సో ఫిట్స్ కనుక ఆగిపోతే అంటే మనకు ఫిట్స్ ఆగిందని ఎలా తెలుస్తుంది? జనరల్గా ఫిట్స్ వచ్చినప్పుడు కళ్ళు తెరుచుకొని ఉంటాయి కానీ రెస్పాండ్ అవ్వరు. సో కళ్ళు మూసుకున్నారంటే ఫిట్స్ ఆగిపోయినట్లు లెక్క. సో పిల్లలు ఫిట్స్ ఆగిన తర్వాత బ్రీతింగ్ కరెక్ట్గా అంటే శ్వాస కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా గమనించండి. శ్వాస తీసుకుంటున్నారు కానీ మత్తుగా ఉన్నారంటే ఒక అర్ధగంట గంట సేపు మనం వాళ్ళని రెస్ట్ తీసుకొనివచ్చు. ఎందుకంటే బ్రెయిన్ అలసిపోయి ఉంటుంది కాబట్టి అది రెస్ట్ తీసుకుని ఒక వన్ అవర్లో జనరల్గా రికవర్ అవుతారు. ఒకవేళ ఫిట్స్ కంటిన్యూ అవుతున్నాయి స్ప్రే చేసిన తర్వాత అంటే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం మంచిది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మూర్చ ఉన్న పిల్లలు లేదా మూర్చతో దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్లాలంటున్నారు, అడ్మిట్ అయిన తర్వాత పిల్లలకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది?
0: సో ఫిట్స్ లో ఎలా అయితే చాలా రకాలు ఉంటాయో, చాలా కారణాలు ఉంటాయో, సో అందరికీ ఒకే ట్రీట్మెంట్ లేదా ఇంత డ్యూరేషన్ లేదా ఇన్ని నెలలు సంవత్సరాలు ఉంటుందనే చెప్పడం కష్టం. సో ఫిట్స్ వచ్చినప్పుడు అది జ్వరం వల్ల వచ్చిందా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫెక్షన్ కానీ, కొంతమంది పిల్లలకి కాల్షియం లోపం వల్ల రావచ్చు, షుగర్ లెవెల్స్ తగ్గినట్టు రావచ్చు. సో సాధారణంగా మొదటగా చేసే పరీక్షలు రక్త పరీక్షలు ఉంటాయి, ఇవన్నీ టెస్ట్ చేయడానికి ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ. తర్వాత ఒకవేళ వీటిల్లో మనకేం కారణం తెలియలేదు అన్నప్పుడు

0: ముఖ్యంగా రెండు టెస్టులు చెప్తారు. ఒకటి బ్రెయిన్ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్, రెండోది ఈఈజీ అనే టెస్ట్. సో చాలామంది ఒక అపోహ ఏంటంటే మనకు ఫిట్స్ ఉన్నాయా లేదా అనేది టెస్టులు చేస్తే తెలుస్తుంది, పరీక్షలు చేస్తే తెలుస్తుంది అనేది. ఇది అపోహ. ఎందుకంటే ఆ వచ్చిన ప్రాబ్లం ఫిట్సా కాదా, మూర్చ రోగమా కాదా అనేది మనకు ఆ లక్షణాలను బట్టే చెప్పగలుగుతారు డాక్టర్స్. అయితే కారణం ఏంటని తెలుసుకోవడానికి మాత్రమే ఈ టెస్ట్లు అవసరం పడతాయి. సో దాన్ని బట్టి ఒకసారి మనకి ఇది ఫలానా ప్రాబ్లం, దీనివల్ల ఫిట్స్ వచ్చాయని కారణం బయటపడిన తర్వాత కొన్ని కొన్ని రోజులు లేదా వారాలు మెడిసిన్స్ వాడి ఆపే పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు 2 లేదా 3 సంవత్సరాలు వాడే ఉంటాయి. చాలా అరుదుగా జీవితాంతం కూడా వాడే పరిస్థితులు ఉంటాయండి.
1: ఓకే, అంటే ఎలాంటి పరిస్థితుల్లో జీవితాంతం వాడే పరిస్థితులు వస్తాయి, అంటే ఎలాంటి పిల్లలకు ఇలాగా జీవితాంతం కంటిన్యూ అవుతుంది డాక్టర్ గారు?
0: సో చిన్నపిల్లల్లోనే మన మూర్ఛ గురించి మాట్లాడుకుంటే 70-80% పిల్లల్లో జీవితాంతం మందులు వాడే అవసరం ఉండదు. సో వాళ్ళకి 2 లేదా 3 సంవత్సరాలు గనక ఫిట్స్ రాకపోతే మందులు మనం ఆపేయగలుగుతాం. చాలా తక్కువ మందికి 5-10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కూడా అవసరం పడుతుంది. కొన్ని జన్యుపరంగా వచ్చే మూర్ఛ రోగాలు ఉంటాయి, వాటిల్లో లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. కానీ అవి చాలా అరుదుగా చూస్తాం అటువంటి ఫిట్స్.
1: అంటే డాక్టర్ గారు, జన్యుపరంగా వచ్చే పిల్లలకి మెయిన్ వంశపారంపర్యంగా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల జన్యుపరంగా మూర్ఛ అనే ఫిట్స్ వంటి రోగం వస్తుందా?
0: జన్యుపరంగా మూర్ఛ రోగం వచ్చే పిల్లల్లో కొన్ని వంశపారంపర్యంగా అంటే తల్లిదండ్రుల్లో కానీ లేదా అంతకుముందు తరాల్లో ఎవరికైనా ఫిట్స్ ఉన్నా కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ముందు తరాల్లో ఎవరికి మూర్ఛ రోగం లేకున్నా కూడా ఫిట్స్ రావచ్చు, వాళ్ళకి జన్యు ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి. ఇవి ఎక్కువ భాగం మేము చూసేది పుట్టిన పిల్లలు లేదా ఫస్ట్ 1-2 నెలల్లో వయసు ఉన్నప్పుడే మనకు తెలిసిపోతాయి ఇవి.
1: మీరు వింటున్నారు చిన్న పిల్లల్లో ఫిట్స్ లేదా మూర్ఛ రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నంబర్కు కాల్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ వ్యాధి లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు 6 ఇయర్స్ లోపు తగ్గిపోయే పిల్లలకి ఇంకా మందులు కంటిన్యూ చేయవలసి వస్తుందా లేకపోతే అక్కర్లేదంటారా?
0: జ్వరంలో మాత్రమే ఫిట్స్ వచ్చే పిల్లల్లో కంటిన్యూగా మందులు అవసరం పడదు. సో వాళ్ళకి ఏం చెప్తామంటే ఓన్లీ జ్వరం వల్లనే ఫిట్స్ వస్తున్నాయి కదా, ఆ జ్వరం ఉన్న 2-3 రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో ఫిట్స్ రాకుండా ఆ 3 రోజులకు మాత్రమే ఒక మందు రాసిస్తాం. సో జ్వరం మందుతో పాటు ఈ ఫిట్స్ మందు 3 రోజులు వాడండి, ఆపేసేయండి. సో వీళ్ళకి జనరల్గా 6 సంవత్సరాల తర్వాత ఫిట్స్ ఆగిపోతాయి రావడం.
1: హలో,
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, మేము గోన్గొప్పల గ్రామము, నిజామాబాద్ జిల్లా మేడం. అయితే చిన్న పిల్లలు అంటారు కదా, అయితే తల్లికి ఉంటే పిల్లలకు కూడా వస్తుందా అనేది ఒక ప్రశ్న. ఎంత వయసు వారికి అంటే 5 సంవత్సరాల 10 సంవత్సరాల?
0: ఫిట్స్ రావడానికి ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు అండి. అంటే పుట్టిన పిల్లల నుంచి 60-70 సంవత్సరాల వృద్ధుల వరకు ఫిట్స్ రావచ్చు. మీరు అడిగిన 2వ ప్రశ్న తల్లికి ఉంటే బిడ్డకు ఫిట్స్ వస్తాయా అని, చాలా సార్లు అంటే 90-95% కేసుల్లో తల్లికి ఉంటే బిడ్డకు రావు. చాలా తక్కువ మందికి అలా జరుగుతుంది తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం అనేది.
2: సరే, ఇప్పుడు తండ్రికి ఉంటే బాబుకి వస్తుందా?
0: తండ్రికి ఉన్నా తల్లికి ఉన్నా కూడా చాలా తక్కువ మందికి పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుందండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డాక్టర్ గారు, ఇప్పుడు అంటే ఈ ఫిట్స్ సమస్యలు ఉన్న పిల్లలు, మూర్ఛ రోగం ఉన్న పిల్లలు సాధారణ పిల్లల్లాగా లైఫ్ను లీడ్ చేయొచ్చు, అంటే స్కూల్కి వెళ్ళడం కానీ, ఆటలాడడం కానీ, మిగతా పిల్లలతో కలిసి యాక్టివ్గా అన్నింటిలో పార్టిసిపేట్ చేయొచ్చా?
0: ఖచ్చితంగా అండి. ఇందులో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఫిట్స్ ఒకరికి ఉంటే ఇంకొకరికి అంటువ్యాధి లాగా ఉంటుంది అనేది ఒక చాలా మందికి అపోహ. ఇది ఖచ్చితంగా తప్పు, కరెక్ట్ కాదు. ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. వాళ్ళు మిగతా పిల్లలు ఏవేవైతే యాక్టివిటీస్ చేస్తారంటే స్కూల్స్లో ఆడుకోవడం కానీ స్పోర్ట్స్ కానివ్వండి స్విమ్మింగ్ కానీ ఇవన్నీ చేయొచ్చు. అయితే అవి సూపర్విజన్లో, అంటే ఎవరన్నా ఒకరు పెద్దవాళ్ళు వాళ్ళని గమనిస్తూ ఉండాలి, అంటే ఆ పరిస్థితులు ఏమైనా ఫిట్స్ వస్తే ప్రమాదకరం కాబట్టి. సో వాళ్ళన్నీ ఖచ్చితంగా అన్ని చేయొచ్చు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నా పేరు వాణి, నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను.
1: చెప్పండి వాణి గారు.
3: మేడం, పిల్లలకు నైట్ టైంలో కొంచెం ఫీవర్ ఉంటుంది మేడం, ఈ మధ్య ఆ ఫీవర్ కాస్త కొంచెం ఎక్కువ అయితే ఈ టైంలో సడన్ గా మేము ఏం చేయాలో మాకు అర్థం కాదు. హాస్పిటల్ తీసుకెళ్ళమంటే నియర్ బై ఉండదు కదా మేడం, అప్పటికప్పుడు సడన్ గా ఫీట్స్ వస్తున్నాయి. అసలు ఆ టైంలో ఏం చేయాలి కూడా మాకు తెలియట్లేదు మేడం. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ ఇలా జరిగింది, సడన్ ఒక 5 మినిట్స్ తర్వాత తగ్గిపోయింది, కొంచెం టెన్షన్ అయింది మేడం మాకు.
0: నమస్తే అండి, అదే ఇంతకు ముందు చెప్పినట్లు చిన్నపిల్లల్లో జ్వరం సడన్ గా పెరిగిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి ఇది ఓన్లీ జ్వరం వల్లనే వస్తుందా ఇంకా వేరేమన్నా కారణం ఉందా కనుక్కోండి. ఇంతకుముందు చెప్పినట్లు జ్వరం వల్లనే వచ్చేటట్లయితే ఒక 2 లేదా 3 రోజులు ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు జ్వరం మందుతో పాటు పారాసెటమాల్ కానీ వేసినప్పుడు దాంతోపాటు ఫిట్స్ మందు కూడా ఒక 3 రోజులు వాడితే 90% కేసుల్లో మనం మళ్ళీ ఫిట్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఎప్పుడు జ్వరం వచ్చినా ఈ జాగ్రత్త తీసుకోవచ్చు మీరు.
1: హలో
4: సార్, నమస్తే సార్.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కిరణ్ కుమార్ అండి, ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి కిరణ్ గారు.
4: మా చెల్లికి 14 సంవత్సరాలు అప్పుడు ఒకసారి వచ్చింది ఫిట్స్, మామూలుగా కాలు చేతులు కొట్టుకున్నది. అప్పటి నుంచి మెడిసిన్స్ వాడుతున్నాము, 6-7 ఇయర్స్ వరకు వాడినాము, మళ్ళీ ఒక 2 ఇయర్స్ వాడలేదు మధ్యలో. మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్ గా వాడుతున్నాము. అయితే మామూలు ఎక్కువ కాకుండా చిన్నగా వస్తుంది. ఎట్లా అంటే కూర్చున్న దగ్గరే ఉండి నోట్లో నుంచి సెలైవా లాగా వస్తుంది సార్. అది ఏం జరిగింది అనేది అప్పుడు చెల్లిక సమయంలో గుర్తుండట్లేదు, 1 or 2 మినిట్స్ ఉంటది. అయితే ఇటువంటి దానికి మెడిసిన్స్ కంటిన్యూషన్ వాడాలా లేదంటే
0: మరి డాక్టర్ గారిని కలిసినప్పుడు ఈ ఫిట్స్ రావడానికి కారణం ఏంటని చెప్పారా అండి?
4: అలా ఏం చెప్పలేదు, రిపోర్ట్స్ చూశారు. రిపోర్ట్స్ చూసిన తర్వాత తగ్గిపోతుందిలే ఒక 3 సంవత్సరాల వరకు అని అన్నారు. 3 సంవత్సరాలు కంటిన్యూగా మెడిసిన్స్ వాడాం సార్. వాడిన తర్వాత కూడా తగ్గుతుందంటే తగ్గలేదు, మళ్ళీ వేరే హాస్పిటల్కి వెళ్ళాం 3 సంవత్సరాల తర్వాత. అలా
0: సో ఇది ముఖ్యమైన విషయం అండి, ఏంటంటే ఇప్పుడు ఫిట్స్ దేని వల్ల వస్తున్నాయి, మూల కారణం ఏంటి అనేది మనం కనుక తెలుసుకోగలిగితే ఎన్ని సంవత్సరాలు మందులు వాడాలి. అండ్ కొంతమందికి మనకు టెస్ట్లలో స్కాన్లో ఈజీలీ ఏం రాకపోవచ్చు, కొన్ని జన్యుపరంగా వచ్చేవి ఉండొచ్చు, వాటిల్లో లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా వాడే ఒక పరిస్థితి ఉండొచ్చు. సో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం మీరు డాక్టర్ గారిని కలిసినప్పుడు దీనికి మూల కారణం ఏంటి ఇది దీని గురించి ఒకసారి చర్చించండి.
4: సరే సార్, ఇప్పుడు మామూలుగా బేబీ పిల్ 100 mg వాడుతున్నాం సార్ మేము.
0: అదే అండి, మీ డాక్టర్ గారు ఏదైతే మందు చెప్పారో అది ఖచ్చితంగా కంటిన్యూ చేయండి.
4: అప్పుడప్పుడు అలా అవుతుంది సార్, మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఎందుకని అడుగుదామని కాల్ చేశాను.
0: అంటే మందు వాడుతున్నా తగ్గట్లేదంటే ఆ మందు డోస్ తక్కువ ఉండొచ్చు, లేదా ఆ మందు పనిచేయకపోతుండొచ్చు. సో ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలిసినప్పుడు ఇవి చర్చించాలి, ఏంటంటే ఇవి ఏ రకం ఫిట్స్, ఎందుకంటే ఫిట్స్ ఒక రకం ఉండదు, రకరకాలుగా ఉంటాయి. కొన్ని రకాల ఫిట్స్కి కొన్ని మందులు పనిచేస్తే కొన్ని పనిచేయవు. సో ఇవి ఒకసారి మీరు డిస్కస్ చేయండి డాక్టర్ గారితో.
4: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: నమస్తే.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
0: నమస్తే అండి. నమస్తే అండి. ఎవరికైనా రావచ్చు అండి, పుట్టిన పిల్లల నుంచి 70, 80, 90 సంవత్సరాల వృద్ధుల వరకు రావచ్చు.
1: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్చ రోగం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి చిన్నపిల్లల్లో ఫిట్స్ లేదా మూర్చ వ్యాధి గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
6: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, మా పిల్లలకి ఇది ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ చూపించామని మీరు కూడా చెప్పారు, దాని అసలు ఎందువల్ల వస్తుంది అనేది, ఆ ప్రాబ్లం ఏంటనేది ముందు గుర్తించమని అంటున్నారు. అంటే చాలా మంది ఏంటంటే చిన్న పిల్లలకు ఏది వచ్చినా ముందుగా తీసుకెళ్లేది పీడియాట్రిషియన్ దగ్గర. అంటే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని పీడియాట్రిషియన్ దగ్గరకు తీసుకెళ్లాలా, లేదంటే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాలా? ఎవరు పీడియాట్రిషియన్స్ కూడా ఈ సమస్యని హ్యాండిల్ చేయగలుగుతారు?
0: సో చాలా మంది పిల్లలకి ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు, జ్వరం కానివ్వండి వేరే సాధారణ జబ్బులు వచ్చినా కూడా, చాలా మందికి అందుబాటులో ఉన్నది చిన్నపిల్లల డాక్టరే. సో ఫస్ట్ ఖచ్చితంగా పిల్లల డాక్టర్ని కలవండి. కొద్ది వరకు చిన్నపిల్లల డాక్టర్లు వాటిని పరిష్కరించగలుగుతారు. స్పెషల్గా ఇప్పుడు జ్వరంతో వచ్చే ఫిట్స్ కానివ్వండి, లేదా పుట్టిన పిల్లల్లో వచ్చే ఫిట్స్ కానీ, ఇవన్నీ చేయగలుగుతారు. కొన్ని కేసెస్ మాత్రం కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే ఒక మెడిసిన్, రెండు మెడిసిన్ ఇచ్చిన తర్వాత, రెండు మందులు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఫిట్స్ కంట్రోల్ అవ్వవు. అటువంటి వాటికి, కొంచెం క్లిష్టమైన వాటికి ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని సంప్రదించడం మంచిది.
1: ఓకే, అంటే ఇప్పుడు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్నే సంప్రదించాలా, నార్మల్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా ఈ ప్రాబ్లమ్స్ చూస్తారా?
0: కొద్ది వరకు పెద్దవాళ్ళకు చూసే న్యూరాలజిస్ట్లకు కూడా ఈ మూర్ఛరోగం గురించి, చిన్నపిల్లల్లో వచ్చే మూర్ఛరోగం గురించి అవగాహన ఉంటుంది. బట్ కొన్ని స్పెషల్గా మరీ చిన్నపిల్లల్లో వచ్చేవంటే, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చే పిల్లల ఫిట్స్ కానివ్వండి, జన్యుపరంగా వచ్చే మూర్ఛరోగాలు కానివ్వండి, వీటికి కొద్దిగా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్లకి కొంచెం అవగాహన ఎక్కువగా ఉంటుంది.
1: హలో,
7: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటో.
7: మా బాబుకి 13 ఇయర్స్ ఇట్లనే డిహైడ్రేషన్ అయ్యి జ్వరం వచ్చింది మేడం మా బాబుకి.
0: ఓకే,
7: అయితే రాత్రి మేము ఇక్కడ షాప్ లో ఉంటాం, నేను మా వైఫ్. రాత్రి ఇంటికి 9:30 వెళ్ళే వరకు ఇట్లా తిరిగి పడిపోయాను, కింద పడిపోయాడు.
0: ఓకే,
7: మన ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే బాబుకి తనకి అనందించలేదంటే నర్స్ ఏం చేసింది, కిరణ్ ఇచ్చిస్తుంది. నర్స్ వచ్చి అన్నమ్మించలేవు అని చెప్పి కొంచెం అన్నం పెట్టగానే తిన్నే కొంచెం బ్రిస్ట్లోకి వచ్చేసింది బాబుకి. ఇప్పుడు మన తారనాథ సురక్ష హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే బాబుకి ఫిట్స్ వస్తున్నాయి, మందులు వాడాలని చెప్పేసి ఈఎంఐ చేయించారు. ఎంఆర్ఐ
0: చేయించారు
7: సార్. ఇంకోటి మీరు ఇంకోటి టెస్ట్ చేసింది సార్, మీరు ఇప్పుడు 2 టెస్ట్లు చెప్పింది కదా,
0: ఈజీ ఉంటుంది.
7: అయితే ఇది కొన్ని రోజులు వాడాలని చెప్పేసి లిబిపిల్ 500 mg రాసింది సార్ వాళ్ళు.
0: ఓకే,
7: అయితే ఇప్పుడు 2-3 ఇయర్స్ వాడుతున్నాం ఇప్పుడు. అయితే ఇప్పుడు వస్తుంది సార్ అప్పుడప్పుడు, ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా వస్తుంది.
0: ఓకే, సో ఒకవేళ మందు వాడుతున్నా కూడా ఇంకా ఫిట్స్ వస్తున్నాయంటే, ఇంతకు ముందు చెప్పుకున్నట్లు అది డోస్, అంటే తన బరువు బట్టి డోస్ సరిపోకపోతుండొచ్చు, లేదా అవి ఫిట్స్ ఏ రకం ఫిట్స్ అనేది కరెక్ట్ గా నిర్ధారణ అయిందా లేదా అనేది కూడా చూసుకోవాలండి.
7: అయితే ఇప్పుడు దాని గురించి ఏమైనా
0: ఫిట్స్ వచ్చే వాళ్ళకి పథ్యం అయితే ఏమి ఉండదండి. మామూలుగా మనం తిన్నట్లు అన్ని ఆహారం తినచ్చు, పథ్యం ఏమి ఉండదు. అయితే ముఖ్యంగా అలా ఏం లేదండి, మామూలుగా మనం తిన్నట్లు అన్ని రకాల ఫుడ్స్ తినచ్చు. నిద్ర కరెక్ట్ గా ఉండేటట్లు చూసుకోండి. నిద్ర కరెక్ట్ గా ఉండాలండి. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్ ని కలిసి ఇవి ఏ రకం ఫిట్స్, దేని వల్ల వస్తున్నాయి, ఇవి ఒకసారి చర్చించండి.
8: మంచి డాక్టర్ కి చూపెట్టాము, అయితే ఆయన 2 ఇయర్స్ 3 ఇయర్స్ 2 టాబ్లెట్స్ వాడమన్నాడు. తర్వాత ఒక 3 ఇయర్స్ అయినాక 1 టాబ్లెట్ వాడమన్నాడు. ఇప్పుడు 1 వాడుతున్నాము, కానీ ఎప్పుడైనా ఆయన బియ్యం గానీ ఏదైనా మసాలా ఫుడ్ తిన్నా గానీ అమ్మో మరి డేంజర్ పోతుంది, కింద పడిపోతాడు. చూస్తున్నా గానీ కింద పడి కొట్టుకుంటాడు, నాకైతే ప్రాణం తీసిపోతుంది. అది ఇంకో హాస్పిటల్ చూపించమంటారా, లేకపోతే ఫస్ట్ చూపెట్టిన దగ్గర తీసుకెళ్ళమంటారా?
0: అదే అంటే ఇప్పుడు మందు వాడుతున్నా వస్తున్నాయంటే అది పూర్తి కంట్రోల్ అవ్వలేదు అని ఒక్కసారి నరాల డాక్టర్ కానీ చిన్నపిల్లల నరాల డాక్టర్ కానీ ఒక్కసారి చూపించండి.

0: అప్పుడు ఈసీజీ అంటే చూస్తాది అది తీపిచ్చినాం కొంచెం బ్రెయిన్ లా అంటే మాది మేనరికం అనమాట కొంచెం బ్రెయిన్ లా నరము ఏదో చిన్న మీద ఉంటది అంట కదా తక్కువ ఉంటదే అన్నాడు దాని వల్ల కూడా వస్తుందంటదా
1: అంటే చాలా లేదు అలా అని తగ్గదని కాదు అది అంటే మీ బాబుకు దేని వల్ల వస్తుంది అనేది ఖచ్చితంగా నిర్ధారణ అయితే దాని గురించి మనం చెప్పొచ్చు ఎన్ని సంవత్సరాల వరకు తగ్గే అవకాశం ఉంది అని.
0: అంటే తెలివి కూడా అంత ఉండదు బ్రెయిన్ నరం వల్ల కొంచెం తెలివి తక్కువ ఉంటదేమో అని అనుకుందాం ఇది మేనరికం పిడితే ఖచ్చితంగా తగ్గుతుంది కదా మందులను బట్టి.
1: అదే ఇప్పుడు మీరు వాడుతున్న మందులే కాకుండా ఇంకా చాలా మందులు ఉన్నాయి ఇప్పుడు చివరి 4-5 సంవత్సరాల్లో కొత్త మందులు కూడా వచ్చాయి ఇవి కాకుండా కొంతమందికి ఆపరేషన్ ద్వారా ఫిట్స్ తగ్గే అవకాశం ఉంటుంది కొంతమందికి ఆహారంలో మార్పులు చేసి కూడా ఫిట్స్ తగ్గించవచ్చు ఇవన్నీ అవకాశం ఉంది మీరు అంటే మీ బాబుకి దేని వల్ల వస్తుంది అనేది ఒకటి ఖచ్చితంగా నిర్ధారణ అయితే ఇంకా స్పష్టంగా చెప్పవచ్చు మనం.
2: మీరు మీకు బాగా ఫేమస్ ఉన్న పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అమ్మ ఆయన మీకు గైడ్ చేస్తాడు మంచి
0: ఫేమస్ ఉన్న దగ్గరికి వెళ్ళాం మేడం.
2: పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కే చూపించారా మీరు పీడియాట్రిషియన్ కి చూపించారా పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ కి చూపించారా? హలో నమస్తే అండి మీ పేరండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి.
3: నమస్తే సార్ ధన్యవాదాలు మీరు చక్కగా చేస్తున్నారు. అయితే నేను అడగాల్సిన ఇందాక ఒక ముందు కాలర్ అడిగారు అయితే పెద్దవాళ్ళన్నీ చెప్పగలరు ఏమైనా సింటమ్స్ తెలుస్తాయా అంటే ఫీవర్ రాగానే వీళ్ళకి వస్తాయని చిన్న పిల్లల సింటమ్స్ తెలుస్తాయా రాకుండా ఏం ఫుడ్ తీసుకోవాలి వచ్చాక ఏం జాగ్రత్త తీసుకోవాలి?
1: సంతోషం మ్యామ్ అంటే మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు చాలా మందికి చిన్నపిల్లల్లో మీరు అన్నట్లు వాళ్ళకి చెప్పలేరు అయితే కొంతమంది పిల్లల్లో కొంచెం సడన్ గా డల్ గా అవడం కొంచెం కామ్ గా ఇలా కూర్చోవడం ఇట్లాంటివి కొంతమంది పిల్లలకి ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలకి కొన్ని రకాల స్మెల్ అంటే కొంచెం వాసన లాగా అనిపించడం లేదా కొన్ని బ్లాక్ అయినట్లు అంటే మబ్బుగా అయినట్లు అనిపించడం కొంతమందికి ఇలా కూడా జరుగుతుంది. సో అది కొంతమందికి ఉంటుంది కొంతమంది చెప్పలేకపోతారు సడన్ గా వచ్చేస్తే. సో వచ్చినప్పుడు ఏం చేయాలి అని మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స ఏం చేయాలి. వచ్చిన తర్వాత ముఖ్యంగా నేను చాలా మంది తల్లిదండ్రులకి ఇదే చెప్తాను ఏంటంటే టెన్షన్ పడద్దు ఎందుకంటే 1-2 నిమిషాల్లో ఫిట్స్ ఆగిపోతాయి. మనం టెన్షన్ పడి హడావిడిగా అటు ఇటు పరిగెత్తకుండా వాడి సేఫ్టీ చూసుకోవాలంటే సురక్షితమైన ప్లేస్ లో పడుకోబెట్టడం ఊపిరి కరెక్ట్ గా తీసుకుంటున్నారా లేదా చూడడము తర్వాత ఒక 1/2 గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. ఫిట్స్ వచ్చిందంటే బ్రెయిన్ అలసిపోయినట్లు సో బ్రెయిన్ కి ఒక 1/2 గంట రెస్ట్ ఇస్తే మళ్ళీ లేచి కూర్చుంటారు వాళ్ళు.
3: ఫుడ్ విషయంలో ఒకవేళ ఫీవర్ హై ఉన్నప్పుడు డౌట్ ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి?
1: జనరల్ గా ఫుడ్ వల్ల అయితే ఫిట్స్ వచ్చే అవకాశం ఉండదండి. అంటే మనం మామూలుగా రెగ్యులర్ గా మనం ఇంట్లో ఏమేమి ఫుడ్ తీసుకుంటామో అవన్నీ వాళ్ళకు కూడా పెట్టచ్చు. ఇది పెట్టాలి ఇది పెట్టద్దు పథ్యం అనేం లేదు. అంటే ప్రత్యేకంగా ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ బాగా చెమటలు పట్టుంటే మనం కొంచెం ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టి ఫ్యాన్ వేయచ్చు. బట్ ముఖ్యంగా ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే చాలా మంది వెంటనే నోట్లో నీళ్లు తాపించడము ఇంకేదైనా నోట్లో పెట్టడము చేస్తారు. వాళ్ళు స్పృహలోకి వచ్చే వరకు నోటి ద్వారా ఏమీ పెట్టద్దు ఎందుకంటే అది ఒక్కొక్కసారి గొంతులో పడి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతే ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది. స్పృహలోకి వచ్చిన తర్వాతనే నోటి ద్వారా ఇవ్వండి. నమస్తే.
2: మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో చిన్నపిల్లల్లో ఫిట్స్ అండ్ మోర్చా రోగం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంగి గారు ఆకాశవాణి స్టూడియోస్ లో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 ఈ నంబర్లకు కాల్ చేసి మీరు చిన్నపిల్లల్లో మూర్ఛ సమస్య లేదా ఫిట్స్ సమస్య గురించి నేరుగా డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ని అడిగి సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు ఇందాక ఒక పేరెంట్ అడిగారు అంటే వాతావరణ మార్పుల వల్ల కూడా ఇలా అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుందని అది కూడా ఏమన్నా మూర్ఛ రోగం ఉన్న వాళ్ళకి ఫిట్స్ ఉన్న వాళ్ళకి ప్రభావం చూపుతుందా వాతావరణంలో మార్పులు జరిగినప్పుడు?
1: అంటే సైంటిఫిక్ గా ఎక్కడ ఇది

0: నిర్ధారించలేదు ఇంతవరకు. బట్ కొన్ని ఫుల్ మూన్ న్యూ మూన్ డేస్ వీటిల్లో కొంతమందికి పెరుగుతాయి అనేది ఒక ఎప్పటి నుంచో ఒక పర్సెప్షన్ ఉంది. మేబీ అది కొద్ది వరకు నిజం కావచ్చు. అది కాకుండా వాతావరణంలో అయితే పెద్దగా దీని మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: రంగారెడ్డి జిల్లా మేడం.
1: నమస్తే అండి.
2: డాక్టర్ గారు
0: నమస్తే అండి.
2: నమస్తే డాక్టర్ గారు. మా తమ్మునికి 40 సంవత్సరాలకు క్రిట్ వచ్చిందండి, చిన్నప్పుడు లేకండి.
0: 40 సంవత్సరాలు?
2: 40 సంవత్సరాలకు.
0: ఓకే.
2: అయితే ఇప్పుడు 42 ఉంటారు. అయితే ఆయన మద్యం జ్వరం వాడతారన్నట్టు.
0: ఓకే.
2: అయితే డాక్టర్ చూపించినాం గానీ ఇట్లా మద్యం బంద్ చేయాలంట అని చెప్పింది డాక్టర్ గారు. అయితే బంద్ చేసినాను కూడా ఆయన ఒక మళ్ళా ఓసారి ఇట్లా అది పడిపోసారి పిచ్చిలేసినట్టు అవుతుంది అన్నాడు.
0: అదే అండి, ఇప్పుడు మద్యం తాగడం మంచిది కదా, అందరికి తెలిసిందే మనకి. కానీ అది కాకుండా కూడా వేరే కారణాలు ఉండొచ్చు ఆయనకి ఫిట్స్ రావడానికి. సో మీరు ఒక్కసారి మీ తమ్ముణ్ణి నరాల డాక్టర్ దగ్గరకు చూపించి ఎందుకు ఫిట్స్ వస్తున్నాయి, కారణం ఏంటి కనుక్కొని ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. దానికి తగ్గట్టుగా మందులు వాడాలి.
1: ధన్యవాదాలు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేము జమీకుంట నుంచి, కరీంనగర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాం.
1: చెప్పండి అమ్మా, మీ క్వశ్చన్.
0: నమస్తే అమ్మా.
3: సార్, మా మమ్మీకి నా ఫిట్స్ వస్తాయి సార్, ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు వస్తుంది.
0: వయసు ఎంత?
3: 40 ఉంటుంది.
0: 40 సంవత్సరాలు? ఓకే. అదే ఇప్పుడు ముందు చెప్పుకున్నట్లు ఇంతకు ముందు కాలర్ కూడా అడిగింది ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి ఫిట్స్ రావడానికి. పెద్దవాళ్ళలో ఒకసారి సడన్ గా టెన్షన్ వల్ల కానీ ఒత్తిడికి లోనైనా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు మందులు అవి కరెక్ట్గా వాడుతున్నారా లేదా ఆ ఫిట్స్కి తగ్గట్టు మందులు వాడుతున్నారా లేదా ఇవన్నీ ఒక్కసారి మీరు న్యూరాలజిస్ట్తో కలిసి అవి చర్చించండి.
1: డాక్టర్ గారు, మీరు ఇందాక అన్నారు 6 ఇయర్స్ లోపు పిల్లలు తగ్గిపోతుందని, కానీ కొంతమందికి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలకి ఇది కంటిన్యూ అవుతుంది?
0: సో జ్వరంలో వచ్చే ఫిట్స్ మనం అనుకున్నట్లు 6 సంవత్సరాల లోపల ఆగిపోతాయి. అయితే కొన్ని జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ అంటాం, JME అని, ఇవి సాధారణంగా 10-15 సంవత్సరాలు పిల్లల్లో స్టార్ట్ అవుతాయి. సో వీళ్ళకి లైఫ్ లాంగ్ మందులు వాడే అవసరం ఉంటుందండి. వీళ్ళలో 3 రకాలుగా ఫిట్స్ వస్తాయి. ఒకటి మామూలుగా వచ్చే మూర్చి రోగం, అంటే మన కాళ్ళు చేతులు కొట్టుకోవడం ఇలాగా. రెండోది అబ్సెంట్ సీజర్స్ అంటాం, అంటే సడన్గా కొన్ని సెకండ్స్ పాటు ఏం చలనం లేకుండా లాగిపోవడం. లేదా మైక్లోనిక్ జర్క్స్ అంటాం, అంటే సడన్గా మనకు షాక్ కొట్టినట్లు ఉలికి పడినట్లు అవ్వడం. సో ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ ఎపిలెప్సీ, జువెనైల్ మైక్లోనిక్ ఎపిలెప్సీ లేదా JME అంటాం. సో ఇది లైఫ్ లాంగ్ కూడా వీళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అందుకే ఖచ్చితంగా మందులు వాడాల్సి ఉంటుంది.
1: ఓకే. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: దీపా అండి, నేను హైదరాబాద్ రాంపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి దీపా గారు.
0: నమస్తే.
4: నమస్తే డాక్టర్. అది మా పాపకి మొన్న ఒకసారి కొంచెం లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా షివరింగ్ లాగా వచ్చింది డాక్టర్. అప్పుడు చూపించాము, అది షర్జన్ ఎఫెక్ట్ అన్నారు. కాకపోతే అప్పుడు ఒకటి చెప్పడం మర్చిపోయాను డాక్టర్ కి. అప్పుడు బాబు ఒక 2 మంత్స్ ముందు కొంచెం డీహైడ్రేట్ అయ్యాడు, దాని వల్ల అట్లాంటి ఎఫెక్ట్ ఏమైనా అయ్యింది? వచ్చాం వాటర్ కంటెంట్ బ్రెయిన్ కి తగ్గటం వల్ల ఏమన్నా అట్లాంటి సింటమ్స్ వస్తున్నాము? అదొకటి. ఇంకొకటి, అది ఈజీ తీసిస్తే అది నార్మల్ గానే వచ్చింది డాక్టర్. ఆ టైంలో ఆ మూమెంట్ రాలేదు కాబట్టి అది ఫిట్ కాదన్నారు. సో అది ఫిట్, అది ఫిట్ కి సంబంధించింది కాదా ఇంకా? అసలు ఎఫెక్ట్, సర్జింగ్ ఎఫెక్ట్ అసలు ఎందుకు వస్తుంది పిల్లలకి? వస్తే అది 1.5 ఇయర్ లో తగ్గిపోతుంది అన్నారు. అది ప్రోగ్రెస్ అవుతుందా లేదా, దాన్ని ఎలా తెలుసుకోవాలి, దాని వల్ల బేబీ ఫ్యూచర్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏంటి అని తెలుసు.
0: రైట్. సో మీరు ఒక ముఖ్యమైన క్వశ్చన్ అడిగారు, ఏంటంటే ఈజీ నార్మల్ వచ్చింది మరి ఫిట్సేనా కాదా అని. సో దీనికి మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఇప్పుడు టెస్ట్లు చేసేవంటే ఈజీ కానివ్వండి, MRI కానీ, దాన్ని బట్టి మనం ఇది ఫిట్సా కాదా అని చెప్పాం. ఫిట్స్ అని ఎలా చెప్తామంటే ఆ లక్షణాలను బట్టి, అంటే అది వచ్చిన టైంలో కాళ్ళు చేతులు ఇవి కదలికలు ఎలా ఉన్నాయి, స్పృహలో ఉన్నారా లేదా, కళ్ళు ఎలా ఉన్నాయి, తెచ్చుకొని ఉన్నారా, మూసుకొని ఉన్నారా, ఎంతసేపు పలకుండా ఉన్నారు, ఏ పరిస్థితిలో ఈ జరిగింది, ఇవన్నిటిని బట్టి ఆ వచ్చింది ఫిట్సా కాదా అనేది 90% కేసుల్లో చెప్పగలుగుతాం. మరి టెస్ట్లు ఎందుకు చేస్తాము అంటే ఫిట్స్ దేని వల్ల వచ్చాయి, సో ఫిట్స్ వచ్చాయా లేదా ఫిట్సా కాదా అనేది ఫస్ట్ మనం ఆ లక్షణాలను బట్టి, అయితే ఎందుకు వచ్చాయనేది తెలుసుకోవడం కోసం, ఏ రకమైన ఫిట్స్ అనేది తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్లు చేస్తాం, ఈజీ ఎంఆర్ఐ. సో ఫిట్స్ వచ్చే వాళ్ళలో కూడా ఈజీ నార్మల్ రావచ్చు, ఎందుకంటే ఈజీ జనరల్గా చేసేది 30 నిమిషాలు లేదా 40 నిమిషాలు టెస్ట్ చేస్తాం. సో ఆ టైంలో బ్రెయిన్ యాక్టివిటీ అంతా నార్మల్గా ఉన్నంత మాత్రాన ఫిట్స్ లేదని కాదు. నాకు అర్థమైంది మీరు చెప్పేది, షడ్డరింగ్ అనేది ఫిట్స్ లక్షణాలు కాదు, అవి నార్మల్ గానే ఆటలాగా పిల్లలు చేసే మూమెంట్స్, అవి దానికి ఏం మందులు వాడాల్సిన అవసరం లేదు, టెస్ట్లు కూడా అవసరం లేదు.
4: అది రాను ప్రోగ్రెస్ అవుతుంటే ఎట్లా తెలుసుకోవాలి?
0: లేదమ్మా, అది 1.5-2 సంవత్సరాల లోపల అవంతకి అవి ఖచ్చితంగా ఆగిపోతాయి, ఏ మందులు వాడన అవసరం లేదు వాటికి. రావచ్చు, మీరు అస్సలు దాని గురించి అస్సలు కంగారు పడాల్సిన పని లేదు, అవి ఖచ్చితంగా తగ్గిపోతాయి. నమస్తే
1: డాక్టర్. ఇప్పుడు ఫిట్స్ లేదా మూర్చ రోగం ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: సో ఫిట్స్ వచ్చి మందులు వాడుతున్న పిల్లల్లో ఒకటి ఖచ్చితంగా మందు మిస్ అవ్వకుండా వాడడం. జనరల్ గా స్కూల్కి వెళ్లే పిల్లలకైతే ఒక డోస్ మార్నింగ్ ఉంటుంది వెళ్లే ముందు, తర్వాత ఒకటి సాయంత్రం కానీ రాత్రి పడుకునే ముందు ఒక డోస్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఒక డోసే కూడా వాడతాం, ఓన్లీ నైట్ పడుకునే ముందు ఒక డోస్ అని కూడా. సో మందు మిస్ అవ్వకుండా వాడడం ఒకటి చాలా ముఖ్యమైనది. మేము చాలాసార్లు గమనించింది ఏంటంటే మందు రాసి పంపిస్తాం, తర్వాత ఒక 3 నెలల తర్వాత రండి అని చెప్తాం. సో కొంతమంది ఏం చేస్తారంటే 3 నెలలకు మందు ఆపేస్తారు, కానీ వచ్చేది 4వ నెల 5వ నెల వస్తారు, అది కరెక్ట్ కాదు. సో ఈవెన్ డాక్టర్స్ ఎప్పుడైనా ఒకే ఫిట్స్ ఆగిపోయాయి, కంట్రోల్ అయ్యాయి, మందులు వాడాలి ఆపాలన్నా కూడా సడన్ గా ఆపేయం మనం, కొద్ది కొద్దిగా డోస్ తగ్గించుకుంటూ ఆపేస్తాం, ఇది ఒకటి. రెండోది నిద్ర టైంకి ఉండడం. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా 8 నుంచి 9 గంటలు ఖచ్చితంగా నిద్ర ఉండాలి, నిద్ర సరిపోకపోయినా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఆల్రెడీ ఫిట్స్ మందులు వాడుతూ ఉన్న వాళ్ళు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? అంటే ఇప్పుడు మందుల ద్వారా కాకుండా ఎక్సర్సైజ్ లేకపోతే ఫుడ్ ద్వారా కూడా ఏమన్నా తగ్గించుకోవచ్చా, మిగతా ఏదైనా యాక్టివిటీస్ ద్వారా ఫిట్స్ తగ్గించే అవకాశం ఉందా?
0: సో నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్స్ అంటాం, అంటే మందులు కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఇవి జనరల్ గా ఎవరికి డిస్కస్ చేస్తాం ఈ ఆప్షన్స్ అంటే, 3-4 మందులు వాడినా కూడా ఇంకా ఫిట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, అందులో ఒకటి ఎపిలెప్సీ సర్జరీ అంటాం. ఒకవేళ ఎపిలెప్సీ అంటే ఫిట్స్ దేని వల్ల వస్తున్నాయో ఖచ్చితంగా కారణం తెలిసి కొన్ని ఆపరేషన్ ద్వారా, బ్రెయిన్ ఆపరేషన్ ద్వారా నయమయ్యే ఫిట్స్ కూడా ఉంటాయి, క్యూర్ అయ్యేవి. సో సర్జరీ ఒక ఆప్షన్ ఉంటుంది, అయితే ఇది ఎవరికి ఆపరేషన్తో నయమవుతుంది అనేవి డాక్టర్ మొత్తం ఖచ్చితంగా టెస్ట్లన్నీ చేసిన తర్వాతనే చెప్పగలుగుతారు. రెండోది డైట్ థెరపీ అంటాం, కిటోజెనిక్ డైట్ అని, మోడిఫైడ్ యాట్కిన్స్ డైట్ అని, ఇవేంటంటే ఆహారంలోనే మార్పులు చేసి కూడా ఫిట్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అంటాం, అన్ని రకాల ఫుడ్స్లో ఇవే ఉంటాయి. అయితే మన సాధారణంగా మనం ఇండియన్ డైట్లో 60-70% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఈ స్పెషల్ డైట్స్లో 70-80% ఫ్యాట్స్ ఉంటాయి, మిగతా 20% ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్, అంటే లో కార్బోహైడ్రేట్ హై ఫ్యాట్ డైట్, వీటితో కూడా 50-60% కేసెస్లో ఫిట్స్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
1: మీరు వింటున్నారు చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్యల గురించి ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రమేష్ కోణంకి గారు ఆకాశవాణి స్టూడియోస్లో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు ఫోన్ చేసి చిన్నపిల్లల్లో మూర్ఛ లేదా ఫిట్స్ సమస్య గురించి డాక్టర్ రమేష్ కోణంకి గారు పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు ఇందాక అన్నారు, మీరు చెప్పారు అంటే ఆపరేషన్ కూడా కొంతమందికి చేస్తాం, బ్రెయిన్ సర్జరీ కూడా చేస్తామని, అసలు ఏ ఏజ్ లో చిన్నపిల్లల్లో ఏ వయసు వారికి ఇలాంటి సర్జరీస్ అవసరం పడతాయి?
0: సో ఆపరేషన్ ద్వారా ఎపిలెప్సీని క్యూర్ చేసే అవకాశం కొంతమంది పిల్లలకు ఉంటుంది. అవేంటంటే ఎక్కడన్నా బ్రెయిన్లో పుట్టుకతోనే బ్రెయిన్ ఫోల్డ్స్ అంటే బ్రెయిన్ మడతలు అంటాం కదా, అది ఎక్కడన్నా కొంచెం డిఫరెంట్గా పుట్టుకతోనే ఉంటుంది వాళ్ళకి, కార్టికల్ డిస్ప్లేషియాస్ లేదా కార్టికల్ మాల్ఫర్మేషన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఏంటంటే ఆ బ్రెయిన్ స్ట్రక్చరే కొంచెం తేడాగా ఉంటుంది ఒక పర్టికులర్ ఏరియాలో. సో దాన్ని ఆపరేషన్ ద్వారా ఆ ఏదైతే బ్రెయిన్ భాగం తేడాగా ఉందో దాన్ని తీసేయొచ్చు. ఇది ఒక రకమైన సర్జరీ. దీన్ని ఇది లీషనెక్టమీ అంటాం, అంటే ఆ పర్టికులర్ ఏరియాని తీసేయడం. రెండో రకం సర్జరీ ఏంటంటే ప్యాలియేటివ్ సర్జరీస్ అంటాం, అంటే దాంట్లో ఏది బ్రెయిన్కి సంబంధించిన భాగాన్ని తీసేయము కానీ కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ ద్వారా ఫిట్స్, పెద్ద ఫిట్స్ వచ్చాయి అంటే కొంతమంది సడన్ గా పడిపోయి తలకు దెబ్బలు తగిలించుకుని ఇట్లాంటివి డ్రాప్ అటాక్స్ అంటాం, వాటిని 80-90% క్యూర్ చేసే అవకాశం ఉంటుంది.
1: అంటే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక్కసారి ఆపరేషన్ చేసి అవన్నీ క్యూర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందా లేకపోతే పూర్తిగా నయమవుతుందా?
0: సో ఇది జనరల్ గా క్యూర్ రేట్ ఎంత ఉందంటే మొత్తం కంప్లీట్ గా నయమయ్యే అవకాశం 70-90% అనేది సర్జరీ చేసే ముందే డాక్టర్ చాలా టెస్టులు చేస్తారు. ఎంఆర్ఐ స్కాన్ కాకుండా వీడియో ఈజీ మానిటరింగ్ అని, అంటే 2-3 రోజులు కంటిన్యూగా ఈజీ చేసి ఆ ఫిట్స్ వచ్చేటప్పుడు బ్రెయిన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ భాగంలో వస్తున్నాయి అనేది కానీ, తర్వాత కొన్ని స్పెషల్ స్కాన్స్ పెట్ స్కాన్ అని స్పెట్ స్కాన్ అని, ఈ వీటి ద్వారా సర్జరీకి ముందే కొద్ది వరకు అంచనా వేయగలుగుతారు. కానీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న కేసెస్లో 80-90% వరకు కూడా సక్సెస్ రేట్ ఉంటుంది వీటిల్లో.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మూర్ఛ సమస్య, ఫిట్స్ సమస్య అంటువ్యాధి కాదని తెలిసినా కూడా చాలా మంది ఇప్పటికీ కూడా ఈ ఫిట్స్, మూర్ఛ ఉన్న పిల్లలను దూరంగా ఉంచడం, వాళ్ళని చిన్న చూపు చూడడం జరుగుతుంది. సో ఇలాంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పుడు మనకు మిగతా ఆరోగ్య సమస్యలు ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు డయాబెటీస్ ఉంటుంది, అంటే మధుమేహం, హైపర్ టెన్షన్ ఉంటుంది, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆస్తమా ఉంటారు, అలాంటిదే మూర్ఛ రోగం కూడా. సో ఇది ఎందుకు చాలామంది ఇంత డిస్క్రిమినేషన్ కానీ వివక్ష చూపిస్తారో అర్థం కాదు, ఇది తప్పు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ తింటారు, బీపీ ఉన్నవాళ్ళు టాబ్లెట్స్ తింటారు. సో ఇది కూడా అలాంటిదే, ఇందులో ఏది ప్రత్యేకంగా ఏం లేదు. సో వీళ్ళని మనం తక్కువగా చూడాల్సిన అవసరం అస్సలు లేదు. ముఖ్యంగా స్కూల్స్లో, చాలా స్కూల్స్లో ఈ ప్రాబ్లం నడుస్తుంది. ఏంటంటే వాళ్ళని కొన్ని యాక్టివిటీస్ వద్దని చెప్పడం లేదా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో వద్దని చెప్పడం. సో ఇది కూడా మంచిది కాదు. సో టీచర్స్ కానీ జనరల్ మిగతా వాళ్ళకి నా ఇదేంటంటే మెసేజ్, ఖచ్చితంగా మిగతా ఆరోగ్య సమస్యలలాగా ఇది ఒక సమస్య అంతే, దీనికి ట్రీట్మెంట్ ఉంది.
1: ఓకే డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో ఫిట్స్ సమస్యల గురించి అలాగే మూర్ఛ రోగం గురించి, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తల్లిదండ్రులు ఎలాంటి ప్రథమ చికిత్స విధానాలు పాటించాలి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ టైంలో దీనికి సర్జరీ చేయించాల్సి వస్తుంది, అలాగే మూర్ఛ వ్యాధి వచ్చిన పిల్లల్ని దూరం పెట్టకూడదని, వాళ్ళని అందరిలో భాగంగా కలుపుకోవాలి, ఇది అంటువ్యాధి కాదని చాలా చక్కటి సందేశం ఇచ్చారు. మా శ్రోతలు అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కటి సమాధానాలు చెప్పారండి మీకు. ధన్యవాదాలు రమేష్ కోణంకి గారు, నమస్కారం.
0: నమస్తే అండి.
5: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోదా హాస్పిటల్స్. యశోదా హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
6: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
7: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఇప్పటిదాకా వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి రిలే అయినాయి. ఇప్పటి నుంచి అయితే రాత్రి 11 గంటలకు మన యాస మన భాషలో ప్రసారమవుతున్న ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలుంటాయి. ఈ ప్రసారాలను శ్రోతలు ఎఫ్ఎం 100.2 మెగాహెడ్జ్పై ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్పై కూడా వినొచ్చు. మరి ఈ కార్యక్రమాలలో ఇంకొంచెం సేపట్లో మీరు చెప్పే మాటలు కోరుకునే పాటలతో సాగే మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమం షురూ అవుతుంది. కార్యక్రమానికి ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను వినవచ్చు. అదైనాక 5:30 కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి, కోతి గొలుసు కష్టాలు కథ, స్నేహితులు కథల సంపుటి నుండి సీత గీత ఈ కథలు ప్రసారమవుతాయి. ఇంకా 5:45 లలిత సంగీతంలో డిఏ మిత్ర పాడిన లలిత గీతాల్ని వినొచ్చు. ఇంకా రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే మిగతా కార్యక్రమాల వివరాలు 6:05 ఇవాళ రేపటి కార్యక్రమాల్లో తెలుసుకోవచ్చు. అప్పటిదాకా ట్యూన్ చేసి ఉంచుండ్రి 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రి పాటైనుండ్రి, మీ మాటలు మీకోసం పాటలు. అర్ధగంట సేపు సాగే ఈ కార్యక్రమంలో శ్రోతలు రోజట్లెక్కనే మీరు ఫోన్ చేసి మాట్లాడే ముచ్చట్లు, అట్లనే మీరు కోరుకునే పాటలు 100.2 ఎఫ్ఎం ద్వారా వినిపించడానికి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమం కూడా సిద్ధంగా ఉంది. మరి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను అడగాలనుకుంటే ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087732. కార్యక్రమంలో ముందుగా విందాం మెరుపు కళలు సినిమా నుండి సుజాత పాడిన ఈ పాట.

ఆదిమనయ్య సా మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినాలనుకుంటే ఫోన్ నంబర్లు 0873 ఈ ఆదిలాబాద్ కోడ్ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ నెంబర్లకు. అయితే శ్రోతలు, ప్రతిరోజు పొద్దుగల 8:40 ప్రసారమయ్యే సింగిడిలో పొజ్జమట్ట 5 గుట్టం గుండె ఈ మాట చెప్పుండ్రి పాట నుండిలో శ్రోతలు ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరం ద్వారా కూడా పాటను కోరుతున్నారు. మీరు అడిగిన పాటల్ని వినిపించడం కూడా జరుగుతుంది. అయితే ఇవాళ మాట చెప్పుండ్రి పాట నుండిలో ఉత్తరం ద్వారా పాటను కోరుతున్న శ్రోతలు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుండి శ్రీరామకృష్ణ, నవదీప్, లక్ష్మణ్, సౌమ్య, శ్రీలక్ష్మి, ప్రియ వీరు అన్నవరం సినిమా నుండి అన్నయ్య అన్నావంటే అనే పాటను కోరుతున్నారు. శ్రోతలు, ఇట్లనే మీకు నచ్చిన పాటను సింగిడి ఇంకా మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమాలలో వినాలనుకుంటే ఉత్తరాన్ని రాసి పంపవచ్చు. ఉత్తరం పంపవలసిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ 504001.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఏనుండి కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో హలో
1: హలో
0: నమస్తే, శుభ సాయంత్రం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నమస్తే మేడం, ఆదిలాబాద్ మావానా గ్రీనియాడి. నా పేరు వజ్ర పొచ్చన్న.
0: పొచ్చన్న గారు మావల నుంచి. ఏం చేస్తుంటారు? అవునవును, అంటే ఇంతకు ముందు మాట్లాడింది కదా, మస్తు రోజులు అయింది అనుకుంటా. మరి ఈ రోజు ఏముండే, ఏం వర్క్ ఉండే, ఏం పని ఉండే, ఏం చేసిండ్రు ఈ రోజు మొత్తం?
1: ఈ రోజు మేడం,
0: మీరు అంటే మాట్లాడుతుంటే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది, మరి సరిగా వినిపిస్తుందా?
1: మీ దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది మేడం.
0: హలో,
1: వాయిస్ సౌండ్ వస్తుంది.
0: చెప్పండి, ఈరోజు ఏ పాట వింటారు? మరి ఈరోజు ఏ పాట వింటారు?
1: ఒంగోలు గీస్తానండి, ఏదైనా పాట వినండి మేడం.
0: తప్పకుండా, మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఒంగోలు గీతలు ప్రయత్నం ఇస్తున్నాయి కదా మేడం, ఒక పాటలో

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా శ్రోతలు మాట చెప్పండి పాట వినండి కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఫోన్ నెంబర్లు 2300081 ఇంకొక నంబర్ 2950081 ఆదిలాబాద్ కోడ్ 087 32. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే, శుభ సాయంత్రం. చెప్పండి, ఎవరు ఫోన్ చేసిండ్రు, ఎక్కడి నుంచి? బోరజ్ నుంచి. హలో హలో, వినిపిస్తుందా? నేను మాట్లాడింది. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. మరి ఈరోజు వర్షం పడ్డది ఇప్పుడే కదా, నీకు పడ్డదా? హలో
1: హలో,
0: చెప్పండి. మరి ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలు అంటే రోజు వింటారా? మీకు టైం ఉంటుందా వినడానికి? ఎక్కువగా ఏ కార్యక్రమాలు వింటారు అంటే ఎక్కువగా ఎసుటి కార్యక్రమాలు వింటారు అంటున్నా. పాటల కార్యక్రమాలా? అవునా. సరే, మరి ఇయ్యాల కార్యక్రమంలో ఏ పాట వింటారు? ఆరాధన సినిమా నుంచి. సరే, మరి మీరు అడిగిన పాట వస్తుంది. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఇవి ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట అయినండి కార్యక్రమంలో సినిమా పాటలు. ఇంకా ఇయాల రాత్రి ఏం నిర్వట్టంగుండే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి జోరైనా సినిమా పాటల్ని అడగవచ్చు. ఇక రేపు వచ్చేమట్ట ఐదు గుట్టంగుండే మాట చెప్పుండ్రి పాట అయినిండిలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మా రేడియో నేస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమం. చిన్నపిల్లలకు నచ్చేలా నవ్వించేలా వాళ్లలో ఆలోచన శక్తిని పెంపొందించేలా ఎన్నో తీర్లైన కథలను వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రతి బుధ గురు శుక్ర శనివారాలలో పొద్దుమట్టు 5:30. ఇయాల్టి కథిందాం కార్యక్రమంలో విందాం ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతి గొలుసు కష్టాలు కథ, స్నేహితులు కథల సంపుటి నుండి సీతా గీత కథ. ఈ కథల్ని చెప్తున్నది ఈ వరలక్ష్మి జి జ్యోతి. ముందుగా విందాం చంద్రప్రతాప్ కంతేరి రచించిన ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతి గొలుసు కష్టాలు కథ. ఈ కథ చెప్తున్నది ఈ వరలక్ష్మి.
1: ఒక ఊళ్ళకు ఒక కోతి తిండి కోసం తిరుక్కుంటా తిరుక్కుంటా ఒక షావుకారింటికస్తది. ఇంట్లో ఎవ్వరుండరు. కిటికీలోంచి లోపలికి చూసి అండ్లకెళ్ళి దూరి ఇల్లంతా చిందరవందర వేసుకుంటా అన్నీ లెంకుతది. చూడంగా చూడంగా దానికి ఒక పెట్టె కనబడుతుంది. ఇంకేమున్నది, ఆ పెట్టె తీసి చూస్తుంది. పెట్టె తీయంగానే దానికి ఒక అందమైన బంగారు గొలుసు కనబడుతుంది. దానికి బాదంకాయంతా ఎర్రటి కెంపుల లాకెట్ ఉంటది. అది చూడంగానే కోతికి చెప్పరాని ఆనందం కలుగుతుంది. ఇంకేమున్నది, దాన్ని మెడలేసుకొని మస్తు టీవీగా ఊళ్ళోకి వెళ్తుంది. అప్పటికే కోతిని చూసిన జనం రాళ్లతోని బాగా దాన్ని కొడతాయి. కోతి ఆ ఇంట్లోకెళ్ళి ఎల్లుడు చూసిన జనాలు దాన్ని మస్తుగా రాళ్లతోని కొట్టుకుంటా గెదుముతాయి. ఇకేమున్నది, కోతికి అస్సలు అర్థం కాదు ఈ జనమేందబ్బా రాళ్ళు రప్పలతోని ఇసురుకుంట నన్ను కొడుతున్నారు, గెదుముతున్నారు ఒకటే తీరు. నేనేం తప్పు చేసినా, ఎవరింట్లోదో తీసుకపోతే వీళ్ళకెందుకట కోపం అని అనుకుంటది. అనుకుంటనే అమ్మో ఇక్కడుంటే నేను చచ్చేట్టున్నా ఈ జనాల చేతులల్లా, ఎట్లన వేసి వీళ్ళందరికీ దొరకకుండా అడవిలో కురకాల అనుకుంటా పరిగెత్తుకుంటా అడవిలోకి పోతుంది. సగం దూరం కాగానే మస్తు అలసిపోతుంది. అమ్మయ్యా ఎట్లాగైతే ఏమి, అడవిలోకి వచ్చిన ఒక చెరువు దగ్గర పోయి కొంచెం నా దాహాన్ని తీర్చుకోలా అని అనుకుంటది. ఒక చెరువు దగ్గర పోయి దాని దప్పికని తీర్చుకుంటది. చెరువుల నీళ్ళల్లా తను వేసుకున్న గొలుసు తనకి కనబడుతుంది. అబ్బా ఇది ఎంత అందంగా ఉన్నది, నిజమే ఇల్లున్న లాకెటైతే మస్తు మెరుస్తున్నది అని అనుకుంటా మస్తు సంతోషపడుతుంది. నా మెడలా ఇది ఎంత చక్కగా కనబడుతున్నదో అనుకుంటా లీలల్లా దాని ముఖం అది చూసుకుంటా మురిసిపోతుంది. లీలల్లా దాని ముఖం అది చూసుకుంటా మురిసిపోతున్న సమయంలోనే రివ్వున దాని వెనుకకెళ్ళి ఒక బాణం దాని చేతులకు రాసుకుంటూ వచ్చి నీళ్ళల్లా పడుతుంది. అయ్యే బాబోయ్ ఇంకా కొంచెం ఉంటే సచ్చేదాన్ని అని అరిచి వేగంగా పక్కనున్న చెట్టెక్కి కొమ్మలల్లో దాక్కుంటది. ఎవర్రా బాబు బాణం వేసింది అని అనుకుంటూ మొత్తం చూస్తుంది. ఇంకేమున్నది, చూసేసరికి నలుగురు వేటగాళ్ళు చేతులల్లా వీళ్ళు బాణాలతోని దానికోసం అటూ ఇటూ వెతుకుతూ కనబడుతున్నారు. వీళ్ళకి నేనేం అపకారం చేసిన, ఎక్కన్నో ఊళ్ళో నుంచి ఎత్తుకొచ్చిన గొలుసు మీద వీళ్ళ కన్నేం వాడిందో ఏమో, నా కర్మ కాకపోతే వీళ్ళు నన్ను చంపెట్టున్నారు అని అనుకుంటది. అది అనుకుంటుండగానే ఆ వేటగాళ్ళు చెట్టు కింద మాట్లాడుకుంటూ ఉంటారు. గా కోతి మెడల గొలుసు మస్తు ఖరీదైందిరా, దాన్ని ఎట్లనన్నా చేజిక్కించుకోలా, మన దరిద్రమంతా దూరమైతది, మన కష్టాలు దూరమై మనం సుఖంగా బతకచ్చు దాన్ని అమ్ముకోని అని అనుకుంటారు. ఇంకేమున్నది, ఆ కోతి ఆ మాటలన్నిటినీ ఆ కొమ్మల సాట్ నుంచి ఉంటది. కోతి కోసం చెట్టు పుట్ట గాలుచుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. అప్పుడా కోతి అమ్మో ఇక్కడుండడం అస్సలు మంచిది కాదు అనుకుని అలా కళ్ళు గప్పి అడవిలకు వారిపోతుంది. అడవిలకు పోయి, అమ్మయ్యా, ఇక్కడ మనుషులు ఓళ్ళుండరు, జంతువులకు ఈ గొలుసు విలువ తెలియదాయా, నేను హాయిగా కాలం గడపచ్చు అని అనుకుంటది. తెల్లారే అదొక మడుగు దగ్గర స్నానం చేసుకుంటుండగా పక్కనే ఉన్న పొదలోంచి అమాంతంగా ఒక నక్క దానిమీదకు దూకి గొలుసు నోట కరుసుకొని పోవాలని చూస్తుంది. కోతి ఎలాగోలా దాన్ని తప్పించుకొని పక్కనే ఉన్న చెట్టు మీదకి ఎక్కుతుంది. చెట్టు మీద ఉన్న అడవి పక్షులు కూడా దాని మీద దాడి చేయబోతాయి. ఈ పక్షులకు జంతువులకు కూడా మనుషుల్లాగా బంగారం పిచ్చి పట్టిందా ఏమి కోంపదీసి, ఇవేమైనా నాపానం తింటున్నాయి. గిటు చూస్తే నక్క, గిటు చూస్తే గీ పక్షులు. వామ్మో, గీ పక్షులకు జంతువులకు కూడా మనుషుల్లాగా బంగారం పిచ్చి ఎక్కిందో ఏమో కొంపదీసి అని అనుకుంటూ పరుగుదీస్తుంది కోతి. మళ్ళీ దానికి అశాంతి మొదలైంది. అబ్బా, ఏడికోయినా తిప్పలు తప్పుతలేవు, అటుంటనేమో మనుషులు, ఈడనేమో జంతువుల పక్షుల తీరు నాకు అర్థమే అయితలేదు అనుకుంటది. ఇదివరకు ఇవన్నీ కూడా నాతో ఎంత స్నేహంగా ఉంటుండే, ఈ బంగారు గొలుసు వేసుకున్నానైతే ఇవి కూడా గట్లని చేస్తున్నాయి అనుకుంటా బాధతోని ఒక చెట్టుకు మమ్మ మీద పోయి వండుకుంటది. మరుసటి రోజు దాని ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. అదొక చెట్టు మీద ఆకులల్లా హాయిగా వండుకుంటున్న టైంలా కింద రెండు నక్కలు మాట్లాడుకుంటాయి. ఆ మాటల్ని ఆ కోతి వింటది. ఆ కోతి మెడలో గొలుసుకు ఎంత మాంసం ముక్క జిక్కుకోనున్నదో చూసినా వావురా, దాని రుచి అట్లిట్లా కాదు, మస్తుగుంటదట. దాన్ని గుటుక్కు అనిపిద్దామంటే ఆ పిచ్చి కోతి దొరుకుతనే లేదురా అని అనుకుంటా మాట్లాడతాయి. ఓహో, అడవి జంతువులు పక్షులు గిందుకా నన్ను ధరుముతున్నాయి అని అనుకుంటది కోతి. కోతికి పరిస్థితి అంతా అర్థమైతుంది. అమ్మో, ఈ గొలుసు నా మెడలున్నంతకాలం నా ప్రాణాలకు ముప్పే, ఓళ్ళొక్కళ్ళు నన్ను చంపుకొని తింటారు అని అనుకుని ఒక అర్ధరాత్రి ఆ గొలుసును తీసి చెరువుల వారేస్తది. చెరువుల వారేసుకుంటనే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటది. పరుల సొమ్ము పాపం వంటిదంటారు, నిజమే, అందుకే అంటారు కావచ్చు అనుకుంటా కోతి ప్రశాంతంగా దాని చెట్టు మీదకెక్కి హాయిగా పడుకుంటది.
0: ఎగిరే కప్పలు, నడిచే పాములు కథల సంపుటి నుండి కోతి గొలుసు కష్టాలు కథ విన్నారు. రచన చంద్రప్రతాప్ కంతేటి. ఈ కథ చెప్పింది ఈ వరలక్ష్మి. కథిందాం కార్యక్రమంలో ఇప్పుడు విందాం కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి సీత గీత కథ. ఈ కథ చెప్తున్నది జి జ్యోతి.
2: సీత గీత ఇద్దరూ మంచి దోస్తులు. వాళ్ళిద్దరూ ఆ వీధి శివర్లో ఉన్న స్కూల్లా 3వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ ఒకటే తరగతి. ఒకనాడు సీత వాళ్ళమ్మ సీతకు పెన్సిల్ జెక్కునేటి గిర్మెట్ని కొనిచ్చి దాంతోటి ఎట్లా జెక్కాలనో నేర్పించింది. గట్ల నేర్పుకుంటా అవసరమైనప్పుడు మాత్రమే పెన్సిల్ జెక్కుకో అని సీతతోడు చెప్పింది. సరేనన్నది సీత. ఇక బడికెళ్ళినాక గిర్మెట్తోటి సీత తన పెన్సిల్ని జెక్కుకున్నది. గిర్మెట్ దిక్కు చిత్రంగా చూసిండ్రు సీత తరగతిలోని పిలగాన్లందరూ. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళంతా బ్లేడుతోటి పెన్సిల్ జెక్కుకుంటున్నారు. గిర్మెట్ని యూసుడు వాళ్లకు ఇదే మొదటిసారి. అయితే వాళ్ళ ఆసక్తిని చూసి సీత వాళ్ళందరి పెన్సిళ్లను చెక్కిచ్చింది. అయినా ఇంకా ఎన్నో పెన్సిళ్ళు చెక్కాలని అనిపించింది సీతకు. తన పెన్సిల్ జెక్కుకుందామంటే అవసరం లేకపోయినా గ పెన్సిల్ని జెక్కితే ఆ పెన్సిల్ అయిపోతుందని అమ్మ చెప్పిన మాటలు యాదికొచ్చినాయి. ఏం చేయాలనో తెలియట్లేదు. అటూ ఇటూ చూసింది. పక్కనే గీత పుస్తకాల సంచి కనబడ్డది. గీత దూరంగా దోస్తులతోటి ఆడుకునుడు గమనించింది సీత. ఇదే మంచి సమయమని భావించిన సీత గీత పుస్తకాల సంచిలోంచి పెన్సిల్ని తీసుకొని తన కోరిక దీరేదాంక జెక్కి ఆఖరిన ఒక అంగుళం పెన్సిల్ ముక్క ఉందనంగా ఏమీ తెలనట్లు గీత బ్యాగ్లా పెట్టేసింది. ఇక కొంచెంసేపటికి గీతచ్చింది. తన పెన్సిల్ని చూసుకొని ఎందుకు జెక్కినో అని సీతను అడిగింది. నేను చెక్కలేదని, ఓళ్ళో చెక్కినరో నాకు తెలదు అని సీతాబద్ధం చెప్పింది. అప్పటికి ఊరుకున్నది గీత. ఇక కొన్నొద్దులైనాక గీత అల్లమ్మ గీతకు తప్పులొస్తే పెన్సిల్ రాతలు చెరిపేతందుకు రబ్బరు ఇరేజర్ను కొనిచ్చింది. ఆ రబ్బర్తో సీతకు గుణపాఠం చెప్పాలనుకున్నది గీత. సమయం కోసం చూస్తా ఉన్నది. ఒకనాడు మంచినీళ్లు తాగుదామని బయటకోయింది సీత. ఇదే మంచి సమయమని సీత హోంవర్క్ ఇంటి పని పుస్తకం తీసుకొని ఆనాడు సీత రాసిన హోంవర్క్ని తన దగ్గరున్న రబ్బర్తోటి మొత్తం దుడిచేసింది గీత. కొంచెం సేపటికి టీచర్ వచ్చి హోంవర్క్ చేసిండ్రా అని అందరిని అడిగి అందరి పుస్తకాలు చూసుడు షురు చేసింది. అయితే సీత పుస్తకంలా హోంవర్కు ఇంటి పని చేయనట్టుగున్నది. టీచర్ సీతను పిలిచి హోంవర్క్ చేయకుండా పుస్తకం గిక్కడెందుకు పెట్టినో అని గట్టిగా తిట్టింది. సీత తెల్లబోయింది. హోంవర్క్ చేసినా అని చెప్పింది సీత. కాని టీచర్కి మస్తు కోపమొచ్చింది సీత మీద. అబద్ధాలు చెప్తున్నావని మరింతగా తిట్టిపెట్టింది టీచర్ సీతని. సీత ఏడ్చుకుంటా తన హోంవర్క్ ఇంటి పని పుస్తకం తెరిచి చూసుకున్నది. ఓలో తుడిపేసినట్టుగా గమనించింది. జరిగింది అర్థమై నువ్వేనా అనన్నట్టు అనుమానంగా చూసింది సీత గీతవైపు. అవునన్నట్టుగా తలూపింది గీత. అప్పుడు తను చేసిన తప్పేందో తనకు తెలిసి సిగ్గుపడింది సీత. ఇక తెల్లారి సీత చేసిన తప్పు నాళ్ళమ్మకు చెప్పి కొత్త పెన్సిల్ని కొని తెచ్చి గీతకిచ్చి నన్ను క్షమించు అని అడిగింది. గా పెన్సిల్ని తీసుకొని తను చెరిపేసిన హోంవర్క్ ఇంటి పనిని మరింత అందంగా రాసిచ్చింది గీత. ఇక గప్పటి సంధి వాళ్ళిద్దరి మధ్య దోస్తాన మరింతగా పెరిగి మంచి దోస్తులయినరు. చూసిండ్రా పిలగాళ్ళు, తప్పును ఒప్పుకోవటం మంచి వాళ్ల లక్షణం. ఏమంటారు?
0: కన్నెగంటి అనసూయ రచించిన స్నేహితులు కథల సంపుటి నుండి సీత గీత కథ విన్నారు. కథ చెప్పింది జి జ్యోతి.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న కార్యక్రమాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదంటే మళ్లీ వినాలనుకున్నా కూడా ఆ మరుసటి రోజు నుండి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. రేపు జమటు 5:30 ప్రసారమయ్యే కథిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ముసల్ది చెప్పిన 3 పనులు కథ, స్నేహితులు కథ సంపుటి నుండి అపాయంలో ఉపాయం ఈ కథల్ని వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం డిఏ మిత్ర పాడిన లలిత గీతాలు.

లలిత సంగీతం కార్యక్రమంలో ఇప్పటి వరకు డిఏ మిత్ర పాడిన లలిత గీతాన్ని విన్నారు. ఇప్పుడు పిబి శ్రీనివాస్ పాడిన లలిత గీతం విందాం.

0: పిబి శ్రీనివాస్ పాడిన లలిత గీతం అది. ఇది ఇయాల్టి లలిత సంగీతం కార్యక్రమం. రేపు జమటు 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో సొనాలకు చెందిన కె అనురాధ పాడిన పాడిన దేశభక్తి గీతాలు వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 6:00 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं विशाल शर्मा. संसद के दोनों सदनों की कार्यवाही अनिश्चितकाल के लिए स्थगित कर दी गई है. पिछले महीने की 20 तारीख से शुरू हुआ मानसून सत्र आज संपन्न हो गया. इस दौरान 25 दिनों में 19 बैठकें हुई. विपक्ष के हंगामे के बीच लोकसभा में केवल 19% और राज्यसभा में 39% से अधिक कामकाज हुआ. ब्यौरा हमारे संवाददाता से.
2: मानसून सत्र के दौरान विधायी और राष्ट्रीय महत्व के कई महत्वपूर्ण विधेयक पारित किए गए. इनमें सार्वजनिक परीक्षा अनुचित साधनों की रोकथाम संशोधन विधेयक 2026, राष्ट्रीय गौरव अपमान निवारण संशोधन विधेयक 2026, न्यायाधिकरण सुधार विधेयक 2026, कराधान और अन्य विधियां संशोधन विधेयक, राष्ट्रीय सहकारी विकास निगम संशोधन विधेयक और केरल नाम परिवर्तन विधेयक 2026 शामिल है. संसद ने विदेशी अंशदान विनियमन संशोधन विधेयक 2026 पर विस्तृत चर्चा के लिए संयुक्त संसदीय समिति के पास भेज दिया. हालांकि सत्र के दौरान नीट पेपर लीक को लेकर छात्रों के विरोध, प्रदर्शन कर रहे छात्रों के खिलाफ कथित पुलिस कार्यवाही और अयोध्या राम मंदिर के चंदे में कथित अनियमितताओं के मुद्दे पर बार बार हंगामा हुआ. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
1: संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने आरोप लगाया है कि सरकार संसद में चर्चा के लिए तैयार थी लेकिन विपक्ष ने सदन में चर्चा नहीं होने दी.
3: टोटल 12 बिल्स पास किए हैं और चर्चा के दृष्टि से हम खुश नहीं है क्योंकि अपोजिशन ने ठीक से चर्चा करने नहीं दिया, विशेष करके लोकसभा में. लेकिन बिजनेस अच्छा हुआ है. अभी लगभग 3 दशक का मेरा एक्सपीरियंस होने वाले हैं तो पहली बार ये दृश्य देखने को मिला कि सरकार खुद कह रहे हैं कि हम डिस्कशन चाहते हैं और अपोजिशन बहाना बना करके डिस्कशन से भाग रहे हैं. तो ये लोकतंत्र के लिए, विशेष करके संसदीय लोकतंत्र के लिए ठीक नहीं है.
1: राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज नई दिल्ली में 100 से अधिक कलाकारों को वर्ष 2024 और 2025 के लिए संगीत नाटक अकादमी की छात्रवृत्तियां और पुरस्कार प्रदान किए. ये पुरस्कार प्रदर्शन कलाओं, संगीत, नृत्य, रंगमंच, लोक और जनजातीय कलाओं, कठपुतली नृत्य, पारंपरिक रंगमंच और अन्य संबंधित कला रूपों में योगदान के लिए दिए गए. राष्ट्रपति ने कहा कि पुरस्कार प्राप्तकर्ताओं में आधुनिक भारत की प्रतिभा और समर्पण झलकता है. उन्होंने कहा कि कलाकार देश की समृद्ध लोक संस्कृति को संरक्षित करने में महत्वपूर्ण भूमिका निभा रहे हैं. केंद्रीय मंत्री अमित शाह, जेपी नड्डा और सुब्रमण्यम जयशंकर आज हर घर तिरंगा अभियान में शामिल हुए. इस बीच देश भर में हर घर तिरंगा अभियान उत्साह के साथ मनाया जा रहा है. जम्मू कश्मीर के कठुआ जिले में तिरंगा रैली का आयोजन किया गया. लोगों ने देशभक्ति के नारे लगाए और राष्ट्र के प्रति एकता और समर्पण का संदेश दिया. भोपाल में 350 से ज्यादा नावों पर तिरंगा यात्रा निकाली गई. मणिपुर में आज देशभक्त दिवस मनाया गया. महाराष्ट्र के नांदेड़ में आज शिरोमणि अकाली दल के अध्यक्ष और पंजाब के पूर्व उप मुख्यमंत्री सुखबीर सिंह बादल पर हमला किया गया. श्री बादल और उनकी पत्नी हरसिमरत कौर गुरुद्वारा माता साहिब दीवान जी मुगत की सीढ़ियों से उतरते समय एक सेवादार ने श्री बादल पर चाकू से हमला किया. श्री बादल की हालत खतरे से बाहर है. मुख्यमंत्री देवेंद्र फडणवीस ने शिरोमणि हमले की जांच के आदेश दिए हैं. ये पिछले 2 वर्षों में श्री बादल पर हुआ दूसरा हमला है. इससे पहले दिसंबर 2024 में अमृतसर के स्वर्ण मंदिर के प्रवेश द्वार पर उन पर जानलेवा हमला करने की कोशिश की गई थी. भारत को चौथी बार ब्रिक्स की अध्यक्षता करने के लिए चीन और रूस ने समर्थन दिया है. भारत में चीन के राजदूत शू फेई होंग और रूस के प्रभारी राजदूत रोमन बाबुश्किन ने आज नई दिल्ली में ये जानकारी दी. संयुक्त राष्ट्र सुरक्षा परिषद की आतंकवाद निगरानी टीम ने दिल्ली के लाल किला के पास हुए आत्मघाती विस्फोट के लिए अल कायदा ए कायदा ए हिंद AQIS को जिम्मेदार ठहराया है. पिछले वर्ष नवंबर में इस हमले में 11 लोगों की मौत हो गई थी. मौसम विभाग ने छत्तीसगढ़, पश्चिम बंगाल के गांगेय क्षेत्र और उड़ीसा में आज मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया है। हिमाचल प्रदेश, उत्तराखंड, उत्तर प्रदेश, कोंकण, गोवा, केरलम, माहे, मध्य प्रदेश और पूर्वोत्तर क्षेत्रों में भी मूसलाधार बारिश की संभावना है। नाइजीरिया में राष्ट्रमंडल तलवारबाजी चैंपियनशिप में भारत ने ओवरऑल चैंपियन का खिताब जीत लिया है। प्रतियोगिताओं में भारत ने 13 स्वर्ण, 8 रजत और 14 कांस्य सहित कुल 35 पदक जीते। प्रतियोगिता के चौथे दिन सीनियर भारतीय तलवारबाजों ने 6 स्पर्धाओं में 5 स्वर्ण पदक अपने नाम किए। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
4: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय शगुन चोपड़ा।
0: आकाशवाणी आदिराबाद बंदा पॉइंट 2 एफएम मनसु निंदा ईआरटी रेपटी कार्यक्रमालु मुंदगा ईयर रात्रि 11 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలలో పల్లె పదాలు కార్యక్రమంలో 6 గంటల 20 నిమిషాలకు బోరేజ్ గ్రామానికి చెందిన చిటిమెల్లి బృందం, సావిత్రి బృందం పాడిన ఉయ్యాల పాటలు, ఇంకా జయనత్కు చెందిన భానుపల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు వినొచ్చు. రాత్రి 7:00కి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పత్తి మరియు సోయా చిక్కుడులో సమగ్ర యాజమాన్యం, ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో జి రవీందర్ పెట్టిన ముచ్చట, ఇంకా రైతు అంతరంగంలో సోయా చిక్కుడు పంట సాగులో అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు చింతపల్లి లస్మన్నతో కె లెనిన్ పెట్టిన ముచ్చట వినొచ్చు. ఈ కార్యక్రమ సమర్పణ జి రవీందర్. ఇవాళ రాత్రి 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత నెల్లూరి కేశవస్వామి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎలికట్టె శంకర్ కవితా పంక్తులు వింటారు. చదివినది ఎస్ రాజవర్ధన్. రాత్రి 10:00 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో హెచ్ఆర్ నాగశాస్త్రి దిల్రుబా వాదనం ప్రసారమవుతుంది. రాత్రి 8:00 హుషారులో జోరైనా సినిమా పాటలుంటాయి. మధురిమలో రాత్రి 10:30 హాయైన పాటలు వినిపిస్తా. హిందీ సినిమా పాటలు వినొచ్చు. రాత్రి 9:40 ఫిల్మీ గానే కార్యక్రమంలో రేపు 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలలో అమ్మటాల సంగతులు కార్యక్రమంలో రేపు 7:00 తిండితో మనం, రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, శ్రావణ మాసం విశిష్టత కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం, అట్లనే కవితా శీర్షికన నూటంకి రవీంద్ర స్వీయ కవితలు వినొచ్చు. కతిందాం కార్యక్రమంలో రేపు జమట్టు 5:30 ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపటి నుండి ముసల్ని చెప్పిన మూడు పనులు కథ, స్నేహితులు కథల సంపటి నుండి అపాయంలో ఉపాయం ఈ కథల్ని వినొచ్చు. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో సొనాలకు చెందిన కె అనురాధ పాడిన భక్తి దేశభక్తి గీతాలు ప్రసారమవుతాయి. గిరిపదం కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 భీంపూర్ మండలం గుబడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు రెండవ భాగం, అట్లనే తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు రెండవ భాగం ప్రసారమవుతుంది. రేపు రాత్రి 7:00 నుండి 8:00 వరకు 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి చేసే ప్రసంగం హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇదే కార్యక్రమం తెలుగు అనువాదం వింటారు రేపు రాత్రి 9:30 నుండి రాత్రి 10:00 వరకు. రేపు రాత్రి 10:00 మన పురాణాలు కార్యక్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ రెండవ భాగం ప్రసారమవుతుంది. సినిమా పాటలు వినొచ్చు. పొద్దుగల 8:45 సింగిడిలో, పొజమటో 5 గంటలకుండే మాట చెప్పుండ్రి పాటనుండిలో, రేపు రాత్రి 8:10 ఉషారు కార్యక్రమంలో. ఇవి ఇయాళ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, వాటి సమయాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
5: కూరగాయలకి 2,000,
6: మరి కరెంటు బిల్లుకు
5: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
6: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
5: సరే.
7: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
8: ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని అడ్డుకునేందుకు చాలా మంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలో ప్రజలు విద్యార్థులతో దేశభక్తి స్ఫూర్తిని చాటి చెబుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పేర్కొన్నారు. ఓటరు కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి హెచ్చరించారు. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని ముఖ్యమంత్రి అన్నారు. అయితే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు చాలా మంది చాలాసార్లు ప్రయత్నించారని, కానీ రద్దు చేయటం ఎవరి వల్ల కాలేదన్నారు.
10: సబ్సే జ్యాదా హమారా మైనారిటీ భాయి బహనోన్ కే లియే భలా హువా సర్ ఉఠా కే జీనే కే లియే హమ్ లోగ్ కోషిష్ కర్ రహే హై బస్ మే హమారే మహిళాఓం కో హమ్ జగా దియే హర్ మహీనే మే 10,000 రూపాయ ఆజ్ ఉన్ లోగ్ బచా లే రహే మేరే లియే హిందూ ముస్లిమాన్ అలగ్ అలగ్ నీ హై మేరే లియే దో అంకే హై హిందూ ముస్లిం జో హిందూ కో మిల్ రహే బరాబర్ హిస్సా ముస్లిమాన్ కో దేనే కే లియే హమారా సర్కార్ కామ్ కర్ రహే మెహనత్ కర్ రహే.
9: మైనారిటీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియతో రాష్ట్రంలో 70 లక్షల ఓట్లు తొలగిస్తారని ప్రచారం జరుగుతుందన్నారు. అర్హులైన వాళ్ల ఓట్లు పోకుండా చూడాలని కోరారు. టెసరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ హయాంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో 54 కంపెనీలకు ఎకరా 30 లక్షల నుంచి 80 లక్షల రూపాయలకే భూములు కేటాయించారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 8 కంపెనీలకు ఎకరాకు 1,50,00,000 రూపాయల చొప్పున భూ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. టెసరాక్ట్ సంస్థ 2024లో 5 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుందని ఏడాది పాటు పరిశీలించిన అనంతరం 2025లో ఆ సంస్థకు భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. 2025 వరకు టెసరాక్ట్ సంస్థకు కొండల్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారని, మేనేజింగ్ డైరెక్టర్గా కాదని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో హర్ ఘర్ తిరంగా జెండా ర్యాలీని ప్రారంభించిన ఆయన, ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్ ఉందని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని రామచంద్రరావు అన్నారు. ఓటరు కార్డు వివరాలు తప్పుగా ఉన్నాయంటూ ఈసీఐ పేరిట వస్తున్న నకిలీ వాట్సాప్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి ఓటర్లకు సూచించారు. వివరాల సవరణ కోసం 5 రూపాయలు చెల్లించాలని, బ్యాంకు ఖాతా, పిన్, ఓటీపీ వివరాలు అడుగుతూ సైబర్ నిరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం గానీ, రాష్ట ఎన్నికల అధికారి కార్యాలయం గానీ ఇలాంటి సందేశాలు పంపవని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి

0: ఉన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైడ్ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ కవాడిగూడలోని సీజీఓ టవర్స్లో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ అంశంపై వార్తా మీడియా వర్క్షాప్ను నిర్వహించారు. పీఐబీ జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్, పలువురు జర్నలిస్టులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ భూషణ్ రాజు పాల్గొని అవయవ దానంపై అవగాహన కల్పించారు. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్నదానము విద్యాదానం కంటే అవయవ దానమే మహాదానమని అన్నారు.
1: అనివార్య పరిస్థితుల్లో జీవితంలో ఎప్పుడైనా కూడా ఇంటెన్సివ్ కేర్ లో ఉండి జీవితులుగా ఉన్నప్పుడు మన మరణానంతరం మన శరీరం ఇతరులకు ఉపయోగపడే విధంగాను, మన అవయవాలు అనేక మందికి ఉపయోగపడే విధంగాను ఉంటాయి. ఒక మనిషి చనిపోతూ ఒక 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలిగే మహద్భాగ్యం, మహత్తర అవకాశం ఏదైనా ఉంది అంటే కేవలం అవయవదానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
0: ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సబ్ ప్లాన్ నిధులను పక్కాగా వినియోగించుకోవాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బాకి వెంకటయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సమీక్ష సమావేశంలో కమిషన్ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ అనంతరం వరంగల్ జిల్లాలో కేంద్రాల సంఖ్య పెరిగింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలోని వరంగల్ తూర్పు, నరసంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కలిపి కొత్తగా 21 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్, పశ్చిమ నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ఎలినినో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు వనపర్తి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు సూచించారు.
2: రైతులకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే, మీకు 5 ఎకరాల్లో ఉంటే 1 ఎకరం వరి వేసుకోండి, కానీ మిగతా 4 ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందిగా కోరటం అయింది. ఆరుతడి పంటల్లో మినుములు 15 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 15 వరకు వేసుకోవచ్చు. తర్వాత వేరుశనగ సెప్టెంబర్ లో నెలలో మన జిల్లాలో ప్రతి మండల వ్యవసాయాధికారి దగ్గర సబ్సిడీపై మినుములు విత్తనాలు పెట్టడం జరిగింది. అవి అందుబాటులో ఉన్నాయి.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీసర్వే పనులను వేగవంతం చేయాలని అధికారులను, లైసెన్స్డ్ సర్వేయర్లను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. 70 గ్రామాల్లో రీసర్వే పనులు కొనసాగుతున్నాయని, సర్వే పనుల్లో ఖచ్చితత్వాన్ని పెంచేందుకు 22,84,000 రూపాయల వ్యయంతో 4 అధునాతన డీజీపీఎస్ రోవర్లను జిల్లాకు సమకూర్చినట్లు ఆయన చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 17 డీజీపీఎస్ రోవర్లు అందుబాటులో ఉండగా, తాజాగా మరో 4 రోవర్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభు కిరణ్ తెలిపారు. హనుమకొండ జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వెబ్సైట్పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఈ డిజిటల్ విధానాన్ని హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు లాభదాయకంగా ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన శాఖ అధికారి శరత్ బాబు తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. జిల్లాలో రైతులు పండించిన ఆయిల్ ఫాము గెలల సేకరణ ప్రారంభమైందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మాన్వాడ వద్ద మీడ్ మానేర్ ప్రాజెక్టులోకి 256 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో 6 గేట్లను ఎత్తి దిగువన ఉన్న లోయర్ మానేర్ డ్యాంలోకి 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. బునాదిగాని కాలువపై కొత్త కల్వర్టుల నిర్మాణ పనులు పూర్తి కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మక్త అనంతారం వద్ద ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈరోజు కాలువ నీటిని విడుదల చేశారు. కల్వర్టుల నిర్మాణంతో నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగి ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు సాఫీగా చేరేందుకు మార్గం సుగమమైందని ఆయన అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ములుగులో హర్ఘర్ తిరంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ నేతలతో పాటు విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు. మంచిర్యాలలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగయాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి నదిలో పెరిగిన ప్రవాహం కారణంగా తాగునీరు స్వల్పంగా రంగు మారిందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా మిషన్ భగీరథ ఈఈపి కరుణాకర్ హెచ్చరించారు. నీటిని తప్పనిసరిగా మరిగించి చల్లార్చిన తర్వాత తాగాలని ప్రజలకు సూచించారు.

0: ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించిందని, వాటిని అడ్డుకునేందుకు చాలా మంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెక్సరాక్ట్ సంస్థకు భూముల కేటాయింపుపై బీఆర్ఎస్ అనవసర రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పల్లె పదాలు కార్యక్రమంలో ఎలా బోరజ్ గ్రామానికి చెందిన చిటిమెల్లి సావిత్రి బృందం పాడిన ఉయ్యాల పాటలు, ఇంకా జయనత్కు చెందిన బానుపల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు. వినే ముందు ప్రకటనలు.
2: సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
5: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
6: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
7: అమలు,
6: గుర్తుందా బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
7: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
8: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
6: ఎక్కడికి?
8: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
6: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇది మన యాస, మన బస్సులో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. పల్లె పదాలు లేక జానపదాలు, జనపదాలు అంటే పల్లెల్లో గడుపుతున్న జీవితాన్ని ఉద్దేశించి ఆ శ్రమ తెలియకుండా చేస్తున్న పనిలో అలసట రానియకుండా అప్పటికప్పుడు కైగట్టిగా పాడుకునే పాటలే ఈ పల్లె పదాలు. ఇందులో వానపాటలు, పెళ్లి పాటలు, ప్రేమ పాటలు, గురుబోధ తత్వాలు, భజనలు, ఇలా ఎన్నెన్నో. ఇలాంటి పాటలన్నింటినీ ప్రతి ఆది మంగళ గురువారాల్లో ఉపజమట్టు 6:20 వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. అందులో భాగంగా ఇయాల్టి పల్లె పదాలు కార్యక్రమంలో విందాం. ముందుగా బోరజ్ గ్రామానికి చెందిన చిటిమెల్లి సావిత్రి బృందం పాడిన ఉయ్యాల పాటలు.
9: నారాయణ స్వామిని ఏమేమి సొమ్ములు అని పెండ్లాలు అడుగుతారు. మట్టల మంగళ సూస్త్రము, నులియాయ బాబ్బెలు 101 సొమ్ము, ఇవన్నీ చెప్తున్నాడు కావాలని అడిగిన కొద్దీ నారాయణ స్వామి.

చెల్లెలు అన్నలని పిల్లని అడుగుతందు కోతున్నది అక్క చెల్లెలు, ఇయ్యమని అడుగుతందు కోతున్నది. అయితే అది నెంబర్ దానిలో మేము ఇయ్యము అంటున్నారు వాళ్ళు.

బమ్మంగారు పూలకు తోలిండు. పూలు దొరకక ముందే సామాదాయి ఉంటాడు ఇక సిద్ధడు వచ్చేటోళ్ళకి. నన్ను పూలకు తోలి సామాదాయి తివ దేవా అని అంటాడు వచ్చి సిద్ధప్ప.

0: ఇప్పటి వరకు బోరజ్ గ్రామానికి చెందిన ఆచిటిమేలి సావిత్రి బృందం పాడిన ఉయ్యాల పాటలు విన్నారు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఇది 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. ఇప్పుడు జయనత్కు చెందిన బానుపల్లి లింగమ్మ బృందం పాడిన ఉయ్యాల పాటలు విందాం.
4: శంకరుడు, పార్వతి, గంగదేవి ఈ పాట ఉన్నది ఇలా మరి అలా ముగ్గురియే గొడవలు జరుగుతాయి, దాని గురించి పాట పాడుతున్నా. శంకరుడు పార్వతి ఉయ్యాలో చూరా మాడంగ ఉయ్యాలో.

0: పలుకులు వెళత ఉయాలో చెప్పావే బాల ఉయాలో
1: సర పలుకులు వెళత ఉయాలో చెప్పావే బాల ఉయాలో
0: సర పలుకులు వెళత

0: ములాయ ఉయ్యాల
1: ముట్టై గౌరమ్మ ఉయ్యాల
0: ముట్టై ఉయ్యాల వంటై గ

0: వెట్టే సమ్ములు ఉయ్యాలో నీకిస్తా శల్య ఉయ్యాలో
1: నేను వెట్టే సమ్ములు ఉయ్యాలో నీకిస్తా శల్య ఉయ్యాలో
0: నువ్వు వెట్టే సమ్ములు

0: సింది ఉయ్యాలో
1: జల జలవా గంగ ఉయ్యాలో జాలాలు సింది ఉయ్యాలో
0: జల జలవా గ

రేపు పొద్దుమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో భీంపూర్ మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా పాటలు రెండవ భాగం, ఇంకా తెరమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు రెండవ భాగం వినొచ్చు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా విద్య ఉద్యోగ సమాచారం. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద MBBS BDS సీట్ల భర్తీకి కాలేజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ యూజీ 2026లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు https://tspvtmedadm.tsche.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మరొక సమాచారం. హైదరాబాద్ దోమల్గూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కాలేజ్లో 22 లెక్చరర్ పోస్టులను డిప్యూటేషన్ విధానంలో భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలో పనిచేస్తున్న అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు చెల్లించి https://schooledu.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో ఈ నెల 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి, జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 32 ఖాళీలున్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య 1538. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి ఉండాలి. చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. April 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసుండాలి. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 27, 2026.

మరొక సమాచారం. తెలంగాణలోని వెనుకబడిన తరగతుల విద్యార్థులు జాతీయ స్థాయి విద్య, వైద్య, ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధించేందుకు మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నీట్ యూజీ 2027 మరియు జేఈఈ 2027 ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణ కొరకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16 ఆగస్టు. వెబ్సైట్ అడ్రస్ https/mjptbcadmissions.org.

0: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశాల పరీక్షల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 2025-26 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరిన సెకండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు లేదా అంతకుముందు చేరిన డిగ్రీ పీజీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేకపోయినా కూడా సెప్టెంబర్ 9 లోపు ట్యూషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలని తెలిపారు. విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 7:05. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. పార్లమెంటు ఉభయ సభలో నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 25 రోజుల వ్యవధిలో 19 సమావేశాలు నిర్వహించిన తర్వాత నేటితో ముగిశాయి. ఈ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు జాతీయ అంశాలపై చర్చలతో పాటు పలు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. కాగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో తమ ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ సభలో పదే పదే జరుగుతున్న ఆటంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకును వినిపించడానికి సభ్యులకు లభించిన అవకాశాలను వారు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారని, అయినా సభావేదిక ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుందని ఆయన అన్నారు.
2: The House functioned for only 37 hours and 49 minutes regarding a productivity of 39.17%. We had the opportunity to raise 285 starred questions, 380 zero-hour submissions and 380 special mentions. Sadly, only 16 questions, 52 zero-hour submissions and 93 special mentions could be taken up. The floor was open but we didn't make the fullest use of the opportunities.
1: అంతకుముందు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో తన బహిరంగ సభ ముగిసిన తర్వాత కొద్దిమంది శుద్దీకరణ హోమం నిర్వహించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. మైదానంలో జరిగిన సభలో తాను ప్రసంగించానని, తాను ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
3: मैं इसको पॉलिटिकल मुद्दा कभी बनाना नहीं चाहता और मैं कभी सदन में सालों से यहाँ हूँ और निचला, लेकिन मैं एक शेड्यूल कास्ट हूँ, मैं एक दलित हूँ, मेरे को मदद करो, मेरी रक्षा करो बोल के कभी किसी के सामने गिड़गिड़ाया नहीं. मैं लड़ने की शक्ति है, मैं लड़ता हूँ.
1: ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించిన ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సభకు హామీ ఇచ్చారు. బీజేపీకి ఇలాంటి చర్యలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నడ్డా స్పష్టం చేశారు.
4: బీజేపీ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు సచ్ యాక్టివిటీస్, నంబర్ 1. నంబర్ 2, ఈ హమ్ సబ్ కే లియే ఖేద్ కా విషయ హై, దేశ్ కే లియే భీ ఖేద్ కా విషయ హై. హమ్ ఇస్కీ తహకీకాత్ భీ కరేంగే, లేకిన్ ఉస్కే బాద్ ఖర్గే సాహబ్ కహే కి తుమ్ ఐసా కర్తే హో, యే ఉచిత్ నహీ హై.
1: పార్లమెంటులో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనకుండా పరిపోతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ పార్లమెంట్ అనేది చర్చలు శాసనసభ వ్యవహారాల కోసమేనని, అయితే నిరంతర నినాదాలు నిరసనలు వర్షాకాల సమావేశాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినప్పటికీ అందులో 1 బిల్లుపై మాత్రమే 2 సభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. పదే పదే సభకు ఆటంకాలు కలిగించడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంటరీ అనుభవాన్ని పొందలేకపోయారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
5: ఒపోజిషన్ డిస్కషన్ సే భాగ్ రహే, పార్లమెంటరీ డెమోక్రసీ మే ఒపోజిషన్ డిస్కషన్ కే లియే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ ఉస్కా జవాబ్ దేతే హై. యే తరీకా హోతా హై క్యూంకి లోగో నే హమకో చునా దేశ్ సేవా కే లియే, తో పెహలీ బార్ యే దృశ్య దేఖనే కో మిలా कि सरकार खुद कह रहे हैं कि हम डिस्कशन चाहते हैं और अपोजिशन बहाना बना करके डिस्कशन से भाग रहे हैं, तो ये लोकतंत्र के लिए, विशेष करके संसदीय लोकतंत्र के लिए ठीक नहीं है।
1: రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈరోజు 2024-25 సంవత్సరాలకు గాను 100 మందికి పైగా కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పురస్కారాలను అందజేశారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సంప్రదాయ నాటకము, ఇతర అనుబంధ కళారంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఈ పురస్కారం లభించాయి. ఈ సందర్భంగా రాష్టపతి మాట్లాడుతూ పురస్కార గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభను, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తున్నారని కొనియాడారు. మన దేశ సంగీతంలో ఎన్నో వ్యవస్థలు, నృత్యాలలో అనేక శైలులు, జానపద నాటకాలలో లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్సో హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వైని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఈ ప్రచారం ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని, గర్వాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. కోట్లాది పౌరులు త్రివర్ణ పతాకంతో మమేకమై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా హర్ ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకుంటుందని మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ త్రివర్ణ పతాకంతో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఇతరులు ఈ సందర్భంగా పిలుపునిస్తూ తమ ఇళ్లపై తిరంగాను ఎగురవేసి జాతీయ గర్వకారణమైన ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నాహంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడంతో పాటు వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం యువశక్తి అనే ఇతివృత్తాన్ని చాటి చెప్పేలా ఈ రిహార్సల్ సాగిందని, వేడుకల్లోని సంప్రదాయ వైభవం, ఖచ్చితత్వం, దేశభక్తి స్ఫూర్తిని ఇది ప్రతిబింబించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పోస్టులో పేర్కొంది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణల బిల్లు వల్ల ఏ రాష్ట్రం హక్కులను లాక్కోవడం జరగదని, వాటి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుంచి 85% మొత్తం ఆదాయం 23% పెరిగిందని చెప్పారు. ఖనిజాల లభ్యత, ఉపాధి పెంపు, రాష్ట్రాల ఆర్థిక బలోపేతం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించారు అనే 4 అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో అనీమియా ముక్త భారత్ అభియాన్పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2 రోజుల జాతీయ వర్క్షాప్ నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సవరించిన అనీమియా ముక్త భారత్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడం, విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై ఈ వర్క్షాప్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ అనీమియా నివారణకు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలిపారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా చైనా, రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈరోజు న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన బ్రిక్స్ రాయబారుల రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో భారతదేశంలోని చైనా రాయబారి స్యూ ఫిహాంగ్, రష్యా చార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ పాల్గొన్నారు. సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి, ప్రపంచ వ్యవహారాల్లో బ్రిక్స్ కూటమి పాత్రను బలోపేతం చేయడానికి, భారత్ ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని రాయబారి షూ తెలిపారు. అలాగే రష్యా ప్రతినిధి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ బ్రిక్స్ అధ్యక్షతగా భారత ప్రాధాన్యతలకు మాస్కో మద్దతు తెలుపుతుందని చెప్పారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్టలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్జీ ముగట్ మెట్లు దిగుతుండగా ఒక వ్యక్తి బాదలను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గురుద్వారలో సేవకుడిగా పనిచేస్తున్న దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నీలబ్ రోహాన్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అలాగే రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యాంశాలు. పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత

0: డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనసు నిండా. కిసాన్ వాణి, ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటను వినిపించే కార్యక్రమం. ఎప్పుడు ఎసుంటి పంటలెయ్యాలా, పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా, ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా అని నిపుణులు, శాస్త్రవేత్తలు అందించే సూచనలను, సలహాలను ముచ్చట రూపంలో వినిపించే కార్యక్రమం. ఇయ్యల్ల పత్తి మరియు సోయా చిక్కుడులో సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట. ఇంకా రైతు అంతరంగం శీర్షికన సోయా చిక్కుడు పంట సాగులో అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు చింతపల్లి లక్ష్మణతో ముచ్చట ప్రసారమవుతుంది.

0: వాతావరణ సూచన. ఈరోజు జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ పాక్షికంగా వర్షం కురిసి ఎక్కువ ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 70% ఉంది. గాలి వేగం గంటకు 18 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల ఆకాశం మేఘావృతమై ఉంటుంది.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ప్రస్తుతం మన జిల్లా వ్యాప్తంగా పత్తి, సోయా పంటలను అధికంగా పండిస్తున్నారు. రైతులు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు విందాం పత్తి మరియు సోయా చిక్కుడులో సమగ్ర యాజమాన్యం గురించి. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు జి రవీందర్. నమస్కారం డాక్టర్ రఘువీర్ గారు.
6: నమస్కారం అండి.
0: ప్రస్తుతం మన జిల్లా వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి?
6: సో ఇప్పుడు మనకు అందరూ మాట్లాడుకున్నటువంటి సూపర్ ఎల్నినో ప్రభావం ఉంది మనకు. అయినప్పటికీ మన ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు వరకు మనకు ఉదాహరణకు 650 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది, మనకు 491 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. అంటే 19% తక్కువ పడ్డది. అయినా ఇది నార్మల్ లాగా కౌంట్కి వస్తుంది. అంటే 19% వరకు తక్కువ పడ్డా కూడా దాన్ని నార్మల్లోకి కౌంట్ తీసుకోవచ్చు. అంటే మన జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మనకున్న 21 మండలాల్లో 10 మండలాల్లో ఎంత వర్షం పడాలి అంత వర్షం పడ్డది, మిగతా 11 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా సరాసరిగా మన జిల్లాలు చూసుకుంటే మాత్రం నార్మల్ వర్షపాతం అనేది, సాధారణ వర్షపాతం అనేది నమోదవడం జరిగింది. తక్కువ అయినప్పటికీ సాధారణ వర్షపాతంగా దీన్ని పరిగణించుకోవచ్చండి.
0: మరి ప్రస్తుతం పత్తి మరియు సోయా చిక్కుడు పంటలు ఏ దశలో ఉన్నాయి?
6: ఈసారి ఏంటంటే మనం మాన్సూన్ డిలే అవడం వల్ల మనం సాధారణంగా జూన్ 2వ వారం నుంచి విత్తుకోవడం మొదలు పెడతామండి. కాకపోతే ఈసారి మనం చూసుకున్నట్టయితే పత్తి పంట జూన్ 7వ వారం కూడా వెళ్ళిపోవడం జరిగింది విత్తుకోవడంలో. అదేవిధంగా మన సోయా చిక్కుడు ఏదైతుందో కట్ ఆఫ్ డేట్ దాని అంటే 5 జూలైలో వేసుకోవాలా. సో కొందరు రైతులు 5 జూలై వరకు కూడా వేసుకోవడం మనం గమనించడం జరిగిందండి. సో ఓవరాల్గా చూస్తే మన జిల్లాలో ఈసారి

0: పత్తి యొక్క ఏరియా పెరిగింది, పత్తి పంట యొక్క ఏరియా సుమారుగా మనకు దగ్గర దగ్గర 4 లక్షల వరకు ఉండాలి, కాకపోతే 4 లక్షల 40 వేల ఎకరాల వరకు వెళ్ళింది. అదే సోయా చిక్కుడు విస్తీర్ణం చూసుకున్నట్టయితే 60 వేల ఎకరాల వరకు ఉందండి ఈ సంవత్సరం. సో పోయిన సంవత్సరంతో చూసుకుంటే 60 వేలు ఎక్కువనే, అంటే పోయినసారి మనకు ఒక 40 నుంచి 45 వేల ఎకరాల వరకు సోయా చిక్కుడు ఉంటే ఈసారి ఒక 60 వేల ఎకరాల వరకు వెళ్ళింది. సో ఓవరాల్గా చూస్తే ఒకవేళ పత్తి పంటను తీసుకున్నట్టయితే మనకు ఎవరైతే జూన్ 2వ వారం వేసుకున్నారో వాళ్ళకి ఆల్రెడీ పూత అనేది కొంచెం స్టార్ట్ అవడం జరిగిందండి. ఎవరైతే జూన్ 3వ వారం 4వ చివరి వారం వరకు వెళ్ళినారో వాళ్ళకి ఇప్పుడు పూత అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అదేవిధంగా సోయా చిక్కుడు చూసుకున్నట్టయితే ఈ ఎన్నుకున్న రకాల పైన డిపెండ్ అండి. అంటే మనకు ఏమంటారు, తక్కువ కాల పరిమితి కలిగిన రకాలు ఉన్నాయి, మధ్యస్థ రకాలు, లాంగ్ డ్యూరేషన్ దీర్ఘకాలిక రకాలు. సో ఏ రకాలు చూసుకున్నా ఇప్పుడు మనకు పూత దశ అనేది మొదలైంది. సో ఏవైతే స్వల్పకాలిక రకాలు ఉన్నాయో వాటిలో పూత అనేది మనకు ఒక వారం 10 రోజుల ముందే స్టార్ట్ అయిపోయింది. ఏవైతే మధ్యస్థ మరియు దీర్ఘకాలిక రకాలు ఉన్నాయో వాటిలో ఇప్పుడెప్పుడు పూత అనేది మొదలవడం జరుగుతుంది. ఈ రెండు స్టేలల్లో ఖచ్చితంగా వీటిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం అదేవిధంగా నీటి యాజమాన్యం చేపడితే మనం మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుందండి.
1: మరి పత్తిలో చేపట్టవలసిన నీటి యాజమాన్యం గురించి కూడా తెలియజేయండి.
0: సో మనకు ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టండి, మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమైన పంట పత్తి పంట, సుమారు 4 లక్షల 40 వేల ఎకరాల వరకు సాగిస్తున్నాం. సో ఈ పత్తి పంటకు పోషకాల కంటే కూడా పత్తి నీటికి తొందరగా రెస్పాన్స్ ఇస్తాయండి. అంటే తగిన మోతాదులో నీళ్లున్నట్టయితే పత్తి పంట యొక్క దిగుబడి బాగుంటుంది. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు పత్తి పంట పూత దశలు ఉంది కాబట్టి రైతు సోలు ఎవరన్నా అంటే మనకు ఒక 2-3 రోజుల కింద పడ్డ వర్షాల వల్ల కొంచెం తేమ అనేది ఉంది. అదే ఇంకొక మనకి ఇప్పుడున్న ప్రెడిక్షన్ ప్రకారం కూడా భారత వాతావరణ శాఖ ప్రెడిక్షన్ ప్రకారం రాబోయే 5 రోజుల్లో అతి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ ఎక్కడైతే వర్షం పడుతుందో ఓకే, పడిన దగ్గర మాత్రం రైతు సోలు ఒకవేళ నీటి వ్యవస్థ ఉంటే ఖచ్చితంగా నీరు అనేది ఇవ్వాల్సి వస్తుంది నీటి తడి. లేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ నీటిలో కరిగే పోషకాలు ఏవైతే ఉంటాయో వాటినైనా పైపాటుగా పిచికారి చేసినట్టయితే మొక్కలకు కావాల్సిన పోషకాలతో పాటు కొద్దో గొప్ప వాటికి నీరు కూడా సప్లై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం పూత అనేది రాలిపోకుండా ఉంటుందండి. సో ఈ నీటి యాజమాన్యం నీటితో పాటు కొంత రైతులు ఏంటంటే డ్రిప్ పద్ధతిలో ఒకవేళ పత్తిని సాగు చేసినట్టయితే ఫర్టిగేషన్ కూడా వేసుకోవచ్చు అండి. అంటే నీళ్ళలోనే మనం ఎరువుల్ని పోషకాలను కలుపుకొని చేసినట్టయితే మనకేంటంటే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి, అదేవిధంగా ఈ పోషకాల యొక్క వేస్ట్ అంటే అనవసరంగా ఖర్చు అవడం కానివ్వండి, వేస్ట్ అవడం కానివ్వండి తగ్గించుకోవచ్చు మనం.
1: మరి పత్తిలో చేపట్టవలసిన నీటి యాజమాన్యం గురించి తెలియజేసాను, గట్లనే సోయా చిక్కుడులో చేపట్టవలసిన నీటి యాజమాన్యం గురించి కూడా తెలియజేయండి.
0: సోయా చిక్కుడు అండి ఇంతకుముందు కూడా ప్రతి మొక్కకు కొన్ని క్లిష్ట దశలు ఉంటాయి. సో ఆ దశలలో నీటి తడిగింత సరిగ్గా లేదనుకోండి దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో సోయా చిక్కుడు తన పంట కాలంలో 400 నుంచి 450 మిల్లీమీటర్ల నీరు అనేది అవసరం అవుతుంది. సో అందులో ముఖ్యంగా ఏంటంటే పూతకు ముందు గింజలు నిండే దశలో ఖచ్చితంగా నీరు ఇవ్వాల్సి వస్తుంది. ఈ దశలో ఖచ్చితంగా మనం సోయా చిక్కుడుకు నీటి తడి అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇంతకుముందు పత్తికి చెప్పినట్టే ఒకవేళ నీటి వసతి లేని వాళ్ళు లేదంటే పంట నీటి ఎద్దడికి గురవుతుందని తెలిసినట్టయితే వెంటనే వాటికి కూడా పైపాటుగా పోషకాలు పిచికారి చేసినట్టయితే పోషకాలతో పాటు నీరు కూడా అందించడం జరుగుతుందండి.
1: సరే ఇప్పుడు నీటి వసతి లేని చోట్ల ప్రస్తుతానికి వర్షం పడతలేదు, అయితే నీటి వసతి లేని చోట్ల అక్కడక్కడ చెట్లు ఎండిపోతున్నాయని చెప్పేసి రైతులు అంటా ఉన్నారు, దీనికి పరిష్కారం ఎలా ఉంటుంది సార్?
0: సో నీటి వసతి లేని చోట అండి ఒకవేళ నీటికి ఎండిపోతే మనం అంటే మన చేతులు ఏముండదు, ప్రకృతి పరంగానే డ్యామేజ్ అవుతుంది. అది కాకుండా అంటే ఎండిపోవడానికి కారణం అదేమైనా రోగంతో ఎండిపోతుందా, నీటి ఎద్దడికి గురయ్యూరు ఎండిపోతుందా ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలా. సో జనరల్గా సోయా చిక్కులు ఏంటంటే ఈ ఎండు తెగులు లాంటివి రావు. ఏది మన కందిలో కానీ పెసరో కానీ మినుములో కానీ లేదంటే శనగలలో వచ్చినట్టు ఎండు తెగులు చాలా తక్కువ వస్తుంది. సో ఎండు తెగులు సమస్య ఉండకపోవచ్చు. లేదంటే ఈ YMV ఎల్లో మొజాయిక్ వైరస్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఈ రోగం వచ్చిన ఆకులు ఏమైతుంటాయో ఫస్ట్ పసుపు రంగులోకి మారిపోతాయండి, దాని తర్వాత పూర్తిగా తెల్ల రంగులోకి మారిపోయి పేలిపోయినట్టుంటాయి. కాబట్టి అలాంటి ఏమన్నా మొక్కలు కనబడితే వెంటనే పొలం నుంచి తీసేయాలా, తీసేసి వాటిని బయట వాడేస్తే బాగుంటుంది. లేదంటే ఇది సంక్రమిస్తూ ఉంటుంది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు. ఇంకోటి ఏమవుతుందంటే ఇది ఎందుకు పెరుగుతుంది అంటే తెల్లదోమ ఒక ఉధృతి ఎక్కువ ఉంది అనుకోండి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లదోమ ఎప్పుడు వస్తారంటే మన చుట్టుపక్కల ఎక్కువగా పత్తి పంట పెట్టుండడం, కొంచెం ఏరియాలోనే సోయా చిక్కుడు ఉండడం, లేదు అంటే గట్ల పైన ఎక్కువగా గడ్డి ఉన్నట్టయితే దానివల్ల కూడా ఈ తెల్లదోమ విస్తరించి దాని తర్వాత ఈ YMV అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొన్నిసార్లు మీరు అన్నట్టు ఈ ఎండిపోవడం అనేది ఐరన్ డిఫిషియన్సీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఇనుపధాతు లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ అదే అయినట్టయితే పైపాటుగా ఫెర్రస్ సల్ఫేట్ని నిమ్మ ఉప్పులో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఐరన్ ధాతు లోపాన్ని కూడా మనము నివారించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఒకవేళ మనకు ఇప్పటికీ పత్తి పంట మోకాళ్ళ ఎత్తు వరకు రాలేదనుకోండి, ఎవరైనా రైతులు మెకనైజేషన్ పాటిస్తే ఈ ఎత్తుమడలాగా బెడ్స్ లాగా క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, రాబోయే రోజుల్లో ఎప్పుడైనా అధిక వర్షపాతం పడ్డది అనుకోండి, ఆ అధిక వర్షపాతం పడ్డ వల్ల నీరు అనేది అది కాలువలో ఉండిపోయి మనకు పంట నీటి ఎద్దడి గురి కాకుండా కాపాడే అవకాశం ఉంటుందండి. అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఒక రేపు ఇల్లుండో భారీ వర్షం పడిన తర్వాత ఒక 10-15 రోజులు వర్షం పడకుండా కూడా ఆ కాలువల్లో ఉన్న నీటిని మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది. అదే మనం ఎలాంటి కాలువలు చేయలేదనుకోండి, ఆ నీరంతా మొత్తం బయట కొట్టుకుపోయి నీరని నిల్వ ఉండకపోవచ్చు. రెండవది ఏంటంటే సారవంతమైన నేల కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాలువలు చేసుకుని కూడా కాపాడుకోవచ్చు. మనకి ఇంతకుముందు జూలై మాసం చూసుకున్నట్టయితే కొంచెం అక్కడక్కడ భారీ వర్షం కూడా మనకు గమనించడం జరిగింది. ఆ టైంలో ఉన్న నీరంతా కొట్టుకుపోయి ఉండొచ్చు. అదే ఒకవేళ ఈ కాలువలు ఎత్తుమళ్ళ పద్ధతి మనం చేసుకున్నట్టయితే ఆ నీరు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది.
1: మరి కలుపు నివారణ కోసం రైతులు గడ్డి మందులు పిచికారీ చేస్తూ ఉంటారు, ఇది ప్రధాన పంటలపై ఏవైనా ప్రభావం చూపెడుతుంది అంటారా?
0: మనం సిఫారసు చేసిన మూతాల్లో గడ్డి మందు కొడితే ఏం కదండి. సో ఇంకోటి ఏంటంటే ఈ గడ్డి మందు ఎప్పుడు పిచికారీ చేసినా కూడా భూమిపై తగినంత తేమ అనేది ఉండాలి నేలపైన. ఒకవేళ తేమ లేదనుకోండి గడ్డి మందు కూడా పనిచేయదు. ఇంకోటి ఏంటంటే కొట్టేటప్పుడు అధిక గాలి కానీ లేకపోతే ఎక్కువ ఎండ ఉన్నా కూడా పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి రైతు సోయలు అయితే ఉదయం వేళలో లేదంటే సాయంత్రం వేళలో పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. ఉదాహరణకు పత్తి పంట తీసుకుందాం, హిట్ వీడి మ్యాక్సిమం కొడుతున్నాం, దాని డోస్ మనం ఎంత చెప్తున్నాం అంటే 500 మిల్లీలీటర్లు ఎకరానికి చెప్తున్నాం. రైతు సోయలు 500 మిల్లీలీటర్ అంటే ఎక్కువ కొట్టిరు అనుకోండి, అప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా ఏదైతే కలుపు మొక్క ఉందో అది కూడా రెసిస్టెన్స్ తన రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన నేల కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఇంకేంటంటే మన పంట పైన ఎఫెక్ట్ ఇప్పే అవకాశం ఉంటాయి. కాబట్టి సిఫారసు చేసిన మందుల్ని సిఫారసు చేసిన మోతాదులో చెప్పిన సమయంలో పిచికారీ చేసుకుంటే ఖచ్చితంగా గడ్డి అనేది కంట్రోల్ అవుతాయండి. దాంతోపాటు సాధారణంగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేస్తారంటే మినిమం 3-5 ఫీట్ల వరకు కూడా డిస్టెన్స్ పెడుతూ ఉంటారు వరుసకు సాళ్ళ మధ్య దూరం. సో మనకేంటంటే అంతర్ కృషి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే ఈ పశువులు ఉంటాయో వాటితో పశువులతో అంతర్కృషి చేసుకోవడం, లేదు అంటే మెకనైజేషన్ ఎవరికైనా ట్రాక్టర్లు ఉంటే ఈ బ్లేడ్ హారోస్ ఎంత మంది ఉంటే వాటితో కూడా ఇంటర్ కల్టివేషన్ చేసినట్టయితే నేల పైన గడ్డి అనేది తగ్గిపోయి మనకు నీటి యొక్క నిల్వ సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నేల అనేది పదును పదునుగా చల్లబారినట్టు ఉంటుందో చల్లబరిచినట్టు అప్పుడు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ నేల అది పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడన్నా మనకు మంచి అనుకూలమైన వర్షాలు పడ్డప్పుడు నీరు ఎక్కువగా నిల్వ ఉండి ఆ వాటర్ అనేది మొక్కల వేరు వ్యవస్థ చుట్టుపక్కల ఉండి మొక్కకు మంచి పోషకాలు దాంతోపాటు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: సార్, మరి వర్షాభావ పరిస్థితుల్లో రైతులు మొక్కలకు ఎదుగుదల కోసం ఎరువులు వేయాలనుకుంటే ఏ పద్ధతిలో ఇస్తే బాగుంటుంది అంటారు?
0: సో దీనికోసం ఏంటంటే మనము నీటిలో కరిగే పోషకాలను ఎన్నుకోవాలి. ఇప్పుడు మనకు ఏదైనా పంట షాకే దశలో ఉన్నప్పుడు మనకు 19-19-19, 20-20-20 అంటే ఎన్పికే మందులు దొరుకుతాయండి. వాటిని మనం 1 కిలో ఎకరానికి అంటే 1 డ్రమ్ము కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనకు ఈ సోయా చిక్కుడు అనుకోండి, మనం పూత దశ స్టార్ట్ అయిందని చెప్పినాం, అదేవిధంగా పత్తి కూడా పూత స్టార్ట్ అయింది. సో ఇలాంటి సమయంలో 13-045 మల్టీగా అంటారండి. సో దీన్ని మనము 1 కిలో ఎకరానికి అంటే 1 డ్రమ్ము కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనకు కాయలు మంచిగా ఉండి రాలిపోకుండా మంచిగా ఊరుతాయి. దాంతోపాటు పత్తిలో ప్లానోఫిక్స్, అదేవిధంగా బోరాన్ కలిపితే ఏమవుతాయంటే పూత మరియు కాయ రాలడం ఆగిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మందులు పిచికారీ చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్య మనకు పల్సెక్యూ స్ప్రే అని ఒక కొత్త నీటిలో కరిగే పోషకాలు దొరుకుతున్నాయి. ఇది ఏంటంటే ఎకరానికి 1 కిలో ప్యాకెట్ పల్సెక్యూ స్ప్రే అంటే ఏవైతే మనకు పప్పు దినుసు పంటలు ఉంటాయో వాటి కోసం వేసుకోవచ్చు. కాటన్ ఎక్కువ స్ప్రే అని కూడా స్పెషల్గా మనకు పత్తి కోసం కూడా దొరుకుతుంది, దాన్ని కూడా పిచికారీ చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
1: పత్తి మరియు సోయా చిక్కుడులో సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించిన అనేక విషయాలు తెలియజేసిండ్రు. మీరు చెప్పిన ఈ పద్ధతులు పాటించి రైతులు అధిక దిగుబడులు సాధించాలని ఆశిద్దాం. ఇంత మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
1: ఇప్పటిదాకా మీరు పత్తి మరియు సోయా చిక్కుడులో సమగ్ర యాజమాన్యం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు జి రవీందర్. ఇప్పుడు విందాం టేక్మాల విజయలక్ష్మి బృందం పాడిన యువసం పాట.

0: తేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన యౌసం పాట అది. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా రైతు అంతరంగం. రైతులు సాధించిన విజయాలు, వారి అనుభవాలను, యౌసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు అంతరంగం శీర్షికన సోయా చిక్కుడు పంట సాగులో అనుభవాల గురించి. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు చింతపల్లి లక్ష్మణతో ముచ్చట. వీరితో ముచ్చట పెడుతున్న వారు కే లెనిన్.
1: తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు చింతలపల్లి లక్ష్మణ పంట పొలంలోనూ వీరికి ఒక 3 ఎకరాల పొలం ఉన్నది. దీంట్లో ప్రస్తుతం సోయా పంటను సాగు చేస్తున్నారు. మరి సోయా పంట సాగుకు సంబంధించిన అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు. నమస్కారం లక్ష్మణ గారు.
2: నమస్కారం. నమస్కారం.
1: ఇప్పుడు ఎన్నేళ్ళ మీరు వ్యవసాయం చేయబట్టి?
2: నేను 40 ఏళ్ళ సార్. 40 ఏళ్ళ.
1: మీ వయసు ఎంత ఉంటది?
2: నా వయసు 58 సార్. 58.
1: 58 అంటే దాదాపు మీరు 18 ఏళ్ళ వయసులో ఉన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు?
2: 15 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాయి. కొన్ని ఏళ్ళు జీతం ఉన్నాం. ఇప్పుడు అడగంటే ఒక 30 ఏళ్ళ సంతం వ్యవసాయం చేయబట్టి.
1: ఏందరు పిల్లలు? పిల్లలు ఏం చేస్తారు?
2: ఇద్దరు కొడుకులు. కొడుకులు గిట్ట ఒక మందుల కంపెనీలో ఒక పిల్లడు జీతం ఉన్నాడు. ఒక పిల్లడు దుకాణం ఉంటాడు కిరాణా షాప్ లో.
1: ఇప్పుడు ఈ ఆనాకాలం సోయా వేసిండ్రు కదా, ఇంతకు ముందు ఏం వేసిండ్రు ఈ పంట? ఒక సోయానైనా లేక వేరే పంటలు కూడా వేసారు?
2: ఆట పత్తి పెడుతుండే. పత్తి పెట్టి మన పత్తి తీసి జోన్ వేస్తుంది. ఏ సంవత్సరం ఏ అది పత్తి వండలు లేదని సోయా వేసుకున్నాం మేము.
1: పోయిన సంవత్సరం ఏం వేసిండ్రు?
2: పోయిన సంవత్సరం పత్తి పెట్టాడు సార్. పత్తి పెట్టింది. పత్తి బరాబరి వెళ్ళలేదు. వర్షం పడ్డది, కాలం పడ్డది, ఏమి ఎకరానికి ఒక 3-4 కుంటాలే పడ్డా సార్. అందువరకు పత్తి బంద్ చేసినాం. పత్తి బంద్ చేసి చూడు సోయా వేసుకుందామని సోయా వేసుకున్నాం.
1: మొత్తం 3 ఎకరాలు సోయాని వేసి?
2: మొత్తం 3 ఎకరాలు సోయా వేసాడు.
1: ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మరి పంట పరిస్థితి?
2: ఇప్పుడు అది సోయా ఇప్పుడు రేగడి భూమి కాబట్టి సోయా మంచిగా ఉన్నారు సార్. చెరక భూములకు పత్తికి వర్షం లేదు. వర్షం లేక కరెక్ట్ లేదు ఇక చెరక భూములలో పత్తి.
1: ఇప్పుడు నీళ్ల సౌలత ఎట్లా? వానలేనా లేకపోతే ఇంకా వేరే సౌలతులు ఉన్నాయి నీళ్లకు?
2: వానలే సార్. వానలతోటి వానలతోటి ఉన్న వాళ్ళకు ఉంటాయి నీళ్ళు, కానీ మనకైతే అందరికి లేవు కదా. ఉన్న వాళ్ళకు ఉన్నాయి సార్, మాకైతే లేవు. లేక అయితే ఆనమైన ఆధారపడి.
1: మీ 15 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు కదా, అప్పటి నుంచి ముందేమన్నా వేరే పంటలు వేసిండ్రా లేదా అప్పటి నుంచి కూడా ఈ పత్తి సోయా ఇవే వేసుకుంటూ వచ్చిండ్రా?
2: లేదు సార్, ఇవే పత్తి సోయా. కొన్ని రోజులు శనియా కూడా వేసినాం. పత్తి వేస్తుంటే మేము పత్తి వేసి మరి శని వేస్తుంది. ఇక 2-3 ఏళ్ళ శని వండలేదు. అదేమో బీమార్ వస్తుంది, శని అంతా చచ్చిపోతుందని జొన్న వేస్తున్నాం. పత్తి తీసి జొన్న వేస్తున్నాం. ఒక 2-3 ఏళ్ళ 3-4 సంవత్సరాల నుంచి ఇక పత్తి వేయకంటే జొన్న వేస్తున్నాం. అంతే సార్.
1: ఇప్పుడు ఇది సోయా ఎన్ని రోజుల పంట?
2: ఇది సార్ 90 రోజుల పంట అంటారు సార్. 90 100 రోజులు.
1: ఇప్పుడు ఎన్ని రోజులు అయింది నువ్వు వేసి? ఇప్పుడు
2: వేసి సార్ మనం ఇప్పుడు మిరుగులా వేసేసాం సార్. మిరుగులా సోయా వేసేసినాం. దాదాపు ఇప్పుడు ఎంత 2 దోమైనా దక్కలేదు సార్. మరి తారీఫ్ మీకు తెలుస్తా సార్.
1: అయితే ఇప్పుడు కొందరు ఏం చేసిండ్రు, మిరుగులో 1-2 వానలు పడంగానే వేసిండ్రు. మళ్ళా వానలు రాలే, కొంత విత్తనాలు మొలిసినాయి, కొన్ని దగ్గర మాడిపోయినాయి, రాలే. అయితే మీకు ఎట్లా మొదటిసారి వేసిన విత్తనాలే మంచిగా నారుకున్నాయా లేకపోతే మళ్ళీ వేసింది?
2: లేదు సార్, నాకు మొదట వేసిన విత్తనమే నారుకున్నా సార్. మేము కొందరికి పోయినాయి అన్నారు కానీ మాకదే సార్ మొదటిసారి వేస్తేనే నాకు మొదటిదే పంట అయిపోయింది.
1: ఎట్లా ఏం చేసిండ్రు మరి, ఏమి ఇక్మతులు చేసిండ్రు, దీన్ని మంచిగా కాపాడుకున్నారు?
2: ఏం లేదు సార్, దానికి వాళ్ళు దుకాణదారు ఒక ప్యాకెట్ ఇచ్చిండు కలుపు అందులో ఇతరులకు కలిపి మంచిగా పోసుకున్నాం సార్. పోసిన మధ్య మంచిగా వర్షం పడేది. వర్షం పడే మంచిగా మొలిచేసింది సార్. ఇక మొలిచిందంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి అడుగు మందు వేసినాం, మళ్ళీ ఒకసారి గడి మందు కొట్టేసిన. గడి మందు కొట్టిన తర్వాత మళ్ళీ 2 రోజులలో మీది మందు కొట్టేసిన. ఇక మీది మందు కొట్టేసి సార్ ఇడిస పెట్టేసాం. ఇడిస పెట్టినట్టు మరి ఇప్పుడు పురుగు వచ్చింది. అయితే మరి ఇప్పుడు 2 రేపు నేను కూడా కొట్టేసాను సార్.
1: ఏం పురుగు వచ్చింది మరి ఇప్పుడు?
2: అదే పచ్చ పురుగు వచ్చింది సార్. పచ్చ పురుగు వచ్చింది నిన్న చూసిన మంచి ఆకుల మీద పచ్చ పురుగు ఉండే సార్.
1: ఇప్పుడు ఈ పచ్చ పురుగుని పోగొట్టేందుకు మందు కొట్టింది?
2: మందు కొట్టినాం. పచ్చ పురుగు పోగొట్టేందుకు సరే మందు కొట్టినాం.
1: ఈ ఒక పచ్చ పురుగు సమస్య ఉంటుంది, ఇంకా ఏమన్నా కూడా రావచ్చా?
2: దోమ కూడా వస్తుంది సార్. కొద్దిగా పచ్చ దోమ వస్తుంది. పచ్చ దోమ ఇట్లా సీడ కూడా వస్తుంది సార్. ఆ సీడ పచ్చ పురుగు పచ్చ దోమ పచ్చ పురుగు ఇక మాకు దుకాణదారు పోయి చెప్తాం ఇక అన్నకి నొప్పి గిట్టున్నది మరి పంటకు అంటే అతడు ఆలోచించి కాక ఈ మందులు ఉండవు, ఈ మందులు ఉండవు కొట్టు, నీ దోమ పోతుంది, నీ పచ్చ పురుగు పోతుంది, నీ సీడ పోతుంది సార్, కాక డ్రమ్ముకు కింద పోయు అని చెప్తారు సార్. అదే తెచ్చి అట్లనే కలుపుకొని కొడుతున్నాం సార్.
1: అట్లా చెప్పింది చేస్తున్నారు, దాంతోనే మంచిగా కలిసేస్తున్నారు.
2: కలిసేస్తుంది సార్. వాళ్ళు చెప్పిన దాంతో వాడుతున్నాం అయితే మంచిగా వస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ చేతికి రాలంటే ఇంకా మంచిగానే టైం ఉన్నది, అప్పటిదాకా ఇంకా ఏమేమి చేస్తుంటది? ఇప్పుడు కలుపు వచ్చింది అనుకో, ఎట్లా మనుషులు కూలీని పెట్టి తీపిస్తారా?
2: మనుషులే సార్. వాడి వాళ్ళని పెట్టుకుని కలుపు తీసుకుంటాం సార్. ఒకసారి లేబర్ పెట్టుకుని కలుపు తీసేస్తాం సార్. తీసేస్తేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మందు కొట్టరాదు కదా, గడి మందు కొట్టరాదు. ఇప్పుడు గడి మందు కొడితే పూత పోతుంది, చెట్టు మీద పడుతుంది, భూమి మీద పడది. ఇప్పుడు కలుపు తీసేసుకుంటాం ఒక్కసారి.
1: గడ్డి మందు కొట్టేందుకు ఎప్పుడు అనుకూలంగా టైం ఉంటుంది అంటే, ఇప్పుడు పంట విరిగిన కొద్దీ మళ్ళా కొడితే?
2: లేదు సార్, కొట్టు లేక గడ్డి మందు ఒకటే సార్. సార్ పత్తిలో రెండు సార్లు కూడా కొడతాం, గానీ సోయాబీన్ కు ఒకటే సారి గడ్డి మందు కొట్టుడు.
1: ఆ ఒక్కసారి ఎప్పుడు కొట్టాలా పంట? ఎట్లా ఏ దశలో ఉన్నప్పుడు కొట్టాలా?
2: పోసిన 20 రోజులకు కొడతాం సార్. పోసి అంటే చెప్తారు మాకు ఎన్నో దాని పోసి లక్ష్మణ నాటం. అయినా నేను మరి బీజీ అంటే లక్ష్మణ కొట్టుకోవచ్చు. 20 రోజులు అయింది సోయా అంటే ఆ అయిందంటే కొట్టుకోవచ్చు గడ్డి మందు అంటారు. అప్పుడు కొడతాం సార్, 25 రోజులు.
1: మళ్ళా దాని తర్వాత కొడితే ఏమన్నా నుక్సాన్ అవుతుందా?
2: ఏమో సార్, మరి అంటారు సోయా పెరుగుతుంది కదా, భూమి మీద పడే సారు సోయా మనకు ఇంత తోక ఏ పీట ఎత్తైందంటే భూమి మీద గడ్డి మందు పడదు, చెట్టు మీద పడిపోతుంది. కొట్టలేము మేము ఎవరన్నా గాని. ఒకటేసారి సోయా చిన్న దశ ఉన్నప్పుడే కొడతాం, కొడితే కింద మంచిగా భూమికి పడుతుంది.
1: అయితే మళ్ళీ ఇప్పుడు సోయా పెరిగిన తర్వాత మళ్ళా గడ్డి కూడా పెరిగింది అనుకో, అప్పుడు ఎట్లా కూలీలు పెట్టి
2: కూలీలు పెట్టి సారు కట్ చేసుకోండి. అన్ని పెరుగుతాయి జీలుగు చెట్లు కానీ ఇవన్నీ ఏమైనా కూలీలు పెట్టుకుని కైకి మనుషులు పెట్టుకుని సాపు చేసేసుకుంటాం. సాపు చేసినాక మళ్ళీ మిషన్ వస్తుంది, మిషన్ వచ్చిందంటే కట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ పంట వేసుడు కంటే ముందు, ఈ సోయా పంట వేసే ముందు ఈ చేనులో ఏమన్నా ఇట్లా చెరుగు మట్టి గానీ లేకపోతే పశువుల పేడ గానీ అట్లా ఏమన్నా వేసి కలియతుంటా లేకపోతే మామూలుగానే వేసిందా?
2: సరిగా వేసుకున్న వాళ్ళు వేసుకుంటే. ఇప్పుడు నేను ఈ సంవత్సరం సార్ అటు మొత్తం మట్టి నింపేసా సార్, ఒక చాసు డ్రిప్లు నింపిన ట్రాక్టర్ అంటే లుంద ఉండే మాది. అట్లా కూడా చిలక భూములలో కూడా ట్రాక్టర్ తోటి ఎరువు కొట్టుకుని మట్టి చెరు మట్టి కూడా కొట్టుకుని మంచిగా అవుతుంది సార్.
1: ఎట్లా మరి ఎరువు దొరికిందా మీకు ఇక్కడ? దొరుకుతుంది ఎరువు
2: ఇక్కడ? ఇక్కడ వేరు లేదు సార్, పశువులు ఎక్కలేవు. ఊళ్ళ సనువులా లేక ఇప్పుడు నాకు ఒక 4 సనువులున్నాయి, నాకు 4 గోదలు 2 ఎడ్లంటే ఒక 3 ట్రాక్టర్లు అవుతాయి. ఆ 3 ట్రాక్టర్ సంవత్సరం మొత్తం చేయడం కోసుకుంటా సార్.
1: అలాగే
2: సార్, ఓళ్ళ మందం వాళ్ళకే కొట్టుకుంటా సార్. ఇక్కడ కొనాలా అంటే దొరుకుతాయి సార్.
1: ఎట్లా అవి వేసిన తర్వాత ఏమన్నా ఫరక్ అనిపిస్తుందా?
2: ఫరక్ అనిపిస్తుంది సార్. ఎరుగొట్టిన పెట్టు మంచి పంట ఉంటుంది సార్ పక్క. ఇదొక్కటి మాట చేయాలంటే, వేరేసిన ఒక ఎకరానికి 2 ఎకరాలు 2 ఎకరాలు వేస్తాం కదా, అంత పెట్టు సార్ పత్తి మంచిగా ఉంటది. పంట ఏదైనా ఎరువు వేసిన పెట్టు మంచిగా ఉంటది.
1: అయితే ఇప్పుడు పంట వేసే ముందేమో మంచిగా జాగ్రత్త తీసుకుంటున్నారు, ఆవు పెండ ఇట్లాంటి కొన్ని మంచి సేంద్రియ పద్ధతుల్లో వేస్తున్నారు. మళ్ళా పంట వేసి పంట కొంచెం పెరిగిన కొద్దీ మళ్ళా రసాయన ఎరువుల వైపు అట్లా పోతున్నారు కదా, మరి అవిటికి కూడా ఇట్లానే సేంద్రియ పద్ధతులు ఏమన్నా ఎక్కుమతులు లేవా?
2: ఇంకా
1: ఇప్పుడు మందు కింద వచ్చినప్పుడు కెమికల్ తీసుకొచ్చి కొడుతున్నారు కదా, అట్లా కెమికల్ లేకుండా ఈ ఆవు మూత్రమో లేకపోతే వేప కషాయం ఇట్లాంటితో కూడా అవి చేయొచ్చు కదా?
2: చేసులేదు సార్, ఎవరు ఎప్పుడు లేదు కరెక్ట్, ఎవరు ఎప్పుడు లేదు. ఆ పని అయితే ఊళ్ళని చేస్తలేం సార్. రైతులు అంటారు ముందు అంటుండే గానీ ఇప్పుడు ఏ మూత్రం కొట్టలేం సార్, ఏది కొట్టలేం.
1: మీరు చిన్నప్పుడు ఎట్లా చేస్తుండే?
2: చిన్నప్పుడు ఎక్కడ సార్, చిన్నప్పుడు అప్పుడు వేరే ఉండే సార్, అప్పుడు ఈ పంట లేకుండే కదా. అప్పుడు ఏమైనా ఎక్క ఎరువులేగా, ఎరువులు పోసుకొని మంచిగా డిఏ పూతలు ఉండే, డిఏ పూతలు పోసుకొని పంటలు మంచిగా వండుతుంది సార్.
1: ఏం పంటలు ఎక్క పంటలు వేస్తుండే
2: అప్పుడు? జొన్నలు, జొన్న, తొగరి, పెసరి, బొబ్బరి, ఇట్లా మినుము, ఇట్లాంటి పంటలు ఎక్క తీసినాము. వరి మళ్ళా వరి పొలాలు ఉంటుండే సార్, వరి తీస్తుంటే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు సార్. ఇక ఏమైనా పత్తి మళ్ళా సోయా జొన్న చెనియ, ఇక కొందరు తొగరి సార్, కొందరు తొగరి కూడా పెడతారు సార్. పత్తిల దగ్గర దగ్గర సాలు పెట్టి తొగరి పెడతారు సార్.
1: అంటే వెనకటి కాలంలో ఎక్క ఆహార ధాన్య పంటలనే సాగు చేస్తుండే, కానీ ఈ మధ్యలో ఈ పత్తి సోయా వచ్చినాక పబ్లిక్ అంత ఇటే మరి
2: మొత్తం మరింది సార్. ఇప్పుడు ఏమైనా సోయకు పత్తి సోయక్క సారిగా మక్క మళ్ళా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మక్క కూడా పెడుతుంది. మక్క మక్క సోయా ఇప్పుడు వర్షాకాలం పంట, పత్తి తొగరి 4 పంటలు వేస్తున్నాం. ఆ పంట తప్ప ఎక్క ఏం లేదు. మళ్ళీ పంట తీసేయంటే కొందరు గోధుమ వేస్తారు, కొందరు శని వేస్తారు, కొందరు జొన్న వేస్తారు. ఈ 3 పంటలు మళ్ళా.
1: ఇప్పుడు మీరు ఈ సోయా పంట తీసినాక ఈ భూమిలో ఏ పంట వేస్తారు?
2: నేను సరిగా జొన్న వేస్తాను సార్. పోయిన సంవత్సరం గోధుమ వేసిన అయితే గోధుమ సార్ అమ్ముడు పోతలేవు, గవర్నమెంట్ కొంటలేదు కదా. గవర్నమెంట్ కొనక పల్లెటూరు తిరుగుడు 10 కిలోలు 20 కిలోలు 30 కిలోలు సార్ అది బరక తక్కువ అవుతుంది. ఇక గవర్నమెంట్ ఇంత జొన్నలు తీసుకుంటాం మంచిగా ఉంటే జొన్న వేస్తున్నాం సార్. జొన్న మంచిగా వండుతుంది.
1: గోధుమ ఎంత వెళ్ళింది పోయిన సార్?
2: గోధుమ వెళ్ళింది సార్ ఎకరానికి ఒక 10 క్వింటాలు వెళ్ళింది. నేను వేసాను సార్, 2 ఎకరాలు వేసిన 23 క్వింటాలు వెళ్ళాను సార్. నాకు అంతే 12 క్వింటాలు 10 క్వింటాలు పడతాయి సార్ గోధుమ ఎకరానికి.
1: ఇట్లా మంచి గోధుమ ఇట్లా మంచిగా వండితే లాభం అవుతుందా?
2: లాభమే సార్, ఖర్చు తక్కువ. ఖర్చు తక్కువతోటి గోధుమ కూడా పండుతుంది, కానీ దాన్ని కొనేటోళ్ళు లేదు సార్. దాన్ని
1: ఈ సోయా పత్తి ఈ పంటల కంటే చూస్తే గోధుమకు తక్కువ ఖర్చు అవుతుంది.
2: మస్తు తక్కువ ఖర్చు గోధుమకు, మస్తు తక్కువ ఖర్చు. ఖర్చు తక్కువ కానీ పంట పండుతుంది, కానీ దాన్ని కొనేటోళ్ళు ఉండాలి. ఇట్లా కుళ్ళ కుళ్ళ తేపకు ఇతర పోతాయి, 20 కిలో 50 కిలో 1 క్వింటాలు ఇతనే.
1: అయితే ఇప్పుడు గోధుమకు నీళ్ళు ఎక్క అవసరం ఉంటుంది, నీళ్ళు లేకుండా
2: పడుతుంది సార్. గోధుమకు మంచిగా 7 తల నీళ్ళు పెట్టాలి. సార్ ఒక రెండు తల్లు కుళ్ళ పెట్టాలా, ఒక నాలుగు తల్లు నవ్వుదాలు పెట్టాలి. అయితే గోధుమ పడుతుంది సార్ రేగడి భూమిలో.
1: ఇప్పుడు మీది ఏ రకం భూమి?
2: రేగడి సార్, మాది రేగడి భూమి సార. పండుతుంది గోధుమ కూడా, పండుతుంది ఏచి పడ ఏదైనా వేసుకో మంచి పండుతుంది.
1: ఈరోడు యాసకిలు ఏమి వేస్తా అనుకుంటున్నారు?
2: ఈ సంవత్సరంలో మరి నిరుడు కూడా గోధుమ వేసిన, ఈరోజు జొన్న వేస్తా ఉంటుంది సార్. మరి ఈ మూడు ఎకరాలుగా నిరుడు సార్ గోధుమ వేసిన, ఈరోజు సోయా తీసా అంటే జొన్న వేద్దాము, జొన్న లేకుంటే మక్క వేద్దాం అనుకుంటున్నాము. ఆ సీడు మక్క ఇస్తారు చూడు, మరి వాళ్ళు ఇస్తారా అయ్యారా? ఇస్తే మాత్రము మక్క కూడా వేస్తా ఉంటుంది సార్, తేనె ఎక్కరు మక్క కూడా వేస్తా ఉంటున్నాను. జొన్న వేసుకున్నామో గవర్నమెంట్ కొంటుంది కదా అని అనుకుంటున్నాము.
1: మరి ఎట్లా మంచిగా దిగుబడి రాలే రైతు అంటే మీ అనుభవంతో చెప్పండి. చిన్నప్పటి నుంచి అంటే ఆ కాలంలో వేసిన వ్యవసాయం చూసిండు, మళ్ళీ ఇప్పటి కాలం వ్యవసాయం చూసిండు, మీరు చేస్తూనే ఉన్నారు, ఇంకా మంచిగా దిగుబడి రాలంటే ఏం చేయాలి రైతు?
2: మేము చేసేది చేస్తున్నాము, సోయా పోస్తున్నాము, సోయా పోసి దానికి మంచిగా మందు పోస్తున్నాము, మందు కొడుతున్నాము, అంతే. ఎకరానికి 10 క్వింటాలు వెళ్తే మంచితనం మంచిగా అనిపిస్తుంది. ఇక కొందరికి వెళ్ళాయ్యా, వెళ్ళకుంటే బాధపడతాం, అదొకటి అనిపిస్తుంది. పత్తులు వెళ్తుండే కానీ పత్తులకు ఇట్లా అవుతుంది సార్, ఆడోళ్ళు దాదాపు అంటే 10 రూపాయల కిలో, క్వింటాలు 100 రూపాయలు వాళ్ళకే పోతున్నాయి. పత్తి కూడా ఎక్కువ శాతం పనిచేస్తాం. ఇక సోయాలు కానీ సోయా వేసుకుంటున్నాం, సోయా తర్వాత జొన్న వేసుకుంటాం, జొన్న లేకుంటే గోధుమ వేసుకుంటున్నాం, లేకపోతే శనగ సార్ ఈ వే పంటలు వేసేటి.
1: మంచిది మరి లస్మానా గారు, మంచిగా మీరు దాదాపు 2.5-3 దశాబ్దాల అనుభవం ఉన్నది వ్యవసాయంలో, ఈ అనుభవాల్ని మాతోని ఈ ముచ్చట్ల రూపంలో పంచుకున్నారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
2: నమస్కారం సార్.
0: ఇప్పటిదాకా మీరు రైతు అంతరంగం శీర్షికన సోయా చిక్కుడు పంట సాగులో అనుభవాల గురించి తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన రైతు చింతపల్లి లస్మనతో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టిన వారు కే లెనిన్. రైతు అంతరంగం ప్రతి మంగళ గురు శనివారాల్లో ప్రసారమవుతుంది.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇంతటితో ఇలాంటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయత కార్యక్రమం సమాప్తం.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బసాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ ఆధునాతన సేవలు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బీఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
1: దేశంలో టెలికాం రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 2000 అక్టోబర్ 1 ఏర్పాటైన బీఎస్ఎన్ఎల్ గత 25 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, మొబైల్, ఫైబర్ టు ద హోమ్, 4G వంటి వివిధ టెలికాం సేవలను అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్ కీలకమైన సేవలను అందిస్తోంది. మరింత వివరంగా తెలుసుకునేందుకు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారు. శ్రీ ఎం శేషాచలం గారు 1989 బ్యాచ్ ఐటీఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర టెలికాం శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్లో అనేక మార్పులు ఇంకా టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది, దీని నేపథ్యం మా శ్రోతలకు వివరిస్తారా?
2: తప్పకుండానండి. బీఎస్ఎన్ఎల్ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఈ మధ్య కాలంలో ఆత్మ నిర్భర్ భారత్ అన్న ఇందులో మనము పూర్తి స్వదేశీ ఎక్విప్మెంట్తోనే మనకి 4G సేవలు అనేది దేశవ్యాప్తంగా 100,000 టవర్లలో మనం ఇది చేయడం జరిగింది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7,000 పైచిలుకు టవర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 15,000 మన బీటీఎస్తో మారుమూల కుగ్రామాలకు కూడా ఈ సేవలు అందించామండి. ఇది ఏమిటంటే మనకి స్వదేశీ ఎక్విప్మెంట్ పెట్టాము. 180 TB స్పీడ్తో ఉండే సర్వీసెస్, అంటే కస్టమర్లు యూజ్ చేసే డేటా స్పీడు ఇప్పుడు 510 TB దాటింది. అంటే 5 రెట్ల డేటా రేట్స్ ఏడాది లోపల మనకి పెరగడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 26,000 కోట్ల ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రెవెన్యూ అంటూ గడిస్తున్నది.
1: టెలికాం రంగంలో మునిపెన్నడూ లేని పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ దీన్ని ఎలా అధిగమిస్తుంది?
2: మనకి కస్టమర్ అనే అతను కింగ్. అంటే సేవలు ఏది తీసుకోవాలి అన్నది కస్టమర్ నిర్ణయం చేసుకునే సమయం ఇది. కాల్స్ డ్రాప్ అయినా, డేటా రేట్లు సరిగ్గా లేకపోయినా, అతను వెళ్లే రూట్లో సరిగ్గా లేకపోయినా కానీ కస్టమరు సేవలన్నీ తీసుకోలేడు. సో అందుకని కస్టమర్ సర్వీసెస్ ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పర్ఫెక్ట్గా ఆయనకి కావాల్సింది ఉండాలి అంటే మనకు కనపడే బీటీఎస్ కాకుండా దాని వెనక ఉండే బ్యాక్ హాల్ కనెక్టివిటీ కానీ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ కానీ అన్నింటినీ కూడా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో బీఎస్ఎన్ఎల్ కంప్లీట్ ఎక్విప్మెంట్ ఓవరాల్ చేసి రీప్లేస్ చేసేసిందండి. లేటెస్ట్ టెక్నాలజీ మాన్ కానీ ఇది రీప్లేస్ చేయడం వల్ల సర్వీసెస్ కూడా అన్ఇంటర్రప్టెడ్గా కస్టమర్స్కి ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది.
1: మీరు తెలియజేస్తున్న ఈ సర్వీసులన్నో సాధారణంగా మనకి పట్టణ ప్రాంతాలకు వెళ్ళటానికి చాలా సులభతరంగా ఉంటుంది, కానీ 4G సేవల్ని మారుమూలన్న గ్రామాలకు తీసుకెళ్లడంలో బీఎస్ఎన్ఎల్ పాత్ర గురించి వివరిస్తారా?
2: బీఎస్ఎన్ఎల్ ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అయినా కానీ బీఎస్ఎన్ఎల్ పరిధిలో ఎప్పుడు కూడాను రూరల్ అర్బన్ అని కాకుండా ప్రతి చోట సేవలు అందించడానికి ప్రణాళికలు ఉంటాయండి. ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన 4G సాచురేషన్ ప్రాజెక్ట్, అంటే ఎక్కడా సిగ్నల్స్ లేని చోట సిగ్నల్ తీసుకురావాలి అనే ఆత్మ నిర్భర్ భారత్ మన అంత్యోదయ మిషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీబీ అని అంటారండి, అంటే డిజిటల్ భారత్ నిధి, వారు మొదలుపెట్టిన ఈ దాంట్లో మనకి త్రూఅవుట్ ఇండియాలో 20,000 లొకేషన్స్ల 4G సేవలు అంటూ సాచురేషన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి 1380 సైట్స్ వరకు మనము చాలా కష్టమైన సైట్స్ వాటిలో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 390 టవర్లు వచ్చాయి. అదేవిధంగా అరకు మన్యం ఆ ప్రాంతంలో 580 టవర్లు వచ్చాయి. అదే చిత్తూరులో కూడాను మారుమూల ప్రాంతాల్లో 112 టవర్లు. వీటన్నిటిలో కూడా ఇప్పుడు 20 మంది 10 మంది ఉన్న తాండాస్లో కూడాను సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు చెప్పినట్టు కస్టమర్సే రాజు అని అన్నారు, కానీ కస్టమర్ ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ సేవను తీసుకోవాలి అని అనుకుంటే తను ముందుగా చూసుకునేది టారిఫ్.
2: అవును.
1: సో ఈ టారిఫ్ విషయంలో, నెక్స్ట్ డేటా సెక్యూరిటీ విషయంలో బీఎస్ఎన్ఎల్ ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది కాలానుగుణంగా తెలియజేయండి.
2: చాలా మంచి ప్రశ్న అండి. మనకిప్పుడు బీఎస్ఎన్ఎల్ మనకి ట్యాగ్ లైన్లోనే ఉందండి, సేఫ్లీ సెక్యూర్లీ అఫోర్డబుల్లీ రిలేబుల్లీ అంటే బిఎస్ఎన్ఎల్ అండర్లైన్ స్టేట్మెంట్ అనమాట. సో ఎందుకు డిపెండబుల్ అయిందంటే బిఎస్ఎన్ఎల్ ఈ సేఫ్టీ అనేది కస్టమర్ సేఫ్టీ, అందుకని దాని వెనక ఫైర్ వాల్స్ ఉండడం కానీ ఇవన్నీ అది అఫోర్డబుల్లీ మనకు ఉండే బిఎస్ఎన్ఎల్ ఇచ్చే సేవలు మన పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి. అవి దేంతో కంపేర్ చేసినా కానీ సిమిలర్ సేవల కంటే మనకి ఆల్మోస్ట్ 60% రేట్కే వస్తున్నది. అందుకని ఎక్కువ మంది మనకి బిఎస్ఎన్ఎల్లో 5 లక్షల నుంచి 15 లక్షల సిమ్ల వరకు ఈ మధ్య కాలంలో కొనుక్కున్నారు అందరు కూడాను. మీరు టారిఫ్ అన్నారా, చక్కటి విషయం అడిగారు మీరు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్ అంటూ 1 రూపీ సిమ్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే సిమ్ అనేది 1 రూపాయితోనే మనము ఇవ్వడం కస్టమర్లకి మొదలు పెట్టాము. అంతేకాకుండా ఎఫ్టిటిహెచ్ కనెక్షన్ 1111 అంటే 1111 రూపాయలకి 12 ఓటీటీలను అందజేస్తూ మనకి 200 MBPS డేటా స్పీడ్తోని అన్లిమిటెడ్ FUP లిమిట్స్తో, అంటే ఈ ఓటీటీలు రోజు చూసినా కానీ ఖర్చు కాలేంత డేటా మనకి ఇస్తూ లాంచ్ చేస్తున్నాం. అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని మా ఆశ.
1: డేటా సెక్యూరిటీ పరంగా బిఎస్ఎన్ఎల్ ఎటువంటి కార్యక్రమాలు అంటే మనకి ఒక కస్టమర్ తాల గోప్యతను సంరక్షించడంలో బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుంది తెలియజేస్తారా?
2: అంటే కస్టమర్ డేటా అనేది ఎప్పుడు కూడా చాలా ప్రైవేట్ విషయం అండి. కస్టమర్ డేటాని ఎప్పుడు కూడా కస్టమర్కి తెలియకుండా ఇంకెవరికి ఇవ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ CDRs అంటూ జనరేట్ చేస్తుంది, ఒక మనం మాట్లాడిన మాటలకి సంబంధించిన CDR ఒకటి జనరేట్ చేస్తుంది. ఆ CDR అనేది సిస్టంలో సర్వర్స్లో ఉంటుంది, అది ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి దానికి ఆస్కారం లేదు. ఆ కస్టమరే సంతకం పెట్టి అడిగినప్పుడు, లేదు అంటే పోలీస్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ వచ్చినప్పుడే ఇది ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు, ఎవరికి కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉండదు, అంత విధంగా డేటా ఉంటుంది.
1: అయితే సార్, ఒకప్పుడు మనం చూసుకుంటే టెలికాం రంగంలో సమాచార వ్యవస్థ ముందుకు వెళ్తున్న తరుణంలో ఫస్ట్ ల్యాండ్ ఫోన్స్తో స్టార్ట్ అయింది, తర్వాత మొబైల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత అలాగ ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు సిమ్ములు లేకుండా కూడా సేవలు అందించగలరు అని చెప్పేసి వింటూ ఉంటున్నాం. ఇప్పుడు అందులో భాగంగా బిఎస్ఎన్ఎల్లో ఈ సిమ్ అనేది లభ్యమవుతున్నదా, దాని తాలూకు ప్రత్యేకతలు, ఇంకా ఇది ఏ ఫోన్స్లో కంపాటిబిలిటీ ఉంటుంది, ఆ వివరాలు తెలియజేస్తారు.
2: మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. చాలా పెద్ద ఫోన్ల నుంచి మొదలయ్యాయి మనకి, తర్వాత సిమ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు వైర్లెస్ లాగా సిమ్లెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిమ్ అనేది సిమ్లెస్ ఆస్పెక్ట్ అది. సో ఏమవుతుందంటే సిమ్ లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా మనకి మొబైల్స్లో సిమ్ అంటూ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది. సో ఇది బిఎస్ఎన్ఎల్లో కూడా ప్రీపెయిడ్లోను పోస్ట్ పెయిడ్లో కూడా మనం పర్టికులర్ థింగ్ చేయగలిగాము. ఇప్పుడైతే ఆ లేటెస్ట్ మొబైల్స్ అన్ని కూడా కవర్ అయింది. ఇదే కాకుండా బిఎస్ఎన్ఎల్ ఇంకొక ఆవిష్కారం చేసిందండి, దట్ ఈస్ యూసిమ్ కూడా ఇస్తున్నది. యూసిమ్ అంటే మనకి ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతకి వెళ్ళినప్పుడు మన సిమ్ కనుక పోయినట్టయితే ఆ సిమ్ని మనకి వెనక్కి వచ్చి తీసుకునేంత టైం ఉండదు కాబట్టి ఆ లొకేషన్లో సిమ్ ఇవ్వాలంటే యూసిమ్ మనం తీసుకుని మన సర్వీసెస్ మనం రెస్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది.
1: అంటే ఈ యూసిమ్ తీసుకోవడానికి మనం ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ సంబంధిత బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్టయితే యూసిమ్ అన్నది లభ్యమవుతుంది.
2: అవునండి, కరెక్ట్.
1: చాలా కొత్త విషయాలు తెలియజేశారు సార్. బిఎస్ఎన్ఎల్లో ఈ సిమ్ము యూసిమ్ము అంటే సిమ్ లేకుండా కూడా మనకి సేవలు అందుతున్నా అన్నది చాలా కొత్తగా ఉంది. ఈ యూసిమ్ అవైలబిలిటీ కూడా నిజంగా చాలా కొత్త పరిణామం అనేది తెలియజేయాలి. అయితే సార్, సిగ్నల్ అన్నది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అన్ని చోట్ల కవర్ చేస్తున్నా కానీ స్ట్రెంగ్త్ అన్నది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల ఏమో ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. వీక్గా ఉన్న పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి.
2: మనకి సిమ్ సిగ్నల్ ఉంది అనుకుంటాం, ఒక్కొక్కసారి తగ్గిన టైంలో బిఎస్ఎన్ఎల్ ఇంట్రడ్యూస్ చేస్తున్న వాయిస్ ఓవర్ వైఫై అనే సర్వీస్ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా మనకి వాయిస్ ఓవర్ వైఫైలో మనకి మామూలుగా కాల్స్ వచ్చినట్టుగానే ఉంటుంది, కాకపోతే వైఫై ద్వారా మనకి కాల్స్ సాకారం అవుతాయి.
1: బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసెస్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు లాంచ్ చేసిన శాటిలైట్ ఫోన్స్ రీలాంచ్ చేసింది. ఎందుకంటే చాలామంది టేకర్స్ ఉన్నారు ఇప్పుడు. మనకి గవర్నమెంట్ సంస్థలే కాకుండా ఇండివిజువల్స్ కూడా ఇటువంటి శాటిలైట్ ఫోన్స్ అని సెలెక్టెడ్గా ఇస్తున్నాం అందరికీ కూడాను. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకునేసే ఇస్తాము. మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు శాటిలైట్ ఫోన్ యూజ్ అవుతుంది, అందుకని చాలామంది తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలోను. మనకి సిగ్నల్ నుంచి ఒకటి వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు అవుట్డోర్లో, అటువంటిప్పుడు ఈ శాటిలైట్ ఫోన్ చాలా అవసరం అవుతుంది.
1: టెక్నాలజీ అన్నది అప్గ్రేడ్ అయ్యిందో అదే విధంగా 2G, 3G, 4G, 5G సేవలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ 5G సేవలు కూడా ఓల్ట్ అని చెప్పేసి వింటున్నాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఈ 5G సేవలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఎప్పటికల్లా ప్రజలకు చేరువలో ఉంటుంది, ఆ విషయాలు తెలియజేస్తారా?
2: ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనకి 5G సేవలు అనేది ఎప్పుడైతే లాంచ్ చేస్తామో దానికి మనం రెడీగా ఉండాలి. వాటికి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి కావాల్సినవంతా కూడా ఇప్పుడు 4G సేవల్లోనే నార్మల్ కస్టమర్కి వాళ్ళ డేటా స్పీడ్స్ కానీ లేకపోతే డౌన్లోడ్స్ కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళకు వచ్చే మెసేజ్లు కానీ అన్నిటికీ కూడా అప్లోడ్ డౌన్లోడ్ అన్నిటి కూడా వాళ్ళ పర్పస్ అయితే 4G స్పీడ్స్లో మనకి సరిపోతున్నది. సో ఇప్పుడు 5G అనేసరికి దాని పర్పస్ వేరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5G లో హై డేటా స్పీడ్స్ ఉంటాయి, అంతేకాకుండా ఒక స్క్వేర్ కిలోమీటర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైజెస్ ఇంటర్ కనెక్టింగ్ అంటూ ఉంటుంది. ఒకసారి ఒక మెసేజ్ వెళ్తే వెనక్కి ఎంతసేపట్లో వస్తున్నది లేటెన్సీ అంటారు, ఆ లేటెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా అన్నీ కూడా తీసుకోవడం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో అన్ని ఆపరేటర్స్ అందరు కూడా 5G సర్వీసెస్ ఆల్రెడీ ఇవ్వడం అనేది వాస్తవమే. కానీ బిఎస్ఎన్ఎల్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం బిఎస్ఎన్ఎల్ ఇండిజినస్ సర్వీసెస్ అంటూ లాంచ్ చేయడం జరిగింది. అంటే మన సొంత టెక్నాలజీ, దీంట్లో సెక్యూరిటీ అనేది చాలా అధికతరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తోనే మనము 5G చేస్తాం. ఇప్పుడు చూడండి, 30 ఏళ్ల ముందర ఉన్న ఇస్రో పరిస్థితిని ఇప్పుడు ఇండిజినస్గా వాళ్ళ సొంత శాటిలైట్ లాంచ్ చేయడం ద్వారా భారతదేశంకి వచ్చిన ఘనత ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కూడాను ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్ చేస్తూ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లోనే మనము 5వ నేషన్ అయ్యాం ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్. సో ఆ విధమైన డైరెక్షన్స్లో బిఎస్ఎన్ఎల్ అడుగు వెళ్తూ చాలా త్వరలో కూడా మనకి 5G సర్వీసెస్ అవునండి.
1: యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు బిఎస్ఎన్ఎల్లో ఉన్నాయో తెలియజేస్తారు.
2: తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఆర్గనైజేషన్స్ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్, అంటే మిగతా కంపెనీస్ లాగానే మనకి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, దీంట్లో ప్రాఫిట్ లాస్ ఉంటుంది. ఎంత మనం రూరల్లో సర్వీసెస్ ఇస్తున్నా కానీ మనకి ఇటువంటి బ్యాలెన్స్ షీట్ మీద కూడా మనకు కన్ను ఉండాలి. అందుకని బిఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో విఆర్ఎస్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 60% మనకి స్టాఫ్ అందరు కూడా విఆర్ఎస్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇంతమంది స్టాఫ్ వెళ్ళిపోయారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ అంటే వినూత్నంగా తక్కువ ఖర్చుతోని మనకి అవుట్సోర్స్ చేస్తున్న సర్వీస్ అంతా కూడా ఆ విధంగానే బిఎస్ఎన్ఎల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ 2000 మంది టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసింది. అంటే ఈ 2000 మంది మనకి 50 డేస్ కనెక్షన్స్ ఇస్తుంటారు పార్ట్నర్ అయ్యి, వాళ్ళకి 50% షేర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఉన్నారు, వాళ్ళ ఫ్రాంచైజీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 30-40 వేల నుంచి 1 లక్ష వరకు ఇందులో వాళ్ళు సంపాదించుకోగలరు నెలకి. ఎందుకంటే ఇది వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ఊర్లో కూడా చేర్చుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం అది. అంతేకాకుండా మనకి డిఎస్ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని అంటే సిమ్లు వాళ్ళు అమ్ముకుంటుంటారు, వాళ్ళు రూరల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఒక చిన్న ఫ్రాంచైజీ అన్ని చోట్ల ఫ్రాంచైజీని పెట్టలేం కాబట్టి అక్కడ వాళ్ళే రూరల్ డిస్ట్రిబ్యూటర్ కింద తీసుకుని మొత్తం ఏరియాని మొత్తం సర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా విధాలుగా మనకి యువత కొద్దిగా ఎక్స్పీరియన్స్ సంపాదించి కానీ ఫస్ట్ ఎవరితోనో పనిచేసి తర్వాత వాళ్లే ఫ్రాంచైజీ కింద అవ్వడం కానీ ఇట్లా చాలా విధాలుగా వాళ్ళు మనకి బిఎస్ఎన్ఎల్లో పాలు పంచుకోవచ్చు.
1: ఉపాధి మార్గాలు అన్నది చాలా వినూత్నంగా కల్పిస్తున్నారు.
2: అవునండి.
1: సరే అయితే ఇప్పుడు ఇదే కాకుండా మనకి బిఎస్ఎన్ఎల్ ద్వారా కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ సంస్థలకు ఇచ్చే వివిధ సేవల గురించి తెలియజేస్తారు.
2: మనకి బిఎస్ఎన్ఎల్లో ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని సపరేట్ ఎంటిటీ అండి. ఈ ఎంటర్ప్రైజ్ బిజినెస్లోనే ఇంటర్నెట్ లీజ్ డైంట్ కానీ తర్వాత పాయింట్ టు పాయింట్ సర్క్యూట్స్ కానీ, అంటే ఇందులో కస్టమర్కి కావాల్సిన సర్వీసెస్ని సిస్టమ్ ఇంటిగ్రేటర్ని పెట్టుకుని కంప్లీట్ సర్వీసెస్ బొకే సర్వీసెస్ అంటూ మనము ఒక కస్టమర్ అందజేస్తున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ కూడా క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ని సిఎన్పి అని అంటారు, వీటిని కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా మనం కమిషన్ చేయడం జరిగింది, అందులో కూడా సర్వీసెస్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు.
1: విద్యార్థుల కోసం విద్యాపరమైన కార్యక్రమాలు బిఎస్ఎన్ఎల్ ఏమైనా చేపడుతుందా, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
2: మనకి టెలికామ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి, వాటిలో స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అంటూ జరిగేది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కౌశలం అనే ప్రాజెక్ట్ కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా అంత టైప్ చేసుకుని మాన్ కానీ ఓటీన్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ ఎక్విప్మెంట్ మీద పూర్తిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడం మా ఆఫీసర్స్ కూడా అక్కడికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మా ప్రిమిసెస్లో కూడాను వాళ్ళ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు, ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా మనం చేసి చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం లాస్ట్ 1 ఇయర్లో.
1: బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రజలకు, యువతకు ఉపాధి ఇంకా అధునాతన సేవలు ఏ విధంగా అందిస్తున్నారో తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.
2: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
0: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఇప్పటి నుంచి అయితే 8:45 దాకా ఈ కార్యక్రమంలో శ్రోతలు చెప్పే హుషారైన ముచ్చట్లు, కోరుకునే జోరైన సినిమా పాటలు. శ్రోతలు, మీరు ఫోన్ చేసి సరదాగా ముచ్చట చెప్పి మీకు నచ్చిన పాటను 100.2 ఎఫ్ఎం ద్వారా వినిపించే కార్యక్రమం హుషారు. కార్యక్రమానికి చేయవలసిన ఫోన్ నెంబర్లు 0873 ఈ ఆదిలాబాద్ కోడ్ ను జత చేసి 2300081 లేదా 2950081 ఈ రెండు నంబర్లకి. ఇవాళ హుషారు కార్యక్రమాన్ని షురూ చేసేద్దాం. ముందుగల్లా ఫిదా సినిమా నుండి అరవింద్ ఇంకా రేణుక పాడిన ఈ పాటతో

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. కార్యక్రమానికి ఫోన్ చేసి సరదాగా మాట్లాడి మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీరు ఫోన్ చేయవచ్చు 8:45 వరకు. ఫోన్ నెంబర్లు 2300081, ఇంకొక నంబర్ 2950081, ఆదిలాబాద్ కోడ్ 087-32. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? శంకర్ గారు. ఎక్కడి నుంచి? పిప్పలకోటి నుంచి. ఏం చేస్తుంటారు? కమ్మరు పని చేస్తారు. ఇప్పుడు నడుస్తున్నాయా మరి ఏమైనా పనులు? అవునా? అంటే ఇంకా మీరు ఒకరు చేస్తారా, ఇంకా మీ ఇంట్లో ఎవరుంటారు మరి మీతో పాటు అట్లా పని చేయాలా ఏదైనా హెల్ప్ చేయడానికి గానీ? అంటే ఇప్పుడు మీతో పాటు మీ తోడు ఎవరు చేస్తారు అంటున్నా? మీ బావమరిది ఉంటాడు. అందరు కలిసి చేస్తారా? ఒలయాలకి గానీ అందరు ఒకటే దగ్గర చేస్తారు. ఉలగాలకి మరి ఇట్లా ఉలదన్న అవసరం పడితే
1: అరకలు ఉంటాయి కదా మేడం?
0: అవును.
1: అలా 10 అరకలు 10 అరకలు మాకు 10 అరకలు.
0: అవునా? సమానంగా చేస్తారు అన్నట్టు పనిని?
1: సమానంగా పని చేస్తాం.
0: చెప్పండి మరి, ఇలా హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు? ఏదైనా పాటరా? మరి మీకు నచ్చిన హీరో గాని చెప్పండి. మీకు నచ్చిన హీరో పాట ఏదన్నా వేద్దాం.
1: పిడియారి పాట. మరి మంచి పాట మంచి అంటే అమ్మ తాళి కొట్టు అమ్ముకుంటుంది ఆ పాట. సూపర్ ఉన్న పాట.
0: అన్ని పాటలు వేయడం కుదరదు కానీ మీకు నచ్చిన హీరో ఎవరైనా ఉంటే చెప్పండి. మరి ఆ హీరో పాట విందాం ఏదన్నా. అట్లా హీరో పేరు ఏం చెప్పారా మరి? ఏదైనా ఒక మంచి పాట విందామా?
1: ఓకే మేడం,
0: ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీకోసం ఒక మంచి పాట వస్తుంది, విందాం.
1: ధన్యవాదాలు.

0: ఇది 100.2 FM మనసు నిండా హుషారు కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే, శుభ సాయంత్రం.
1: నమస్కారం మేడం.
0: చెప్పండి, ఎవరు ఫోన్ చేసిండ్రు, ఎక్కడి నుంచి?
1: బైన్సా మేడం, బైన్సా దగ్గర కామూల్ విలేజ్ అని.
0: బైన్సా కామూల్ నుంచి. ఏం పేరు?
1: నా పేరు సుఖానంద్ మేడం.
0: సుఖానంద్.
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారు?
1: హోటల్లో వర్క్ చేస్తాం మేడం, ఇక్కడ కామారెడ్డి.
0: హోటల్లో వర్క్ చేస్తారు కామారెడ్డిలో?
1: అవును మేడం.
0: మరి మీకు అక్కడ నుంచి దగ్గరనేనా?
1: ఏ మేడం,
0: అంటే మీ ఇంటికి గానీ ఇప్పుడు ఇక్కడ హోటల్ కి దగ్గరనేనా?
1: ఇంటికి దగ్గరనే ఇక మేడం, ఇక్కడ కామారెడ్డి బాస ట్రైన్ అక్కడ నుంచి డైరెక్ట్ బయలుదేరిపోతాం.
0: అవునా, అంటే రోజు వస్తూ పోతూ ఉంటారంట పనికి?
1: లేదు మేడం, ఇక్కడనే ఉంటారు, 15 రోజులకు ఒకసారి వెళ్తాం మేడం.
0: అక్కడనే ఉంటారు?
1: ఇక్కడనే
0: ఉంటాయి. ఎన్నెన్న అయింది మరి ఇట్లా హోటల్లో చేయబట్టి?
1: 15 సంవత్సరాలు అవుతుంది మేడం.
0: 15 సంవత్సరాలు అంటే కుకింగ్ పని?
1: లేదు మేడం, సర్వీస్, వెయిటర్ గా సర్వీస్ చేస్తారు.
0: సర్వీస్ చేస్తుంటారు.
1: అవును మేడం.
0: అట్లయితే మస్తు మంది ఉంటారు మరి మీ హోటల్లో?
1: మస్తు మంది ఉంటారు, 40 మంది దాకా ఉంటారు మేడం. మంచి ఉంటుంది హోటల్, పెద్ద హోటల్, రెస్టారెంట్
0: పెద్ద ఉంది. అంటే ఏం బైన్సా నుంచి మెయిన్ రోడ్ సైడ్ ఉంటే అక్కడ, అంటే ఇప్పుడు రోజు రాత్రి ఎన్నో వెళ్తూ ఉంటాయి కదా?
1: అవునా.
0: అంటే అదే ఎక్కువ, అంటే రోడ్ కి ఇప్పుడు బైన్సా కామారెడ్డి సైడ్.

ఇది మనయాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. పాతతరం తెలుగు తమిళ హిందీ సినిమా నటి వైజయంతిమాల పుట్టినరోజు ఇయ్యాల. భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని నాటకీయ నటనలతో మేళవించినందుకు

ఆమె ఇచ్చిన ప్రదర్శనలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. 1949 16 ఏళ్ల వయసులోనే తమిళ చిత్రం వాజ్కైలో సినీరంగ ప్రవేశం చేసి 1950 తెలుగులో జీవితం సినిమాలో నటించారు. ఆ తర్వాత బహార్, నాగిన్, దేవదాసి సినిమాలలో ప్రధాన పాత్రలో పోషించారు. న్యూఢిల్లీ 1956 సామాజిక నాటకం నయాదౌర్, ఆశ, సాధన ఇలాంటి చిత్రాల్లో ఆమెకు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేషన్ కూడా లభించింది. 1960 క్రైమ్ డ్రామా గంగా జమున, ఈ సినిమా 1961 విడుదలైంది. పల్లెటూరు యువతి పాత్రను పోషించినందుకు ఆమెకు ఈ సినిమాలో ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఆ తర్వాత సంగం, ఆమ్రపాలి, సూరజ్, జ్యువెల్ దీప్, బెంగాలీ చిత్రం హతే బజార్, సంఘర్ష్, ప్రిన్స్ ఇలాంటి ఎన్నో సినిమాలలో నటించారు. భారత ప్రభుత్వం ఆమెకు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది 1968. 1970 విడుదలైన గన్వార్ చిత్రంతో వైజయంతిమాల నటనా రంగం నుండి విరమించుకున్నారు. తన నృత్యానికి, ముఖ్యంగా భారతీయ శాస్త్రీయ నృత్య రూపమైన భరతనాట్యంలో తన ప్రదర్శనకు ప్రజాదరణ పొందారు. ఆ తర్వాత కళాకారులకు భారతదేశంలో ఇచ్చే అత్యున్నత గుర్తింపు అయిన సంగీత నాటక అకాడమీ అవార్డును ఆమెకి ప్రదానం చేశారు. ఇలా నటి వైజయంతిమాల పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు 1966 విడుదలైన సూరజ్ సినిమా నుండి మొహమ్మద్ రఫీ పాడిన ఈ పాట విందాం. ఈ సినిమాలో రాజేంద్ర కుమార్, వైజయంతిమాల ప్రధాన పాత్రలను నటించారు.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు, మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. కార్యక్రమానికి మీరు కూడా ఫోన్ చేసి ముచ్చట చెప్పి అట్లనే మీకు నచ్చిన పాటని వినవచ్చు 100.2 FM ద్వారా. కార్యక్రమానికి మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు అయితే 2300081, ఇంకొక నంబర్ 2950081. ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి శ్రోత ఫోన్ లైన్లో ఉన్నారు. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే, శుభ సాయంత్రం, చెప్పండి ఎవరు?
1: నేను నాగేశ్వరరావు ఎనగంటి, భద్రాద్రి కొత్తగూడెం నెవరు బస్తి నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి నాగేశ్వరరావు గారు, మంచి ఉన్నారా?
1: బాగున్నాను మేడం.
0: బాగా రోజులకు పలకరించారు ఆకాశవాణి ఆదిలాబాద్ ని.
1: అవును మేడం. ఈ సందర్భంగా నేను చెప్తానండి, కత్తి కలం గురించి చెప్తాను.
0: కత్తికి కళానికి వ్యత్యాసం?
1: అవును, రెండింటికి మధ్య వ్యత్యాసం గురించి ఏంటి అనేది చెప్తా.
0: చెప్పండి.
1: కత్తి పదును ఒకరిని భయపెట్టడానికి పనికొస్తుంది.
0: అవును.
1: కలం పదును వందల మందిలో జ్ఞానాన్ని ధైర్యాన్ని నింపడానికి ఉపయోగపడుతుంది.
0: అవును.
1: దీనితో నేను ఒక చిన్న మాట, కత్తి కరుడు గట్టిన కాఠిన్యాన్ని ఛేదించి ఖండిస్తుంది. చరిత్ర రసరమ్య ప్రబంధ కావ్యాలను అలవోకగా కరంతో కలం పట్టి పదాక్షర ధారలని తెల్లని కాగితంపై శ్వేత మాలికలను కూర్చి కవి హృదయంలోని ప్రబంధ కావ్య రూపికకు రంగు రంగుల శిరాల కళలను అద్దే దీపిక కలం.
0: చాలా మంచిగా చెప్పిండు. కత్తికి ఉన్న ఇంకా కళానికి మధ్య వ్యత్యాసం అనొచ్చు, అట్లనే గొప్పదనం అని కూడా చెప్పొచ్చు.
1: అయితే నాకు ఈ సందర్భంగా అమరదీపం సినిమాలో నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత అనే పాట వినిపించింది.
0: తప్పకుండా వస్తుంది. అమరదీపం సినిమా నుంచి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు, అట్లనే మంచి కవితను కూడా వినిపించినందుకు.
1: థ్యాంక్ యూ మేడం.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ఇది 100.2 FM మనస్సు నిండా. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశం 79 ఏళ్లను పూర్తి చేసుకుని 80 సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఈ ఆగస్టు 15 మరోసారి జెండా ఎగురవేసే వేడుక జరుపుకోబోతుంది. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో స్వాతంత్ర సమరయోధుల శౌర్యాన్ని, త్యాగాలను ఈ రోజున స్మరించుకుంటాం. ఇది భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, ఐక్యత, సమానత్వం మరియు స్వయం పరిపాలన వంటి విలువలకు ప్రతీక. అయితే ఈ సందర్భంగా 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు రేపు రాత్రి 7 నుండి 8 వరకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇదే కార్యక్రమం తెలుగు అనువాదం వింటలు రేపు రాత్రి 9:30 నుండి 10 వరకు.

0: రియాలిటీ హుషారు కార్యక్రమంలో జోరైన సినిమా పాటలు. రేపు రాత్రి 8:10 హుషారు కార్యక్రమంలో మరిన్ని జోరైన సినిమా పాటల్ని వినిపిస్తారు మా రేడియోని ఇస్తాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8:45 కావస్తుంది. మరి కాసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి.
1: సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా బాసరుచులు చక్కని సాహిత్య వచన రచనల నుండి ఎంచుకున్న ఖండికలను వినిపించే కార్యక్రమం. ఇవాళ ప్రముఖ రచయిత నెల్లూరి కేశవస్వామి వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎలికట్టె శంకర్ కవితా పంక్తులు, చదివినది ఎస్ రాజవర్ధన్.

ప్రముఖ తెలంగాణ రచయిత నెల్లూరి కేశవస్వామి. నెల్లూరి కేశవస్వామి 1925 సంవత్సరంలో జన్మించాడు. ఆయన రెండు కథల సంపుటాలు పసిడిబొమ్మ, చార్మినార్ అచ్చైనాయి. ఆయన కథలు భారతి, ప్రగతి, కృష్ణ, యువ పత్రికల్లో అచ్చయ్యాయి. కొన్ని నాటికలు, గల్పికలు కూడా రాసినారు. ఎన్నో రేడియో నాటికలు రాసినాడు, నాటకాలు కూడా రాసినాడు. కేశవస్వామి ప్రేమ్చంద్ కథలను అనువదించి ప్రచురించాడు కూడా. నెల్లూరి కేశవస్వామి రచించిన యుగాంతం కథానిక నుండి ఒక ఖండిక. ఈ కథ ఏ సంవత్సరం రాశాడో తెలియదు, కానీ ఇతివృత్తం 1948 సెప్టెంబర్లో పోలీసు చర్య జరుగుతున్న రోజుల నాటిది. యుగాంతం నెల్లూరి కేశవస్వామి రచన. 15 సెప్టెంబర్ 1948 పోలీస్ యాక్షన్ మొదలై ఆనాటికి 3వ రోజు. మేము హైదరాబాద్ నగరంలో చాటుమాటుగా వాల్యూమ్ బాగా తగ్గించి ఆలిండియా రేడియో వింటున్నాం. భారత సైన్యాలు నలువైపుల నుండి హైదరాబాద్ రాష్ట్రంలోనికి చొచ్చుకొని వస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు దిశకు విజయవాడ నుంచి, పడమరలో సోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్య దళాలు హైదరాబాద్ నగరానికి దాదాపు 50 మైళ్ళ దగ్గరకు వచ్చేశాయి. రేపో మాపో నగర ప్రవేశం చేయవచ్చు. తక్కిన వైపుల నుంచి వచ్చే దళాలు అట్టే చురుకు చూపటం లేదు. కారణం అనూహ్యం. హైదరాబాద్ ప్రత్యేక ప్రసార కేంద్రం దక్కన్ రేడియో నుంచి రాత్రింబవళ్ళు ఎడతెరిపి లేకుండా ప్రసారాలు వస్తున్నాయి. వీటి ప్రకారం హైదరాబాద్ సైన్యాలు ఇత్తెహాదుల్ ముస్లిమీన్ రజాకార్ దళాలు కలిసి భారత సైన్యాన్ని తరిమి కొట్టుతున్నాయి. వాళ్ల ధైర్య సాహసాల్ని పొగడుతూ, భారత ప్రభుత్వాన్ని అనేక రకాలుగా తిట్టిపోస్తూ పాటలు, పద్యాలు, ఉపన్యాసాలతోనూ ఖాసిం రజవీ జిందాబాద్, ఆజాద్ హైదరాబాద్ జిందాబాద్ అనే నినాదాలతోనూ హోరెత్తించేస్తుంది రేడియో. కానీ హైదరాబాద్ నగరం మాత్రం ప్రశాంతంగానే ఉంది. ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలు, దుకాణాలు తెరిచే ఉన్నాయి. ప్రజల దినచర్యల్లో చెప్పుకోదగ్గ మార్పేమీ రాలేదు. హిందువులు భయం భయంగా బిక్కుబిక్కుమంటూ వంచిన తలలెత్తకుండా మౌనంగా తమ తమ పనులు చేసుకుంటూనే ఉన్నారు. సాయంత్రం కాగానే మాత్రం దుకాణాలన్నీ, ముఖ్యంగా హిందువులవి, మూతపడిపోయేవి. రోడ్లెంబడి ఒక్క హిందువు కనిపించేవాడు కాదు. ముస్లింలు మాత్రం బహాటంగా తిరుగుతూ ఉండేవారు. ఈ విపరీత వాతావరణం ఈ 3 రోజులే కాదు, దాదాపు 1 సంవత్సరం నుంచి, అంటే భారతదేశానికి స్వాతంత్రం లభించాక, నిజాం నవాబు హైదరాబాదును స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించినప్పటి నుంచి ఇలాగే ఉంటుంది. జిల్లాల్లో అక్కడక్కడ అప్పుడప్పుడు రజాకార్లు, పోలీసులు కలిసి బలవంతంగానైనా హిందువులను స్వతంత్ర రాష్ట్రానికి అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతో పల్లెలపైకి కాకిదాడి చేసి హత్యలు, దోపిడీలు, స్త్రీల మానభంగాలు లాంటి దారుణ హింసాకాండలు జరుపుతున్నారని వింటూనే ఉన్నాం. కానీ నగరంలో మాత్రం గంభీర వాతావరణం. చెదురుమదురు సంఘటనలు తప్ప హింసాకాండలు జరిగేవి కావు. ప్రజానాయకుల్లోనూ, ధనవంతుల్లోనూ చాలా మటుకు పారిపోయి రాష్ట్రేతర ప్రాంతాల్లో సురక్షితంగా ఉండిపోయారు. కొందరు ఆడవాళ్లను మాత్రం నగలతో సహా బయటికి బంధువుల ఇళ్లలోకి చేర్చేశారు. మాలాంటి సాధారణ ప్రజానీకం ఎటూ పోలేక ఊపిరి బిగబట్టి ఇక్కడే ఉండిపోయాం. మా ఇంట్లో నేను, అమ్మ మాత్రమే ఉండేవాళ్లం. హిందూవాడలోనే ఉంది ఇల్లు, కానీ కొద్ది దూరంలో ఒక మస్జిద్ కూడా ఉంది. దాని చుట్టూ కొన్ని ముస్లిం ఇళ్లున్నాయి. అప్పటిలో అవి పాము పుట్టల్లా కనిపించేవి మా కళ్ళకి. ఆఫీసులో మాది ఇంజనీరింగ్ శాఖ. ఎక్కువ హిందువులే ఉండేవాళ్ళు. అయినా ఆఫీసర్లు, క్లర్కులు, చెప్రాసీలు అందరూ ముస్లింలే. దాంతో ఆఫీసులో రాజకీయాలు చర్చించుకునే ధైర్యం మాకుండేది కాదు. ముస్లిం క్లర్కులు ఉర్దూ పత్రికల్లో భారత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సర్దార్ పటేల్ని తెగ తిడుతూ రాసిన రాతలన్నీ గట్టిగా చదువుతూ ఉంటే విని విననట్టు మా పనేదో మేం చేసుకుంటూ కూర్చునేవాళ్ళం. ప్రముఖ తెలంగాణ కవి ఎలికట్టె శంకర్ కవితా పంక్తులు. యాదికొస్తున్నవే నాయన, కలలోన కదిలొచ్చి ఎదలోన కూసుంట. యాదికొస్తున్నవే,
ఎన్నేళ్లు దాటినా ఎద అడుగులాపచ్చే శుద్ధి చెప్పిన సూపు ఇగురం చెప్పిన రూపు యాదికొస్తున్నదే నాయన. మల్లె పువ్వు మనసు మది తాకుతున్నదే. నడవబోయిన కాళ్ళు తారాడుతుంటే నడిచొచ్చినా కాళ్ళు ఏలిచ్చి తలనిమిరే. సగం సగం మాటలకే సల్లబడినా మది ముద్దిచ్చుకుంటనే సద్దులేదినిపించే. ఊర పొద్దుకాల ఉప్పెనై ఉరికచ్చి కాళ్ళల్లా ఊగినా ఉయ్యాల జంపాల యాదికొస్తున్నదే నాయన. ఏండ్లు గడిచినా ఎదనిడవనంటుందే. బలపాన్ని పలకను బస్త సంచిలయేసి మెడయంత నొవ్వంగ మురిపెంగ మోసి సర్కారు బల్లెకు సాగనంపిన పొద్దు యాదికస్తున్నదే నాయన. అచ్చరానీవయ్యి మదిలగూసున్నవే తాతీల బడిపొద్దు తంగెళ్లను దాటి పరుగు పరుగుమంటూ పాటి మీదికి చేరి శనగ మెదనూ తెచ్చి సెగమీదగాపేసి పావురం పలుకులను కండార తినిపిస్తే యాదికొస్తున్నవే నాయన. ఏనంత మనిషివై ఎదతాకుతున్నవే యాసంగి పొద్దున ఆకిలూడువక ముందు తరుముకొస్తున్నట్టు తట్టపారలు వట్టి పెంట దిబ్బానంత పెయ్యిపై మోసుకొని మడికట్టు మదిమీన ఇసిరిసిరి ఎదజల్లి రతనాల పగడాల కలల రాసుల సూపు యాదికొస్తున్నదే నాయన. మట్టి మనిషివయ్యి మది తాకుతున్నవే సినుకు సినుకు రాలుతుంటే సిగురించే ఆశలు ఊరబాయి అడుగు మోటబొక్కెన మోసే తొండ మిడిసిన నీళ్లు కండెదుట కాలువై మడికట్టు పర్రెలు మక్కి ముద్దయితుంటే ఉరుకురికి బురదలో ఉరమునే వెడుతుంటే యాదికొస్తున్నవే నాయన. ఎకరమంతా ఎద అల్లుకుంటున్నదే. కాడి మేడిని బట్టి కర్రెద్దు నల్లిస్తూ కలల మడి ఒండును ఒళ్లంత పులుముకొని పొతము

గొర్రేడ్చి మెదినేమె సైజేసి మండె కట్టిన ములక మడినిండ జల్లేసి కాల్వల కడుక్కుంట కళ్ళార చూస్తుంటే యాదికొస్తున్నవే నాయన, ఎద తలుపులు దాటి మదిలకొస్తున్నవే. ఒడిపిల్లు తోడంగి ఒడుపుగా పీకేసి కనుపాప కాపలతో ఏపుగా పెంచేసి పొట్టకొచ్చిన కంకి పురిటి నొప్పులు చూసి మురిపెంగ ముద్దాడి ఎన్ను నిమురుతుంటే యాదికొస్తున్నవే నాయన, పచ్చని పొలమోలె పెయ్యితాకుతున్నవే. పండిపోయిన ఎన్ను పండుకోబోతుంటే పిడికిల్ల అల్లుకొని మెల్లమెల్లగా కోసి మడికట్టునంతటిని గడ్డి పరుపును చేసి మెదకట్టలు గట్టి ఎదపైన మోస్తుంటే యాదికొస్తున్నవే నాయన, కలలు పండిన చూపు కంట్లాలుతున్నదే. మునిమాపున లేసి మోకుల్ని ముడియేసి దొడ్డి మందానంత బంతులుగా సవరించి వరి పడుగులా మీన ఉరికురికి అల్లిచ్చి మెదనట్ల తిప్పేసి పెయ్యమలిసిపోతుంటే యాదికొస్తున్నవే నాయన, కాలమెమ్మటి నువ్వు కష్టమైపోతుంటే. పసల మేతా కొదిలి పరిగడుపు నింపుకొని పరుగు పరుగున పోయి పడుగునూ దులిపేసి అరిచేతి సాటల్ల దూర్పారబట్టేసి రాసిపోసిన నువ్వు రాజోల నిలబడితే యాదికొస్తున్నవే నాయన, ఎదనిండ ఊసులు అలుగుబోస్తున్నాయే. కలల రాసులన్నీ కండ్లార చూసుకొని కట్టడీ గింజలను మూటలుగా వట్టిచ్చి కొలకుండను నింపి పొలిగలుగు అనుకుంట బండి జల్లను నింపి బతుకుతామనుకుంటే యాదికొస్తున్నవే నాయన, ఎదపుట్టి బరువాయని పుట్లు వండించినా పూటకో మెతుకాయ, అమ్మబోతే అడవి కొనబోతే కొరివాయ, అంగట్ల అగ్గువై కుప్ప కరిగిపోయే, చెమట తాగిన కండ్లు చెరువులై ఉప్పొంగే, కనురెప్ప నీడలే కనుగుడ్డు గమ్మితే యాదికొస్తున్నవే నాయన, ఎదపుట్ట శదలాయనే. గటుక ముద్దేసుకొని గంప సంకన పెట్టి గుణగుణా పరిగెత్తి గుమ్మి పొట్టను నింపి ఆముదపు గొలలన్నీ కళ్ళమారాబోసి కాడెత్తి కొడుతుంటే కండ్లల్లా ఉబికిన కష్టాల సుక్కలు యాదికొస్తున్నయే నాయన, మదిల పక్కేసుకొని కంట్లెమన్నన్నవే నాయనా.

0: ఇప్పటి వరకు వాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత నెల్లూరి కేశవస్వామి వచనా రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి ఎలికట్టె శంకర్ కవితా పంక్తులు విన్నారు. చదివినది ఎస్ రాజవర్ధన్.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఫిల్మీ గానే, హిందీ సినిమా పాటలు వినిపించే కార్యక్రమం. ముందుగా విందాం రెహనా హే తేరే దిల్ మే. ఈ సినిమా నుండి కేకే పాడిన ఈ పాట. ఈ సినిమా 2001 గౌతమ్ వాసుదేవ్ మీనన్ రచన మరియు దర్శకత్వంలో విడుదలైంది. సినిమాలో ఆర్ మాధవన్, సైఫ్ అలీ ఖాన్, దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తమిళ చిత్రం మిన్నలేకి రీమిక్. ఇది నటి దియా మీర్జాకు తొలి చిత్రం. ఇప్పుడు ఈ సినిమా నుండి పాట విందాం కేకే పాడగా.

ఇది మన యాస మన భాషలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు ఫిల్మీ గానీలో హిందీ సినిమా పాటలు. ఇప్పుడు విందాం 2007లో విడుదలైన సినిమా అవరాపన్ 2. ఈ సినిమా విశేష్ ఫిల్మ్స్ బ్యానర్పై విశేష్ భట్ నిర్మించారు. సినిమాలో ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ, షబానా ఆజ్మీ కలిసి నటించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి సాజ్ భట్, సుబోధ్ శర్మ పాడిన ఈ పాట విందాం. సంగీతాన్ని అందించిన వారు మిథున్, అమాల్ మాలిక్.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఫిల్మీగానే కార్యక్రమంలో చివరిగా విందాం. ఆదిత్యధర్ రచన మరియు దర్శకత్వంలో 2025లో విడుదలైన సినిమా ధురంధర్. ఈ సినిమాలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా నుండి అర్జిత్ సింగ్, అర్మాన్ ఖాన్ పాడిన ఈ పాట విందాం. సంగీతాన్ని అందించిన వారు శాశ్వత్ సచ్దేవ్.

ఫిల్మీ గానే కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు అవి. రేపు రాత్రి 9:30 నుండి 10 వరకు 80వ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పుడు విందాం హెచ్ఆర్ నాగశాస్త్రి దిల్రుబా వాదనం. దిల్రుబా వాదనం హిందుస్థానీ సంగీతంలో చాలా కొద్ది మంది మాత్రమే వాయిస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉండేది శ్రీమతి అన్నపూర్ణాదేవి. ఈవిడ ఉస్తాద్ అలాయుద్దీన్ ఖాన్ సాహెబ్ కూతురు, ప్రముఖ సితార్ వాదకుడు పండిత్ రవిశంకర్ భార్య. దిల్రుబా వాద్యం సిక్కు సంప్రదాయంలో ఖల్సా అనగా సైనికుల కవాతులో ఈ వాయిద్యాన్ని వాయిస్తారు. దిల్రుబా వాయిద్యాన్ని కనుగొన్నవారు సిక్కు మతగురువు గురుగోవింద్ సింగ్. ఇప్పుడు గురుబాణిలో కూడా ఈ వాయిద్యాన్ని వాడుతున్నారు. ఇలాంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో హెచ్ఆర్ నాగరాజ శాస్త్రి వాయించిన దిల్రుబా వాదనం ఇప్పుడు విందాం.

హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో ఇప్పటి వరకు హెచ్ఆర్ నాగరాజ శాస్త్రి దిల్రుబావాదనం విన్నారు. రేపు రాత్రి 10 గంటలకు మన పురాణాలు కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడసింగరి బృందం చెప్పిన లక్ష్మీ నరసింహస్వామి ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమా హాయ్ అయినా మనసుకు నచ్చే మధుర గీతాలను వినిపించే కార్యక్రమం. ముందుగా విందాం దేవరాగం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ పాడిన ఈ పాట.

ఇది మన యాసా మన బసలో ప్రసారమవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమలో హాయైన పాటలు. వేటూరి గారి సాహిత్యం, లయరాజు ఇళయరాజు గారి మధురమైన సంగీతం అందించిన ఎన్నో సుమధుర గీతాలు. అలాంటి గీతాలు వింటుంటే మరపురాని అనుభూతిని పొందేవే. అలాంటి గీతాలలో ఒకటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుండి ఇప్పుడు విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు ఆలపించిన ఈ మధుర గీతం.

ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హాయైన పాత కొత్త సినిమాల నుండి ఎంచుకున్న మధుర గీతాలను వినిపించే కార్యక్రమం మధురిమ. వైజయంతి మూవీస్ బ్యానర్పై తిరుపతి స్వామి గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆజాద్. ఈ సినిమాలో నాగార్జున, సౌందర్య కలిసి నటించారు. ఈ సినిమాకి అక్షర బ్రహ్మ వేటూరి సాహిత్యం అందించగా మణిశర్మ గారు అద్భుతమైన సంగీతం సరపరిచారు. ఇప్పుడు ఈ సినిమా నుండి హరిహరన్, మహాలక్ష్మి పాడిన ఈ పాట విందాం.

ఇది 100.2 FM మనస్సు నిండా. దాంపత్యం అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండటమేనా? మనసులోని మాటను ఎంత తెలుసుకుందామన్నా కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న భేదాభిప్రాయాలు రావచ్చు. ఆదర్శ దంపతుల్లా అంటే సీతారాముల్లా ఉండాలంటే ఒకరినొకరు అన్ని పరిస్థితులలో అర్థం చేసుకొని ఒకరితో ఒకరు అడుగు వేయడమే. అలిగిన వేళ ఆ సీతమ్మ మనసులోని భావాలను శ్రీరాముడు అర్థం చేసుకోగలడా అంటూ సీతాదేవి దృష్టికోణంలో ఉండి తలెత్తిన పాట 35 చిన్న సినిమా కథ కాదు సినిమా నుండి. ఇప్పుడు ఈ సినిమా నుండి పృథ్వీ హరీష్ పాడిన ఈ పాట విందాం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ద్వారా ప్రసారమవుతున్న మధురిమలో హాయ్ అయిన పాటలు. ఇయాల్టి మధురిమలో చివరగా విందాం మజిలీ సినిమా నుండి ఈ పాట. ఈ పాటను పాడినవారు చిన్మయి శ్రీపాద.

ఇవి ఇయాల్టి మధురిమలో హాయైన పాటలు. రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయైన పాటలు వినిపిస్తారు మా రేడియో నిస్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. వాతావరణం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏల ఆకాశం పగటిపూట ఎండగా ఉండి పొజ్జమట్టు వేళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. ఇక రాగల 2 రోజుల్లో కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు పొద్దుగల 5:50 నుంచి రాత్రి 11:00 వరకు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. అంబటాల సంగతులు కార్యక్రమంలో రేపు పొద్దుగల 7:00 తిండితో మనం. రోగ నిరోధక శక్తిని పెంచే పోషకాల గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం. ఇంకా శ్రావణమాసం విశిష్టత, కవి రచయిత్రి విశ్రాంత ఉపాధ్యాయురాలు ఐవి సుబ్బాయమ్మ ప్రసంగం, అట్లనే కైత శీర్షికన నూటెంకి రవీంద్ర స్వీయ కవితలు వింటారు. రేపు జమట్టు 5:30 కతిందాం పిల్లల కోసం కథలను వినిపించే కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి ముసల్ది చెప్పిన 3 పనులు కథ, స్నేహితులు కథల సంపుటి నుండి అపాయంలో ఉపాయం ఈ కథలు వినొచ్చు. 5:45 శక్తి స్త్రీల కార్యక్రమంలో సొన్నలకు చెందిన కే అనురాధ పాడిన భక్తి దేశభక్తి గీతాలు ప్రసారమవుతాయి. గిరిపదం ఆదివాసీ కథాగానాలను వినిపించే కార్యక్రమంలో రేపు జమట్టు 6:20 భీంపూర్ మండలం గుబిడిపల్లి గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మీబాయి బృందం పాడిన డేమ్సా బాటలు 2వ భాగం, ఇంకా తలమడుగు మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం పార్వతీబాయి బృందం కొలాం భాషలో పాడిన జువారింగ్ పాటలు 2వ భాగం ప్రసారమవుతాయి. రేపు రాత్రి 7:00 నుండి 8:00 వరకు 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి చేసే ప్రసంగం హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. రేపు రాత్రి 9:30 నుండి 10:00 వరకు 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:02 దాటి 18 సెకండ్లు. ఇంతటితో ఇయాల్టి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 5:50 ఎఫ్ఎం 100.2 మెగాహెడ్స్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రసారాలు షురూ అవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.